ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం ప్రసారమవుతాయి. అట్లనే ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు కూడా వింటారు. కార్యక్రమంలో ముందుగా లేనుండి శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం.

ఇప్పటిదాకా మీరు శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం విన్నారు. ప్రార్థనా కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

manasuninda. ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సంది అయితే రాత్రి 11 గంటల దాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ప్రత్యేక కార్యక్రమాలు, కథా కదంబం, సినీ, జానపద సంగీతం, ఇట్లా తీరొక్క కార్యక్రమాలతో ఇయాల మిమ్మల్ని అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కార్యక్రమంలో ముందుగల్లా ఈ పొద్దుటి పూట కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఈ పొద్దుగల్లా 7:15కి ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో పిల్లల కోసం పుస్తకాలు, వ్యాసాలు, బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో ముచ్చటింటారు. అట్లనే ఈ పొద్దుగల 8:30కు పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గురించిన విశేషాలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక పొజామట్ల 5:30కు సంబరం చిన్నపిల్లల కార్యక్రమంలో కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం 2వ భాగం, ఇంకా ఆదిలాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం ప్రసారం. ఒట్టే 20 నిమిషాలకు ప్రసారమయ్యే పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నవుళ్ల రామ

ఇంకా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికతలు. ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కె మౌనికతో ముచ్చట ప్రసారమవుతుంది. రాత్రి 9:45 కథనం. ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి అలుకుడు అటు మామ ఇటు కథ ప్రసారమవుతుంది. 9:45 ఇగయ్య నుండి కార్యక్రమంలో సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్ తో ముచ్చటుంటది. రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో రాత్రి 10:00 మౌన్ ధర్తి హిందీ నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు సుఖ ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం, పొద్జామట్ల 5:00 మాట చెప్పుండ్రి పాటి నుండి, రాత్రి 8:00 ఉషారు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇంకా 10:30 మధురిమలో హాయైన పాటలు ప్రసారమవుతాయి. ఇవే కాకుండా తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొంచెంసేపట్ల తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వార్తల వివరాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి వాస్తవంగా 1475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 120 125 కోట్లు, కోకోకు

0: 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: బనగానపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: बहुल्यदेशानां महत्तरप्रभावस्य कृते अन्ताराष्ट्रियव्यवस्थायाः समर्थनमस्ति। नवदिल्ली घोषणायाः स्वीकरणानन्तरं प्रधानमन्त्री नरेन्द्रमोदी स्वस्य समापनभाषणे उक्तवान् यत् एतत् सदस्यराष्ट्राणां सहभागित्वसङ्कल्पाय स्पष्टदिशां प्रददाति। सः अग्रे अवदत् यत् अधुना एतेषां सङ्कल्पानां मूर्तपरिणामेषु परिवर्तनं तेषां संयुक्तदायित्वमस्ति।
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता। रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है। आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है। अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले।
0: अद्य ब्रिक्स शिखर सम्मेलनस्य द्वितीयः अन्तिमः च दिवसः अस्ति। नवदिल्ल्याः भारतमण्डपम् इत्यत्र ह्यः द्विदिवसीयं शिखर सम्मेलनं प्रारब्धम्। ब्रिक्सदेशाः शिखर सम्मेलनस्य प्रथमे दिवसे एव 26,000,000 नवदिल्ली घोषणाः अङ्गीकृतवन्तः। ब्रिक्सदेशाः संवादस्य, परामर्शस्य, कूटनीतेः च माध्यमेन अन्ताराष्ट्रियविवादानां शान्तियुतसमाधानाय स्वप्रतिबद्धतां प्रकटितवन्तः। पश्चिमेशियादेशे निरन्तरं वर्धमानस्य समाह्वानस्य विषये अपि नेतारः चिन्तां प्रकटितवन्तः। ते च गतवर्षस्य अप्रैलमासस्य 22 दिनाङ्के जम्मूकश्मीरप्रदेशे आतङ्क्याक्रमणस्य दृढतया निन्दाम् अकुर्वन् तथा च आतंकवादस्य विरुद्धं युद्धस्य स्वप्रतिबद्धता पुनः दृढीकृतवन्तः। इतोप्यवधेयं यत् भारतं चतुर्थवारं शिखरसम्मेलनम् आयोजयति। गतसायंकाले नवदिल्ल्याः भारतमण्डपम् इत्यत्र प्रधानमन्त्रिणा आयोजिते ब्रिक्सनेतॄणां शिखरसम्मेलने गाला डिनर इत्यस्मिन् नवरसः द यूनिवर्स ऑफ शेयर्स इमोशंस इति विशिष्टं सांस्कृतिक प्रदर्शनम् आयोजितम्। अस्मिन् सांस्कृतिक कार्यक्रमे ब्रिक्स सिम्फनी, वन रिदम, मेनी कल्चर्स इत्येतानि आसन्, येन ब्रिक्स सदस्यानां सहभागी देशानां च संगीतज्ञाः अद्वितीयं सहयोगात्मक संगीत प्रदर्शनं कृतवन्तः। सिम्फनी इत्यस्मिन् ब्रिक्स देशानां विभिन्नानि वाद्ययन्त्राणि प्रदर्शितानि तथा च संगीतस्य भारतस्य शास्त्रीय नृत्य परम्पराणां च समन्वयः दृष्टः। प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना चीनदेशस्य राष्ट्रपतिना शी चिनफिङ इत्यनेन च पुनः दृढीकृतं यत् भारतचीनदेशौ स्वसम्बन्धेषु सामरिकं दीर्घकालिकं च परिप्रेक्ष्यं स्वीकरिष्यतः, भिन्नाभिन्न प्रायाः विवादरूपेण न भवेयुः इति। ब्रिक्सशिखरसम्मेलनावधौ द्वैपाक्षिकोपवेशने गतवर्षस्य अगस्तमासे तियान्शिन् नगरे उभयोः अन्तिमोपवेशनानन्तरं भारतचीन द्वैपाक्षिकसम्बन्धेषु निरन्तरं प्रगतिः अभवत् इति स्वीकृतवन्तौ। केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारामनः AIIB इति भारत एशियन इन्फ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक सहभागिताम् इतोपि सुदृढं कर्तुम् अवसरेषु चर्चितवती इति वार्ताः।
2: आकाशवाणी जगित्याल जिल्ला समग्र निवेदिक వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
3: జగిత్యాల జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం 2,60,00,000 రూపాయలు మంజూరు చేసిందని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో ఒక్కో పాఠశాలకు 26,00,000 రూపాయల చొప్పున నిధులు కేటాయించామని వెల్లడించారు. ఈ నిధులతో కొత్త భవనాల నిర్మాణంతో పాటు ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 9-10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రానుంది. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా వ్యవసాయాధికారి ఏ భాస్కర్ తెలిపారు. గతంలో రాయితీపై యంత్రాలను అందించేవారు కాగా ప్రస్తుతం రైతులు పూర్తి ధర చెల్లించి పరికరాలు కొనుగోలు చేసిన అనంతరం రాయితీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26 సంవత్సరానికి గాను జిల్లాకు 3,13,00,000 రూపాయల వరకు నిధులను

0: ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగు లక్ష్యంలో సుమారు 98% పూర్తయినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. జిల్లాలో ఇప్పటి వరకు వరి సాగు గణనీయంగా పెరిగిందని, మరో వారం రోజుల్లో మిగిలిన విస్తీర్ణంలో కూడా పంటల సాగు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతులు వరితో పాటు పత్తి, మొక్కజొన్న, కంది, పెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జీఎంఎల్ వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2016 ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 2400 మందికి వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని జేఎన్టీయు కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 82 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరహరి తెలిపారు. మెకానికల్, IEEE, ECE విభాగాలకు చెందిన 68 మంది విద్యార్థులు, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లింగ్ విభాగానికి 14 మంది విద్యార్థులు మరో సంస్థకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు చెన్నైలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నట్లు ప్రాంగణ నియామకాల అధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియతో కలిసి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల సర్వే నంబర్లు, ఉప విభాగాలు, విస్తీర్ణం, భూమి వివరాలు, యాజమాన్య వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి 22వ నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. గడువులోగా నిషేధిత భూముల జాబితాను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ అమృత్ సరోవర్ ఇతర కార్యక్రమాల ద్వారా జిల్లాలో నీటి సంరక్షణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి 301 ప్రాంతాలను ఎంపిక చేయగా, ఇప్పటి వరకు 147 కుంటల నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామాల్లో నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యమిస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కుంటల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి పనులు చేపడుతున్నట్లు జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 80 మందిని జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని దళిత, గిరిజన వాడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో SC ప్రాంతాలకు 15%, ST ప్రాంతాలకు 10% నిధులు కేటాయించాలని సూచించారు. నిబంధనలను పాటించకుండా నిధులు ఖర్చు చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో SC/ST కాలనీలో CC రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, SC/ST విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేశారు. దేవస్థానానికి చెందిన సుమారు 380 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆక్రమణలకు అవకాశం ఏర్పడుతోందని, అధికారులు వెంటనే స్పందించి ఆలయ భూములను పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించడంతో పాటు ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం తెలిపారు.
1: జగిత్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎం మహాదేవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు

0: జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగవసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మీద సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏఐ అభివృద్ధిని కొనసాగిస్తూనే పరిష్కరాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ATP ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు. విజ్ఞానం, చైతన్యం, సమాచారం అందించే కార్యక్రమం.

ఇయాలిటి కార్యక్రమంలో పిల్లల కోసం పుస్తకాలు వ్యాసాలు బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో ముచ్చట ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపదమాసం, శుక్లపక్షం, విద్యా హస్త నక్షత్రం, ఇది ఇయలటి తెలుగు తిథి. వాతావరణం జిల్లాల పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో సగటున 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా ఉట్నూరులో 13 మిల్లీమీటర్ల వర్షపాతం, అతి తక్కువగా బేలా ఆదిలాబాద్ గ్రామీణ మండలాల్లో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గాదిగూడలో మాత్రం వర్షపాతం నమోదు కాలేదు. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాల పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు.

0: ఇయ్యలటి కోసం యోసం సలహా.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మునిగిల రఘువీర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
2: మనకేంటంటే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి సుమారు 70-80% వరకు మనం వర్షాధారంగానే సాగు చేస్తుంటాం వ్యవసాయంలో. సో మన జిల్లా సరాసరి వర్షపాతం చూసుకున్నట్టయితే 1100 మిల్లీమీటర్లు సంవత్సరానికి. అదే మన దేశ సరాసరి చూసుకున్నట్టయితే 1200 మిల్లీమీటర్లు. సో మన ఆదిలాబాద్ జిల్లాలో పడే వర్షపాతం మన దేశ సరాసరికి కాస్త దగ్గరగా ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ ఎప్పుడైతే 2-3 వారాలు వర్షం పడకపోవడం వల్ల లేదంటే రబీ సీజన్లో మనకు నీటి ఎద్దలు అనేది మనం గమనిస్తున్నాం. సో దీన్ని నివారించుకోవాలంటే మనం నీటి కుంటలు లాంటివి మన చేనులలో ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ నీటి కుంటలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే ఎక్కడైతే మనకు లోతుగా ఉంటుందో మన చేనులో, అంటే నేచురల్ గానే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు నీరు ఏ దిశలో అయితే ఒకవైపు నుంచి వెళ్ళిపోతున్నాయో అక్కడ మనం నీటి కుంటలు కట్టించుకున్నట్టయితే మనం నేచురల్ గా నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఈ నిల్వ ఉంచుకున్న నీరుని ఎప్పుడైతే పంటలకు నీరు అవసరమవుతుందో, ప్రతి పంటకు కీలక దశలు ఉంటాయి. మన ముఖ్యమైన పంట ఒకవేళ పత్తి కానీ సోయాబీన్ కానీ తీసుకుంటే పత్తి పంటలో మనకు పూత వచ్చిన తర్వాత కాయ నిండే దశలో ఇలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నీటి తడి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇదే నీటిని, అంటే మనం ఏదైతే వర్షపాతం

0: రూపంలో మనకు వచ్చిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదే సోయా చిక్కుడు చూసుకున్నట్టయితే పూత దశ మరియు కాయ నిండే దశలు, అలాంటప్పుడు ఖచ్చితంగా నీరు అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి దశలలో మనము ఏదైతే మనకు వర్షాధార రూపంలో వచ్చిన నీరును వాటిని మనం తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీటి కుంటలు మనం నిల్వ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకు ఉన్న చేనులో లోతట్టు ప్రాంతం ఎటు సైడ్ ఉందో చూసుకోవడం, మనకు ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళ పొలాలలో వాళ్ళ చేనులలో ఒకవేళ సాధ్యం కాకపోతే కమ్యూనిటీ లెవెల్లో ఒకటే గ్రామానికి చెందిన 10-15 మంది రైతులు కలుసుకొని ఎవరి చేనులోనైతే లోతట్టు ప్రాంతం ఎక్కువ ఉంటుందో అక్కడ తవ్వించేసుకొని ఆయనకు ఆర్థికంగా అంటే వీళ్ళ ఉన్న సాగు చేస్తున్న భూమిలో కొంచెం ఏరియా అతనికి ఇవ్వడము, అదేవిధంగా నీటిని వాడుతున్నందుకు కొన్ని డబ్బులు చెల్లించడం లాంటివి మనం చేసుకొని ఊరంతా కలిసి చేసుకున్నట్టయితే ఆ ఇంకా బాగుంటుంది. అంటే మనకు ఒకటే నీటి కుంటతోని ఎక్కువ మోతాదులో పంటల యొక్క సాగులో మనకు నీటి తడి అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: ఇది ఇయలటి వ్యవసాయ సలహా. గిన్నెల నీటి కుంటల ఏర్పాటుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ చెప్పిన సలహా ఇది.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. చరిత్రలో ఈరోజు ఇలాంటి రోజుకు చరిత్రలో ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. ఎలా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వాన్ జయంతి, వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్, మాజీ ముఖ్యమంత్రి మాజీ క్రికెట్ క్రీడాకారుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా నటుడు కార్తీక్, నటి ముచ్చర్ల అరుణ పుట్టినరోజు ఇయల్లా. అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వాన్ జయంతి ఇయల్లా. షేన్ వాన్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఈయన ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 1,000 వికెట్లు తీసిండు. షేన్ వాన్ టెస్టుల్లో అత్యధికంగా 708, 194 వన్డేలు ఆడిన వాన్ 293 వికెట్లు తీసిండు. అట్లాగే ఐపీఎల్లో 55 మ్యాచ్లు ఆడి 57 వికెట్లు తీసిండు. షేన్ వాన్ టెస్టుల్లో అత్యధికంగా 708 వికెట్లు సాధించిన రెండవ బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కిండు. ఈయన 2013 జూలై నెలలో క్రికెట్లో అన్ని రకాల ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ప్రకటించిండు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగిండు. షేన్ వాన్ మొట్టమొదటిసారిగా 1992 భారత్పై సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టెస్ట్ క్రికెట్ రంగంలోకి ప్రవేశం చేసిండు. ఆ తర్వాత ఆస్ట్రేలియా తరఫున బౌలర్గా 145 టెస్టు మ్యాచ్లు ఆడిండు. 194 వన్డే మ్యాచ్లు, బ్యాట్స్మెన్గా 3,154 పరుగులు చేసిండు. ఆయన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధికంగా 8 వికెట్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక మ్యాచ్లో 12 వికెట్లు, టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించిండు.

0: మనబాస మనయాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పిల్లల కోసం పుస్తకాలు వ్యాసాలు. బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో ముచ్చట. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
1: రాణిప్రసాద్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు సిరిసిల్లలో ఉంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేనేతకి కూడా ప్రసిద్ధి చెందిన సిరిసిల్లలో మీ భర్త గారితో వారు నడిపిస్తున్న హాస్పిటల్ కారణంగా సిరిసిల్లకి వచ్చి మీరు అక్కడ స్థిరపడ్డారు. సరే, అయితే అక్కడ ఉంటూ దాదాపు 1991 నుండి ఇప్పటి వరకు ఒక 36 సంవత్సరాలుగా మీరు పిల్లల కోసం ఈ పరిజ్ఞానం తెలియాలి, పిల్లలకు సరదాగా ఈ విషయాలన్నీ తెలియాలి అని అనేక విషయాల మీద, ముఖ్యంగా వైజ్ఞానిక విషయాల మీద రాస్తూ ఉన్నారు. ఒక 55 పుస్తకాలు దాకా వేశారు, కొన్ని 100 కొద్ది వ్యాసాలు కూడా మీరు రాసి ఉన్నారు, అందులో కొన్ని పుస్తకాలుగా రావాల్సినవి కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు, ఈ రకమైన ఇంత విస్తృత స్థాయిలో పిల్లల కోసం పుస్తకాలు వేయాల్సిన అవసరం మీకు ఎందుకు కలిగింది, ఎటువంటి పుస్తకాలు రాశారు, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు సిద్ధించినాయి అని మీరు అనుకుంటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు మీ నేపథ్యం చెప్పండి. సిరిసిల్లకు రాకముందు మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ చదువు ఎలా జరిగింది?
2: నేను చీరాలలో జన్మించానండి, పూర్వ ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు, సాహితీ కళా పోషకులు, సాహితీ ప్రియులు, అమ్మ కూడా సాహితీవేత్త. ఆ విధంగా పుట్టిన దగ్గర నుంచి కూడా నేను వాళ్ల సహచర్యం వల్ల నాకు కూడా సాహిత్యం సహజంగానే అబ్బింది. సాహిత్యంలో ముందుకు వెళ్లాలని మా నాన్నగారికి బాగా ఆకాంక్ష. ఆ ఇష్టంతోటే సాహిత్య ప్రక్రియలన్నింటినీ కూడా మీరు చదవమని రాయమని ప్రోత్సహించేవాళ్లు. అవన్నీ కూడా రాస్తూ వచ్చాము. కాలేజీలో కూడా చిన్న చిన్న కవితలు, ఏదన్నా కథలు రాసి, వ్యాసాలు రాసి ప్రైజులు తెచ్చుకోవటం, కాలేజీ మ్యాగజైన్లో చిన్న చిన్న కవితలు ప్రింట్ చేయటము జరిగేది. ఆ విధంగా నాన్నగారి వల్ల, ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల, నాన్న కళా పోషకుడు, సాహితీ పోషకుడు అని చెప్పాను కదా, చాలా మంది కవుల యొక్క రచనలు ఆనాడు ఒక దాదాపు 100కు పైగా కవుల రచనలు నాన్న వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయనకి సుందరాచార్య చారిటీస్ అనే ఒక సంస్థను పెట్టి, ఆ తర్వాత దాని ద్వారా ఇంకా కొంతమంది కవుల యొక్క రచనలను తను ఆర్థికంగా ప్రింట్ చేస్తూ ప్రతి సంవత్సరము 4 కవులకు అవార్డులను ఇస్తూ ప్రోత్సహించారు కవులను. ఆ అవార్డులు తీసుకున్న వారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, డాక్టర్ రావూరి భరద్వాజ గారు ఉన్నారు, ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలున్నారు. చీరాల ప్రాంతం, గుంటూరు ప్రాంతం, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాదాపుగా ఆయన దగ్గర పురస్కారం స్వీకరించిన వాళ్లే ఉన్నారు. ఈ చారిటీస్ ద్వారా సంబంధించింది ఇంకోటి ఏంటంటే, విద్యార్థులకు కొంచెం చేయూతనివ్వడం, పేద విద్యార్థులకు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్లలో పెద్ద అధికారుల్లో చాలా మంది మా నాన్నగారి దగ్గర కొంచెం ఆర్థిక చేయూత పొందినటువంటి వాళ్లే అవ్వటం మాకు సంతోషకరమైనటువంటి విషయం అది.
1: మరి మీ చదువు ఎట్లా జరిగింది?
2: నేను చదువుకోవడం అంతా, నేను 5వ తరగతి దాకా స్కూల్కి వెళ్లలేదు. మా నాన్న ఇంటి దగ్గరికే ట్యూషన్ మాస్టర్ ని పిలిచి 1 సంవత్సరంలోనే 5వ తరగతులు పూర్తి చేయించారు. 6 సంవత్సరాలకే 6వ తరగతిలో నన్ను జాయిన్ చేశారు. నేను 11 ఏళ్లకే నాది 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. బహుశా ఈ కారణాల వల్లనే నేను ఇంటర్మీడియట్ లో మెడిసిన్ సీటు కొట్టలేకపోయానేమో, బహుశా చాలా తక్కువ వయసులో రాయడం వల్ల. 16 ఏళ్లకల్లా నాకు డిగ్రీ అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఆ టైంలోనే ఇవన్నీ, నాకు చిత్రలేఖనం చాలా ఇష్టము, దాంతోపాటు కవిత్వం కూడా ఇష్టము, వీటన్నింటిలో కూడా చాలా ప్రైజులు, కాలేజీలో అత్యధికమైన ప్రైజులు తెచ్చుకున్న దాంట్లో నేను కూడా ఉన్నాను. కాలేజీ సెక్రటరీగా, అడల్ట్ ఎడ్యుకేషన్ గా చెప్పడం కానీ, స్పోర్ట్స్ లో కానీ వాటన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ అవన్నీ యాక్టివ్ గా చేసేదాన్ని.
1: తర్వాత పెళ్ళయింది.
2: సిరిసిల్ల వచ్చాం మేము. పెళ్ళైన తర్వాత మా ఫస్ట్ పోస్టింగ్ సిరిసిల్ల.
1: గవర్నమెంట్ ఉద్యోగం?
2: గవర్నమెంట్ ఉద్యోగం. మా వారిది గవర్నమెంట్ డాక్టర్ గా తను సిరిసిల్లాకి. అంతకుముందు వేరే జాబ్ లో, అంటే గవర్నమెంట్ లోనే వైద్య విధాన పరిషత్ అవి రెండుంటాయి, ఫస్ట్ కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో చేశారు 6 నెలలు ఎంతో. ఆ తర్వాత వచ్చినటువంటి పోస్ట్ సిరిసిల్ల పోస్ట్. అక్కడ కూడా పిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారు, పిల్లల డాక్టర్ లేరు అని చెప్పడం వల్ల గవర్నమెంట్ ఫస్ట్ పోస్టింగ్ మాకు రూరల్ ఏరియాకి వెయ్యాలని చెప్పి, మాకు 2 సంవత్సరాలు అక్కడ ఖచ్చితంగా చెయ్యాలని మమ్మల్ని అక్కడికి పంపించారు.
1: ఇది 1987-89
2: లోపల
1: సిరిసిల్లకు వెళ్ళిన వల్ల అక్కడ స్థిరపడిపోయారు.
2: స్థిరపడిపోయాం మేము.

0: అక్కడే ఉండిపోయాం అప్పటి నుంచి కూడా.
1: మీ వారు ప్రభుత్వ ఉద్యోగం విడిచిపెట్టి
0: విడిచిపెట్టి సొంత హాస్పిటల్ పెట్టుకుని మేము పిల్లల హాస్పిటల్ ని ఇప్పుడు నడిపించుకుంటున్నాం.
1: సరే, మీరు పిల్లల హాస్పిటల్లో మీ భర్త గారితో మీరు కూడా దాని నిర్వహణలో బాధ్యత
0: భాగం పంచుకుంటున్నారు.
1: భాగం పంచుకుంటూ ఈ వస్తున్న రకరకాల రోగులు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరినీ చూస్తూ, తర్వాత మీ పిల్లల పెంపకం, మీ ఇద్దరు అబ్బాయిలు కూడా పెంచుతూ, మీకు పిల్లలకు సంబంధించిన అనేక విషయాల గురించి రాయాల్సిన అవసరం ఉందని, అవగతమైందని అనిపించిందని మీరు ఇంతకుముందు చెప్పారు. దానికి మొదటి ప్రేరకం ఏమిటి?
0: హాస్పిటల్కి వచ్చేటప్పుడు చాలా మంది పేషెంట్లు వచ్చినప్పుడు, బాబు హాస్టల్లో ఉన్నాడు, ఫస్ట్ తరగతి, నర్సరీ పిల్లలు, జస్ట్ వాళ్ళకి 4 ఏళ్లే ఉంటాయి. ఆ 4 ఏళ్ల పిల్లోడు హాస్టల్లో ఉండి రకరకాల స్కిన్ డిసీజులు చాలా త్వరగా అంటుకుంటాయి. ఆ డిసీజుల్ని తీసుకొచ్చుకొని తగ్గడం లేదని, ఎందుకు వచ్చింది ఇది ఎక్కడ అంటే హాస్టల్లో అంటుకుందని చెప్పడము, లేకపోతే పిల్లోడు అర్ధరాత్రిపు లేచి భయపడి ఏడుస్తున్నాడని చెప్తూ, ఇలాంటి మానసికమైన జబ్బులు గాని మామూలు భౌతికమైనటువంటి జబ్బులు కూడా వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు. వీటన్నింటికీ కారణం ఎక్కడ అనిపించిందంటే, వాళ్ళు ఎక్కువగా హాస్టల్లో ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని నాకు వాళ్ళ మాటలు వింటున్నప్పుడు, డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు నాకు అర్థమైంది. సరే, ఈ విషయంలో ఎక్కువ అవేర్నెస్ ప్రజల్లో లేదు కాబట్టి నేను పుస్తకాలు రాసి ప్రజల్లోకి ఈ అవేర్నెస్ ని తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో నా మొదటి పుస్తకం పూలతోట అనే పుస్తకాన్ని రచించాను. దాంట్లో స్కూళ్లలో టీచర్లు అనవసరంగా కొట్టేటువంటి బాధలు కావచ్చు, పిల్లలు హాస్టల్లో పడే బాధలు కావచ్చు, వాళ్ళకి కేవలం ర్యాంకుల గురించి, వాళ్ళు ఉండలేక చదవలేక ఆ పడేటువంటి బాధలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆ పుస్తకం రాశాను నేను, మొదటి పుస్తకం. దాంతోపాటు అలాగే ఒక 7-8 పుస్తకాలు ఇవే సమస్యల మీద, పిల్లల హక్కులు, వాళ్లకు ఉండాల్సినటువంటి హక్కులు, వాళ్లకి వాళ్ల బాల్యాన్ని ఆనందంగా అనుభవించాల్సిన హక్కు కాలరాసే ఇది ఎవరికి లేదు. బాల్యంలో ఉన్నటువంటి వాళ్ల హక్కుల్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఇది రాసిన, పిల్లల తరపు నుంచి రాసిన పుస్తకము. బహుశా మరి ఇంకేమైనా వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ పుస్తకం అని చెప్పారు కొంతమంది అనుకుంటున్నాను. నేను పూలతోట ఫస్ట్ రాసింది, పిల్లల పక్షాన ఇట్లా రాసి వాళ్ల గురించి రాయటం అనేది ఎవరు రాయలేదని చెప్పారు, రాసి ఉన్నారేమో తెలియదు నాకు.
1: మొత్తం మీద పిల్లలు స్కూళ్లలో చాలా బాధలు పడుతున్నారు, హాస్టల్లోకి వెళ్లే పిల్లలు మరిన్ని బాధలు పడుతున్నారు. దీంట్లో తల్లిదండ్రులు అసలు పిల్లల్ని అలా హాస్టల్లో ఎందుకు చేర్పించాలని అనుకుంటున్నారు? అంటే అక్కడ బాగా మంచి చదువు వస్తుందని
0: అంతే కదా
1: అనుకుని పెడుతున్నారు. స్కూళ్లలో చదువుల్లో ఎటువంటి లోపాలని మీరు గమనించారంటే, మీ పిల్లలు చదువు పరీక్షించడం వల్ల, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి చదువు ఎలా వస్తుంది, దాంట్లో ఉన్న ఇబ్బందులు గమనించడం వల్ల మీకు ఇది ఎక్కువ బోధపడిందా? ఇతరుల పిల్లలను చూస్తూ,
0: ఇతర పిల్లల్ని చూసాను, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ గా చేశాను 10 సంవత్సరాలు కూడా. మిగతా పిల్లలతోటి మాట్లాడడము, వాళ్ళ తల్లిదండ్రులతోటి మాట్లాడడము, మా పిల్లలతోటి కూడా వినడము చేయడం వల్ల అర్థమైనది ఏంటంటే, కొంత తల్లిదండ్రుల అత్యాశలు అనక తప్పదు, ఆ మాట వాడాల్సి వస్తుంది, తల్లిదండ్రుల అత్యాశలు. ఎందుకంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, చాలా లక్షలు సంపాదిస్తున్నాడు, మా అమ్మాయి జర్మనీలో ఉంది, చాలా డబ్బులు సంపాదిస్తోంది, ఇలా గొప్పగా చెప్పుకోవాలనే తాపత్రయపడడం తప్ప, వాళ్ళు ఎంత స్ట్రెస్ కు లోనయ్యి ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని లక్షలు మనకిస్తారు అనేది మాత్రం వాళ్ళ కష్టాన్ని గుర్తించట్లేదు, గమనించట్లేదు. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఒక విషయం ఉంది, బాగా తెలియగల పిల్లవాడు చాలా ఈజీగా చేసేయొచ్చు ఆ పనిని, అలాంటి వాళ్లకు వస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ మిగతా పిల్లలను కూడా అదే ఫోర్స్ తోటి వాళ్ళని బలవంతంగా పెట్టి 70-80 మార్కుల వరకు వాళ్ళు సాధించవచ్చు, కానీ 90 మార్కులు సాధించాలి అంటే 70-80 నుంచి వాడి మీద అధిక భారం మోపబడుతుంది. అధిక భారం మోపబడినప్పుడు ఎప్పుడైనా సరే మానసిక సమస్యలు రావచ్చు, భౌతికమైన ఇది ఫిజికల్ సమస్యలు కూడా రావచ్చు. ఈ సమస్యలు వచ్చి వాడు అనారోగ్యం పాలైతే ఆ నష్టం ఆ తల్లిదండ్రులకే, కాబట్టి అలా ఫోర్స్ చేయకూడదు అనేది నా ఆలోచన. ఆ విషయాన్ని తెలియజేయడాని కోసమే పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం కూడా పుస్తకాలు రాశాను. అదే విధంగా ఎట్ ద సేమ్ టైం టీచర్ల దగ్గర నుంచి, వాళ్ళ ఉన్నటువంటి స్కూళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో రోజుకొక టీచర్ మారిపోతున్నారు, విద్యార్థుల మనస్తత్వం వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు, వాళ్ళు విద్యార్థుల్ని గమనించే అవకాశమూ లేదు. ఆ సమయంలో ఆ 2 నిమిషాలు వాళ్ళ పీరియడ్ లో వాళ్ళు చెప్పుకొని వెళ్లిపోయే టైంలో వాళ్ళని అల్లరి చేస్తున్నారనో ఏదో చేస్తున్నారని వాళ్ళని కొట్టడమే గాని, వాళ్ళు ఎందుకు ఏంటి ఏం చదువుకుంటున్నారు అనేది వాళ్ళది ఆలోచించేంత సమయము వాళ్ళకి తీరిక లేకపోవడం వల్ల వాళ్ళు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవటం లేదు. వాళ్ళ సమస్యల్ని తెలుసుకోకుండానే వాళ్ళని దండించడం కావచ్చు, పాఠం చెప్పడం కావచ్చు,

0: వాళ్ళు చెప్పే విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని టీచర్ల తరపు నుంచి కూడా, రెండు వైపులా నుంచి కూడా పెద్దవాళ్ళు పిల్లలకి అన్యాయం చేస్తున్నారు, పిల్లల బంగారు బాల్యాన్ని తుంచివేస్తున్నారు, కాబట్టి ఆ బాల్యం వాళ్ళు ఆనందంగా అనుభవించే హక్కు వాళ్లకు ఉన్నది అని తెలియజెప్తూ నేను రాయాలని అనుకున్నాను.
1: మీరు మొదట్లో రకరకాల వ్యాసాలు రాశారు, తర్వాత వాటిని పుస్తకాలుగా వేయడం మొదలు పెట్టారు. మీ పుస్తకాల్లో ఉండేవి ఎక్కువ భాగం చిన్న రచనలు, అంటే చిన్న చిన్న వ్యాసాలు గాని కథలు గాని గేయాలుగా గాని అలా రాస్తున్నారు. సరే, మొదట్లో పిల్లలు ఎదుర్కొంటున్న ఈ
0: సమస్యల గురించి రాశారు,
1: కానీ ఆ తర్వాత కాలంలో ఎక్కువ రచనలు మీ వ్యాసాలు గాని పుస్తకాలు గాని పిల్లలకు సైన్స్ కు సంబంధించిన అనేక విషయాలను అనేక తీర్లలో చెప్పే ప్రయత్నం మీరు చేశారు. అది ఎట్లా మొదలైంది?
0: పిల్లలు ఆ రోజులలో నేను చూస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు ఎంసెట్ కి రాయడానికే ఇంట్రెస్ట్ చూపించారు. టెన్త్ ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఎంసెట్లోకి వెళ్తున్నారు. ఎంసెట్లు రాసేటప్పుడు అప్పుడున్న ఎంసెట్, ఇప్పుడు నీట్ వచ్చింది, జేఈఈ వచ్చినాయి, ఇప్పుడు కొత్తగా వారిని. నేను రాసినప్పట్లో ఎంసెట్లు, ఎంసెట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బాటనీ జువాలజీ, ఆ నాలుగు సబ్జెక్టులలో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే చాలా ఎక్కువగా భయపడేవాళ్ళు, అది రాదు మనకి చాలా టఫ్ సబ్జెక్టు అని అలా అంత భయపడుతూ ఉన్నారు. సైన్స్ అంటే పిల్లలు అంత ఎందుకు భయపడాలి? ఆ భయాన్ని తగ్గించడానికి సైన్స్ విషయాలని చిన్న చిన్న కథల రూపంలో, నాకు తెలిసినటువంటి కవితల రూపంలో చెబితే వాళ్లలో ఆ భయం పోయి కొంతవరకు మార్పు వస్తుంది అని నా ఆలోచన. అందుకు చెప్పడానికి ప్రయత్నించాను నేను.
1: ఏ వయసు పిల్లల కోసం ఎక్కువ రాశారు మీరు?
0: సైన్స్ పుస్తకాలు మాత్రం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు స్థాయి వరకు వాళ్ళకి అర్థమయ్యే దశలో అర్థమయ్యే రకంగా కొన్ని కొన్ని పుస్తకాలు కొంతమందికి ఉపయోగపడేలాగా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినవి రాశాను.
1: వాటి గురించి మాట్లాడే ముందు, అంతకు ముందు మీరు రాసిన పుస్తకాలు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పిల్లల పెంపకంలో ఉన్న సమస్యల గురించి, పిల్లలు స్కూళ్లలో హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అవి తల్లిదండ్రుల కోసం రాశారు ఎక్కువ భాగం ఆ పుస్తకాలు.
0: అంతే కదా, పిల్లలకి పిల్లలకే చదువుకొని వాళ్ళు పాటించేంత తెలియదు కాబట్టి అవి తల్లిదండ్రులే తెలుసుకొని పాటించాలి వాళ్ళకి.
1: అలా కాకుండా ఇప్పుడు పిల్లలనే సరాసరి సంబోధిస్తూ రాసే ప్రక్రియలోకి మారినప్పుడు మీ రచనా శైలి ఎట్లా మారింది? మీరు ఆలోచించే తీరు ఎలా మార్చుకుని ఈ పనిలోకి వచ్చారు?
0: కొంచెం సరళంగా సింపుల్ గా అర్థమయ్యేలాగా వాళ్ళకి ప్రతి విషయము, వాళ్ళకి వ్యాసాలు కూడా రాశాను నేను. వాటిల్లో వ్యాసాలు కూడా రాసేటప్పుడు పిల్లల్ని ఉద్దేశిస్తూ చిన్న చిన్న బొమ్మలు తయారు చేయటం కూడా, అంటే ఇది కూడా ఎందుకు పెట్టాను, బొమ్మలు తయారు చేసే విధానం కూడా వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనిపించిందంటే, కేవలం చదువు అనేటువంటిది ఒక్కటే ఉండటం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సబ్జెక్టులు మాత్రమే ఉండి. అదే కాకుండా 4 రకాల ఉన్నటువంటి అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉండటం వల్ల వాళ్లల్లో కొంత స్ట్రెస్ తగ్గుతుంది అని నాకు అనిపించింది. మా చిన్నతనంలో సంగీతానికి ఒక పీరియడ్ ఉండేది, అలాగే క్రాఫ్ట్ కోసం ఒక పీరియడ్ ఉండేది, కుట్లు కుట్టడానికి ఒక పీరియడ్ ఉండేది, గేమ్స్ కి ఎలాగూ 2-3 పీరియడ్లు ఉండే. మరి అవన్నీ ఆ గేమ్స్ తో సహా ఇప్పుడు అన్ని పీరియడ్లు పోయి పిల్లల్ని కేవలం చదువు అనేటువంటి ఒక్క దాంట్లోనే రుద్దుతున్నారు కాబట్టి వాళ్లల్లో ఉన్న క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఆ క్రియేటివిటీని పెంచి కొంత వేరే రకంగా వాళ్ళ బ్రెయిన్ ని ఆలోచింపజేస్తే దానివల్ల వికాసం పొంది చదువులో కూడా ఆ చురుకుదనం వస్తుంది, అది ఖచ్చితంగా. అందువల్లనే అంటే ఒక పిల్లల డాక్టర్ భార్యగా, ఒక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గా పిల్లల హాస్పిటల్ కి చురుకుదనం పిల్లల్లో పెంచాలి, మేధోశక్తి పెరగాలి అంటే 4 విషయాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండడం మంచిదన్న ఉద్దేశంతో నేను అవి రాయడం మొదలు పెట్టాను.
1: ఇట్లా మీరు 55 పుస్తకాల్లో ఒక 40-45 పుస్తకాలు పిల్లల కోసమే రాశారు, అంతే కదండి?
0: అవును.
1: గత 25 ఏళ్లుగా ఆ పని చేస్తున్నారు మీరు.
0: అన్ని పుస్తకాలు పిల్లల కోసమేనండి, 55 పుస్తకాలలో 55 పుస్తకాలు పిల్లల కోసమే రాసినవి. అది కూడా పిల్లలకి సంబంధించిన విషయాలు, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు, తల్లిదండ్రులు చదివిన ఈ పుస్తకాలు కూడా, ఏ పుస్తకమైనా కూడా ఇందులో కొంతమంది అంటూ ఉంటారు ఇది పిల్లల కోసము, ఇది తల్లిదండ్రుల కోసము అని, కానీ అది నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కూడా మనం ఒక కవిత రాసినా, ఒక పాట రాసినా, ఒక కథ రాసినా కూడా తల్లిని కాని తండ్రి కాని చదివి వాళ్ళకి నేర్పించాలి తప్ప, నర్సరీ పిల్లాడు చదువుకొని వాడు ఆ పాటను చదువుకోలేడు, వాడి కోసం రాసినప్పటికీ కూడా వాడికి తల్లో తండ్రో, వాడికి దాదాపు 10వ తరగతి వచ్చిందా, దాదాపు 7-8 తరగతులు ఎప్పుడో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సొంతగా చదువుకోగలరేమో గాని, దాదాపుగా తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులు గాని వాళ్లకి ఇంట్రెస్ట్ కలిగించాలి తప్ప వాళ్ళు సొంతంగా చదివి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోలేరు ఏ విషయమైనా.

0: తెలి మీరు ఎట్లా అలవర్చుకున్నారు?
1: పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సులభంగా మనం ఎట్లా మాట్లాడితే అర్థమవుతుంది అన్నది చూసే నేను అట్లాగే అలాగే పెద్దగా శైలి మార్చుకున్నదేమీ లేదు. నేను అదే శైలిలోనే రాశాను. జనరల్ గా పిల్లలతో ఎలా మాట్లాడతామో మాట్లాడే శైలి మాట్లాడే భాషనే ఉపయోగించాను. పెద్దగా వేరే రకంగా ఏం మార్చుకొని వాళ్ల కోసం స్పెషల్ గా రాసింది అయితే ఏమి నాకు అనిపించలేదు. వాళ్ళకి రోజు మనం ఇంట్లో పిల్లలతో ఎలా మాట్లాడతాం వాళ్ల కోసం స్పెషల్ భాష అంటే ఏదో మరీ 2-3 ఏళ్ల పిల్లలు, ఏడాది పిల్లలు ఆ చెల్దామా మనం లాలపోసుకుంటావా ఆ చిన్న విషయంలో మాట్లాడతాం తప్ప తర్వాత పిల్లలతో మనం ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాము ఏమి పెడతాము వాళ్ళకి మామూలుగానే అన్ని విషయాలు మాట్లాడతాం. అలా మాట్లాడుతున్నాం కాబట్టి మనం కూడా అదే విషయాలు అలాగే మాట్లాడాలి అలాగే రాయాలి అని నేను అనుకున్నాను.
0: ఇన్ని పుస్తకాలు రాశారు కదా, వాటిలో ఏ విషయాల గురించి మీరు రాశారు లేదా ఏ అవసరాలను గుర్తించి రాశారు అని కొంత విభజన చేసుకుంటే ఎన్ని రకాల పుస్తకాలు మీరు రాసుంటారు, ఎన్ని విషయాల గురించి మీరు రాసుంటారు?
1: దాదాపు ఒక 20 ప్రక్రియల్లో నేను బాల సాహిత్యము రాశాను. దాంట్లో కథలు ఒక 7 పుస్తకాలు రాశాను. అలాగే 7 పుస్తకాలు కూడా కథల్లో కూడా విభజించుకోవచ్చు. జానపద కథలకు ఒక పుస్తకం వేశాను. అలాగే క్లాస్ రూమ్ లో ఉండే సమస్యలన్నిటికీ కలిపి ఒక క్లాస్ రూమ్ కథలు అని ఒక పుస్తకం వేశాను. అలాగే కేవలం మామూలుగా జంతు పాత్రధారులను మాత్రమే ఉపయోగించి రాసినది ఒక పుస్తకం వేశాను. అది రాణిప్రసాద్ కథలని ఆ పుస్తకం ఒకటి వేశాను. అలాగే ఆరోగ్య సమస్యలు, పిల్లలకు వచ్చే అనారోగ్యాలు ఎలా ఉంటాయి ఏంటి వాటికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ దానికి డాక్టర్ చెప్పిన కథలు అని ఒక పుస్తకం వేశాను. అలాగే వాళ్ళకి సైన్స్ విషయాలు తెలియజేస్తూ హైడ్రోజన్ ఏంటి, ఆక్సిజన్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నాయి, వాటి లక్షణాలు ధర్మాలు తెలియజేస్తూ ఇట్లాంటి రాసిన వాటన్నిట్లో కొన్ని సైన్స్ కథలు అని ఒక పుస్తకం వేశాను. ఇలా పిల్లల్ని పాత్రధారులుగా చేసి ఒక పుస్తకం వేశాను. అంటే ఉన్న 7 పుస్తకాలు కూడా 7 రకాలుగా విభజించుకొని వేశాను. అలాగే గేయాలు కానీ, ట్రావెలాగ్లు, యాత్రా సాహిత్యాలు కొన్ని రాశాను. యాత్రా సాహిత్యాల్లో కూడా అంటే దానికి కూడా పిల్లలది అని చెప్పడానికి ఎందుకు చెప్పగలను అని అంటే నేను మామూలుగా మైసూర్ని బెంగళూరుని వర్ణిస్తాము, దాంట్లో ఉన్నటువంటి వాటి అన్నింటినీ వర్ణిస్తాము ఆ ఊర్లో ఉన్నటువంటి ఉన్నవాటి. కానీ నేనేం చేశానంటే అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం గురించి రాశాను, మైసూర్ గురించి రాసేటప్పుడు రవివర్మ ఆర్ట్ గ్యాలరీ గురించి రాశాను. అవి పిల్లలకు కావాల్సినటువంటి సబ్జెక్టులు. ఊరికే మనం నగరం అంతా చూపించడం నేను అక్కడ చేశాను ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఈ విశ్వేశ్వరయ్య మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, ఎలా కనుక్కున్నారు, టెలిఫోన్ కనుక్కోకముందు ఎలాంటివి జరుగుతున్నాయి, ఒక పుల్లి ఎలా కనుక్కున్నారు, దాన్ని ఎలా జరుగుతుంది, అక్కడ సూత్రం ఏంటి, ఆర్కిమెడిస్ సూత్రమా, న్యూటన్ గమన నియమాలా, లేకపోతే E=mc² ఇక్కడ ఏ సూత్రం వల్ల ఏది పనిచేస్తుంది, ఇలాంటి వివరాలతో నేను ఆ కథలన్నీ కూడా కథలు గాని యాత్రా చరిత్రలు రాయటం కూడా అలాంటివి. బర్డ్ సాంక్చురీస్ గురించి ఎక్కువగా రాశాను నేను.
0: రవివర్మ గురించి రాసినప్పుడు మీరు కళ గురించి ఎక్కువ రాశారా లేక అక్కడ కూడా ఏమైనా సైన్స్ కి సంబంధించిన విషయాలు?
1: లేదండి, కళ గురించి ఎక్కువ రాశాను. ఈ కళలు కూడా నేను స్వతహాగా కొంచెం కళల్లో ప్రవేశం ఉంది కాబట్టి, చిత్రలేఖనము కొంచెం హస్తకళల్లో ప్రవేశం ఉంది కాబట్టి నాకు వాటి గురించి కూడా నాకు చాలా ఇష్టము. అలాగే వర్ణలిపి అనేటువంటి పుస్తకాన్ని భారతీయ కళలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్విల్లింగ్ ఆర్ట్, వర్లీ ఆర్ట్, మంజూషా ఆర్ట్ ఇట్లా అన్నిటికి, తమిళనాడు వీళ్ళది తంజావూరు పెయింటింగ్ గురించి ఇలా అన్ని నేను చేశాను. చేసిన వాటిని గురించి పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒక పుస్తకంగా రాశాను. నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాటి గురించి కూడా, ఆర్ట్ కి సంబంధించినవి కూడా ఒక 7-8 పుస్తకాల పైన రాశాను. వెజిటబుల్ కార్వింగ్, తర్వాత ఆకులతోటి చేసినటువంటి వర్క్, లీఫీ జూ అని అదొకటి పెట్టాను. ఇలా వాటికి సంబంధించినవన్నీ రాశాను. బాలలకు సంబంధించిన, బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన, మా తరంలో ఎలాగా మేము పిల్లలతోటి మేము ఎలాంటి బాల్యాన్ని అనుభవించాము, ఈ రోజున బాల్యం ఎలా ఉంది, ఆ రోజున ఎలా మేము పెరిగాము అన్నదానికి బాల్య జ్ఞాపకాలతోటి 2 పుస్తకాలు. మా పిల్లల అల్లరి కావచ్చు, అలా నేను వాటి కోసమే రాయలేదు, కొన్ని పత్రికల వాళ్ళు అలాంటి శీర్షికలు పెట్టి కొన్ని రాయటం వల్ల వాటన్నింటినీ కలిపితే ఇది బాల్య జ్ఞాపకాలు అనొచ్చు అనిపించి వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేయటం జరిగింది. 2 పుస్తకాలు ఇవన్నీ వేశాను. అలాగే క్రియేటివ్ ఆర్ట్ గురించి కూడా ఒక 4-5 పుస్తకాలు రాశాను. పిల్లలకు సంబంధించిన వ్యర్థ పదార్థాలతోటి, నేను పర్టికులర్ గా హాస్పిటల్ వ్యర్థ పదార్థాలతో అంటే ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేస్తూ వాటి గురించి ఎక్కువగా రాశాను. బయోడైవర్సిటీ గురించి ఎక్కువగా రాశాను. అలాగే మాకు హాస్పిటల్ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలగజేయడానికి ఏ మెడికల్ టెస్ట్ ఎందుకు చేస్తారు, సిటీ స్కాన్ అంటే ఎందుకు, యాంజియోగ్రామ్ అంటే ఎందుకు, అవి మెడికల్ టర్మ్స్, జనసామాన్యానికి తెలియని విషయాలు, వాటన్నింటినీ కూడా ఒక చిన్న పొడుపు కథలాగా, చిన్న కవితలాగా రాసి మా హాస్పిటల్లో వాటన్నిటికీ ఒక చార్ట్ల రూపంలో తయారు చేసి పెట్టుకున్నాము. వాటన్నిటి

0: ఇంకా పుస్తకాలుగా వెయ్యాలి. అలాగే మన బాడీలో ఉండేటువంటి మూత్రపిండాలు కావచ్చు, మెదడు కావచ్చు, వీటన్నింటికి కూడా, శరీరంలో ఉండే అవయవాలన్నింటికి కూడా పొడుపు కథలు రాశాను. వాటితో వాటి సంభాషించుకుంటూ ఆ సమస్యల్ని ఎలా తీర్చుకోవాలి అని చెప్తూ ఉంటే ఒక కథలు కూడా రాశాను. ఉదాహరణకి ఒక మూత్రపిండం గురించి ఒక పొడుపు కథ మీకు తెలియజేస్తాను. చిక్కుడు గింజలాంటి ఆకారం చెట్టు మీద కాదు శరీరంలో, వడపోయేటమే పని తేనీటిని కాదు రక్తాన్ని, మలినాలను బయట పారేస్తుంది ఇంటి నుంచి కాదు వంటి నుంచి. ఇది కిడ్నీ యొక్క, మూత్రపిండం యొక్క పొడుపు కథ. అంటే దీనివల్ల బేసిక్ గా కిడ్నీ ఏం పనిచేస్తుంది అనేది ప్రతి వాళ్ళకి చదువుతో సంబంధం లేకుండా, చదువుకున్న వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, చదువుతో సంబంధం లేకుండా ఎటువంటి నిరక్షరాస్యులకైనా అర్థమయ్యే రీతిలో ఇలాంటి పొడుపు కథలను రాసి మా హాస్పిటల్లో పెడుతున్నాము. అంతేకాకుండా మా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ చిట్టి మీద ఇలాంటిది ఒక గేయం, మేము నెలకు ఒక గేయం మారుస్తాము. నెల రోజులు మాత్రం ఒకటే గేయం ఉంటుంది, అది అయిపోయిన తర్వాత కొత్త గేయం మారుస్తాం. ఈ విధంగా నేను 25 సంవత్సరాల నుంచి, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద తెలుగు పాటను ప్రచురిస్తున్నాం. ఈ తెలుగుని ఇలా ప్రోత్సహిస్తున్నందుకు ఈటీవీ వాళ్ళు, జెమినీ టీవీ వాళ్ళు గానీ, TV9 అన్ని టీవీల వాళ్ళు వచ్చి ప్రసారం
1: చేస్తున్నారు. అయితే ఒక 25-30 ఏళ్లుగా మీరు ఈ పని చేస్తూ ఉన్నారు, రకరకాల పుస్తకాలు ఇప్పుడు 55 పుస్తకాలు వేశారు. ఈ పుస్తకాలన్నీ మీరే ప్రచురిస్తుంటారా, ఎట్లాగా వీటికి ప్రజాదరణ గాని వీటి గురించిన స్పందన గాని మీకు ఎట్లా లభిస్తుంది?
0: ఈ పుస్తకాలు మాత్రం ఎవరు ప్రచురించలేదు, మా పుస్తకాలను మేమే ప్రచురించుకుంటున్నాము. నాకు సాహిత్యం పట్ల ఉన్న ఇష్టం దీనికి కారణము. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఒకళ్ళిద్దరు అడిగారు, కానీ వాళ్ళకి నాకు టైం కుదరక నేను వెళ్లి వాళ్ళకి అప్పగించడానికి అవన్నీ కుదరలేదు. అందువల్ల నేనే ప్రచురించుకుంటూ వాటిని నాకు ఉన్న మిత్రులకి కానీ, నా సహరచయితలకు కానీ, నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళందరికీ ఇచ్చి నేను ఆనందపడుతున్నాను. దాంట్లో పుస్తకాన్ని అమ్ముకోవద్దు, అష్టాన్ని అమ్ముకోవద్దు అని మా వారి ఆలోచన. అందువల్ల మేము పుస్తకాలని 10 మందికి తెలియజేయడానికి కోసమే, నేను ఇంత కష్టపడింది కూడా దీనివల్ల ఏమీ రాదు కదా, ఇంత కష్టపడి ఇంత వర్క్ చేస్తున్నాం, ఇన్ని రాస్తున్నాం పుస్తకాలు. 99లో ఒక పుస్తకం, ఫస్ట్ పుస్తకం మొదలైతే ఈ రోజున 2026 వరకు 55 పుస్తకాలు రాశానంటే, ఇంత హెవీ వర్క్ చేసినప్పటికీ కూడా మాకు దానివల్ల వచ్చేదేం లేదు. కానీ 10 మందికి అవేర్నెస్ కలిగించాలి, 10 మందికి తెలివితేటల్ని పంచాలి. మా వారు ఒకటే చెప్తారు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లాంటి వాళ్ళు పెన్సిలిన్ ఇంజక్షన్ కనుక్కోవడం వల్ల ఈ రోజున కొన్ని 100,000 మంది, 100,000,000 మంది వాళ్ళు ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఆ శాస్త్రవేత్త పేటెంట్ హక్కులు అడగలేదు, అది తెలుసుకోవాల్సిన విషయం. ఆయన పేటెంట్ హక్కులు తీసుకోలేదు. ఎందుకు అంటే జనాలకు ఉపయోగపడాలి, 10 మందికి తెలియాలి అని. పేటెంట్ హక్కులు తీసుకుంటే ఆయన కొన్ని 100,000,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండవచ్చు. అలాగే మేము చేసేది కూడా మాకు జాతైనంతలో మేము పుస్తకాలు వేసి 10 మందికి ఇవ్వాలి, వాళ్ళల్లో అవేర్నెస్ పెంచాలి అని ఆలోచిస్తున్నాం. కానీ పుస్తకాలు అమ్ముకోవాలన్న ఆలోచన మాకు లేదు.
1: సరే, అయితే వీటికి ఈ పుస్తకాల స్పందన ఎట్లా లభిస్తుంది? అంటే సిరిసిల్ల ప్రాంతంలో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు ఇవ్వటమే కాకుండా ఇతరులకు కూడా అందజేస్తున్నారు కదా?
0: అవును, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని పుస్తకాలని రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ ద్వారా గానీ, లేకపోతే మన లైబ్రరీల దాని ద్వారా గానీ, పబ్లిక్ లైబ్రరీస్ వాళ్ళు గానీ చాలా తీసుకుంటున్నారు. తీసుకున్న మాత్రం వాళ్ళకి అందజేస్తున్నాం మేము. అలా వెళ్లినవి అన్ని లైబ్రరీస్ లో కూడా నా పుస్తకాలన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో లైబ్రరీలలో ఉన్నాయి. అయితే మాకు తెలిసిన వాళ్ళకి, సహరచయితలకి అందజేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి ఫలితమే వస్తోంది. నేను మొదటి పుస్తకం రాసినప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు ఏం లేవు కాబట్టి ఉత్తరాలు దాదాపు 1000కి పైగా ఉత్తరాలు వచ్చినాయి స్కూళ్ల దగ్గర నుంచి. వాళ్ళు చాలా బాగుంది ఈ పుస్తకంలో, పిల్లల యొక్క కష్టాలు, పేరెంట్స్ యొక్క అత్యాశలు కావచ్చు, స్కూళ్ల యొక్క డిమాండింగ్, పేరెంట్స్ చేర్పిస్తూ ఉంటారు కూడా స్కూల్ వాళ్ళు కూడా అదే రకంగా వాళ్ళని ఎక్కువ చెప్పడానికి, వాళ్ళని చేయటానికి అలాంటివి ఉంటాయి. దీనికి కూడా ఫస్ట్ పుస్తకంలో నేను రాసింది ఒక చిన్న పద్యం చెప్తాను. చందమామను చావగొడితే చల్లదనం రాదు, పువ్వులను పిప్పి చేస్తే పరిమళం రాదు, తేనెటీగను తెగ నరికితే తీయదనం రాదు, చిన్నారులను చితకబాదితే చదువు రాదు. అంటే పిల్లల్ని ఏదైనా సహజ సిద్ధంగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి, గాని వాళ్ళని దండించి చేయడం వల్ల రాదు అని నా ఉద్దేశ్యం.
1: బాగుందండి రాణిప్రసాద్ గారు, అసలు మీరు రాసిన 55 పుస్తకాలు అయ్యేసరికి ఏ ఒక్క పుస్తకం గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకునే సమయం ఈ సందర్భంలో లేదనుకోండి. అయితే ఇప్పుడు కాలం చాలా వేగంగా మారుతుంది, పరిస్థితులు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. గత 5-6 సంవత్సరాల్లో మన చుట్టూ ఉన్న ఆవరణలో కానీ, మీడియాలో కానీ, ప్రసార మాధ్యమాల్లో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇప్పుడే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ అనేకమైన మార్పులు ఈ నేర్చుకునే తీరులో వస్తున్నాయి. ప్రపంచంలో జనాలకి సమాచారం అనేక రకాలుగా వస్తుంది, అనేక రకాల భ్రమలు కూడా, అనేక రకాల ఆకర్షణలు కూడా వాళ్ళు లోనవుతున్నారు. మీరు మొదలు పెట్టిన కాలానికి ఇప్పుడు ఇటువంటి రచనలు సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ జనాల్లో వైజ్ఞానిక దృష్టిని, దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా అందించే తీరులో ఇప్పుడు ఎటువంటి మార్పు వచ్చింది, ఏ దిశలో మనం వెళ్తున్నామో అని మీకు అనిపిస్తోంది?
0: అంటే పుస్తకాలు లో నేనేం మార్పు తీసుకురాలేదు, కానీ ఆ పుస్తకాల్లో రాసినటువంటి చిన్న చిన్న పాటల్ని, వాటిని నేను AI ఉపయోగించుకొని ఒక వీడియోలుగా రూపొందించి అందులో మ్యూజిక్ ఇచ్చి పాటలుగా AIలో వస్తుంది. నేను ఆ పాటల్ని ఉపయోగించుకొని దానికి కొన్ని ఫోటోలు ఎడిటింగ్ చేసుకుని వాటిని యాడ్ చేసుకుని ఒక దృశ్య రూపంగా తీసుకొచ్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నటువంటిది ఇప్పుడు AI ద్వారా, అది నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి, కందేపి రాణిప్రసాద్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ యూట్యూబ్ ఛానల్లో పిల్లలకి సంబంధించినవి అన్ని కూడా, పిల్లలకి సంబంధించినవి. ఒక సైన్స్ డే జరిగింది, సైన్స్ డేకి ఎలాంటి బొమ్మని మనం ప్రజెంట్ చేయొచ్చు, ఒక చార్ట్ని వేయొచ్చు, అలాంటివన్నీ కూడా నాకు స్వతహాగా ఇష్టం. ఇవన్నీ వాటన్నింటినీ కూడా వేస్తూ, వాటన్నింటినీ కూడా నేను ఎలా వేశాను అనేది పిల్లలకి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిని వీడియోలుగా చిత్రీకరించి
1: పెడుతున్నాను.
0: కందేపి రాణిప్రసాద్
1: పాటలను
0: దాంట్లో ఒక 500 వీడియోలు నేను అప్లోడ్ చేసి ఉన్నాను. పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న పాటలు, అరటిపండు అరటిపండు, అందమైన అరటిపండు, పసుపు పచ్చని అరటిపండు, పోషకాల అరటిపండు, తింటే మెత్తగుండు, ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి
1: అరటిపండు,
0: చిన్న పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వచ్చే పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి. కొంచెం చదువుకొని వాళ్ళు క్లాసులు పెరిగిన తర్వాత వచ్చేటువంటి పిల్లలకి సంబంధించినవి కూడా, వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి. వరల్డ్ లివర్ డే అని ఉంది, లేకపోతే థాలసీమియా డే ఉంది. థాలసీమియా లాంటి జబ్బులు, సికిల్ సెల్ ఎనీమియా లాంటి జబ్బుల గురించి అందరికి తెలియకపోవచ్చు. అలాంటి వాటన్నింటి గురించి కూడా నేను కొన్ని చిత్రాలు తయారు చేశాను, వాటన్నింటినీ కూడా వీడియోలుగా తయారు చేసి అప్లోడ్ చేశాను. మా పేషెంట్లకు కూడా చాలా మందికి ఇచ్చాను. వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జిబిషన్లు కూడా ఈ ప్రతి నెలకి 2 ఎగ్జిబిషన్లు కనీసం పెడుతూ ఉంటాను. పెట్టిన వాటిని కూడా కొంతమందిని పిలిచి, లేదా మా పేషెంట్లు ఉంటే మా పేషెంట్ల వరకే చూపించి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాం మేము హాస్పిటల్ ద్వారా.
1: బాగుందండి, మీరు అనేక కోణాల్లో నిరంతరం పనిచేస్తూ గత 30 సంవత్సరాలుగా ఇన్ని రకాల పుస్తకాలని తీసుకొచ్చారు, ఇన్ని రకాల వీడియోలని ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు. దీనికి మీకు బాగా గుర్తింపు వచ్చింది, అనేక అవార్డులు కూడా మీకు లభించాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నింటి విన్న మా శ్రోతలకు మీ పుస్తకాల పట్ల ఆసక్తి కలిగి అవి కావాలి అనుకున్నారనుకోండి, అవి ఎక్కడి నుంచి వాళ్ళు పొందొచ్చు?
0: సృజన్ హాస్పిటల్ సిరిసిల్ల, మా ఇంటికే అడిగితే నేను కంపల్సరీగా ఇస్తాను. వాళ్ళకి ఇష్టం ఉండి చదువుకోవాలనిపిస్తే ఇంకంతకన్నా రాసిన వాళ్ళకి సంతోషమే ఉంటుంది. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా నేను పంపిస్తాను. వాళ్ళకి కావాల్సినవి పుస్తకాలు కూడా 9866-160-378 నా ఫోన్ నెంబర్ ఇది.
1: 9866-160-378 బాగుందండి. రాణిప్రసాద్ గారు నిరంతర దీక్షతో, ఒక రకమైన పూనికతో, గొప్ప పూనికతో మీరు ఈ పనులు చేస్తూ ఉన్నారు. వృత్తిపరంగా దీనికి కొంత అనుబంధం ఉన్నా కూడా లాభాపేక్ష లేకుండా మీరు ఈ పనులు చేస్తూ అనేక రకాల పుస్తకాలు వేస్తూ ఉన్నారు. సమాజానికి మీరు చేయాలని పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, సమాజంలో అందరిలో కూడా ఒక వైజ్ఞానిక దృష్టి,
0: మార్పు తీసుకురావాలి, వాళ్ళలో ఒక నూతన దృక్పథాన్ని, ప్రగతిని కాంక్షిస్తూ చేస్తున్నాము.
1: మీరు వచ్చి మీరు చేస్తున్న ఈ పనులన్నింటి గురించి, మీ రచనల గురించి కూడా మరీ వివరంగా ఇక్కడ చెప్పే పరిస్థితి లేకపోయినా ఒక విహంగ వీక్షణం చేసినట్టు వాటన్నిటి గురించి తెలిసేలా చెప్పారు. చాలా ధన్యవాదాలండి, నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటిదాకా మీరు పిల్లల కోసం వ్యాసాలు, పుస్తకాలు, బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో ముచ్చటైనారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000-15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు అంబటాల సంగతులు. ఇయ్యాల ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ పుట్టినరోజు. సజ్జా జయదేవ్ వీరి పూర్తి పేరు. 1959 సంవత్సరం నుంచి కార్టూన్లు అంటే వ్యంగ్య చిత్రాలను చిత్రిస్తూ ఉన్నారు. వీరు మద్రాసులోని సర్ త్యాగరాయ కాలేజీలో జంతు శాస్త్రాన్ని బోధించారు 1997 వరకు. జయదేవ్ చిన్నతనంలో మొదలుపెట్టారు ఈ చిత్రాలు గీయడం. బాపు తర్వాత సంతకం అక్కర్లేని అతి కొద్ది మంది వెంకట చిత్రకారుల్లో జయదేవ్ ఒకరు. చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. ఇతడు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక, ఆకట్టుకునే ఆకర్షణ, బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు, అసహజ రూపాలు వంటివి ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్లలోని ఆయా పాత్రల ముఖ భంగిమలు, సందర్భానికి సరిపోయే ముఖ కవళికలు హాస్య ప్రధానంగా చిత్రీకరించడంలో జయదేవ్ దిట్ట. అట్లనే కార్టూన్లలోని సంభాషణలను ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. నేపాళం, భూపాలం, బ్రహ్మం, మిస్టర్ నో, బాబాయ్, అబ్బాయి వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించిండ్రు జయదేవ్. ఇంతటితో ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపొద్దు 7:15 అంబటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో వినాయక చవితి సందర్భంగా పంచాంగకర్త, చికిలి వెంకటేశ్వర సిద్ధాంతి ప్రసంగం, ఇంకా యోగమనే అదృష్టం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 అవుతున్నది. మరికొంచెం సేపట్ల సమాచార ప్రభాత్, 8:30 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.
6: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार. ब्रिक्स शिखर सम्मेलन में जम्मू कश्मीर के पहलगाम आतंकी हमले की कड़ी निंदा करते हुए आतंकवाद कतई बर्दाश्त न करने का आह्वान. पश्चिम एशिया में बढ़ते तनाव पर चिंता व्यक्त की गई. प्रधानमंत्री नरेंद्र मोदी आज सम्मेलन के अवसर पर कजाकिस्तान, फिलीपींस, मिस्र, दक्षिण अफ्रीका और बुरुंडी के राष्ट्रपतियों के साथ द्विपक्षीय बैठकें करेंगे. पश्चिम बंगाल सरकार ने पूर्वी मेदिनीपुर जिले में DRDO का हथियार और मिसाइल परीक्षण केंद्र स्थापित करने का प्रस्ताव स्वीकार किया. मौसम विभाग का गुजरात में मूसलाधार वर्षा का रेड अलर्ट जारी. एलिना रायबाकीना ने आरेना सबालेंका को हराकर अमरीकी ओपन टेनिस के महिला सिंगल्स का खिताब जीता. और एशिया कप महिला क्रिकेट के फाइनल में आज भारत का सामना मौजूदा चैंपियन श्रीलंका से. नई दिल्ली के भारत मंडपम में ब्रिक्स शिखर सम्मेलन में कल ब्रिक्स नेताओं ने जम्मू कश्मीर के पहलगाम आतंकी हमले की कड़ी निंदा की है. नई दिल्ली घोषणा पत्र में आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाने की प्रतिबद्धता भी दोहराई गई. घोषणा पत्र में कहा गया कि आतंकवाद का कोई भी रूप आपराधिक और अनुचित है.
7: नई दिल्ली घोषणा पत्र में पिछले वर्ष 22 अप्रैल को जम्मू कश्मीर में हुए आतंकी हमले की कड़े शब्दों में निंदा की गई। इस हमले में 26 लोगों ने अपनी जान गंवाई थी। बाद में इस हमले के तार पाकिस्तान से समर्थन और प्रशिक्षण प्राप्त आतंकवादियों से जुड़े पाए गए। घोषणा पत्र में आतंकवादियों की सीमा पार आवाजाही, आतंकवाद के वित्त पोषण और आतंकवादियों को पनाह देने वालों के खिलाफ कार्रवाई का आह्वान किया गया। ब्रिक्स देशों के नेताओं ने सदस्य देशों से आतंकवाद के प्रति जीरो टॉलरेंस की नीति अपनाने और आतंकवाद से निपटने में दोहरे मापदंडों को खारिज करने का आग्रह किया। उन्होंने संयुक्त राष्ट्र द्वारा घोषित सभी आतंकवादियों और आतंकी संगठनों के खिलाफ मिलकर कार्रवाई करने की भी अपील की। ब्रिक्स टीम के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
6: प्रधानमंत्री नरेंद्र मोदी ने सत्र के समापन भाषण में कहा कि नई दिल्ली घोषणा पत्र सदस्य देशों के साझा संकल्प को स्पष्ट दिशा प्रदान करता है।
8: हमारे समक्ष ब्रिक्स न्यू दिल्ली डिक्लेरेशन 2026 का ड्राफ्ट प्रस्तुत है। इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है। साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है। किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है। न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है।
6: श्री मोदी ने कहा कि ब्रिक्स देशों को अगले 20 वर्ष के लिए एक नई और महत्वाकांक्षी एजेंडे पर काम करना होगा।
8: अब समय है कि हम ब्रिक्स में हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले। अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा। इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी। ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए।
6: विदेश मंत्रालय के सचिव सुधाकर दलेला ने कहा कि नई दिल्ली घोषणा पत्र स्वीकार करना भारत की अध्यक्षता के प्रमुख परिणामों में से एक था। उन्होंने कहा कि आज के सत्र में ब्रिक्स नेताओं ने अपने अपने राष्ट्रीय दृष्टिकोण से बात की, लेकिन बहुपक्षवाद को मजबूत करने और वैश्विक संस्थानों को अधिक प्रतिनिधि, समावेशी, प्रभावी और वर्तमान वास्तविकताओं के लिए उत्तरदायी बनाने की आवश्यकता पर व्यापक सहमति थी।
9: I would like to say that the outcome document.
10: मैं ये कहना चाहूँगा कि यदि आप नई दिल्ली घोषणा पत्र को देखें तो ब्रिक्स देशों ने आतंकवाद के सभी रूपों और अभिव्यक्तियों की स्पष्ट रूप से निंदा की है। ब्रिक्स नेताओं ने पिछले साल जम्मू कश्मीर में हुए आतंकवादी हमले की भी कड़े शब्दों में निंदा की है।
9: जम्मू एंड कश्मीर दैट टुक प्लेस लास्ट ईयर।
6: प्रधानमंत्री मोदी आज सम्मेलन के अवसर पर कजाकिस्तान, फिलीपींस, मिस्र, दक्षिण अफ्रीका और बुरुंडी के राष्ट्रपतियों के साथ द्विपक्षीय बैठकें करेंगे। एक रिपोर्ट।
11: ब्रिक्स सम्मेलन में आज ब्रिक्स के सदस्य और साझेदार देश समावेशी वैश्विक विकास के भविष्य को आकार देने संबंधित विषय पर आयोजित सत्र में हिस्सा लेंगे। ब्रिक्स के 10 साझेदार देश हैं बेलारूस, बोलिविया, कजाकिस्तान, क्यूबा, मलेशिया, नाइजीरिया, थाईलैंड, युगांडा, उज्बेकिस्तान और वियतनाम। इस सत्र के बाद प्रधानमंत्री नरेंद्र मोदी कजाकिस्तान, फिलीपींस, मिस्र, दक्षिण अफ्रीका और बुरुंडी के राष्ट्रपति के साथ द्विपक्षीय बैठक करेंगे। इसके अलावा प्रधानमंत्री नाइजीरिया और युगांडा के उपराष्ट्रपति से वार्ता करेंगे। यह ब्रिक्स शिखर सम्मेलन भारत की अध्यक्षता में आयोजित किया जा रहा है और इस वर्ष सम्मेलन की थीम है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास के लिए निर्माण। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
6: नई दिल्ली के भारत मंडपम में प्रधानमंत्री नरेंद्र मोदी ने ब्रिक्स नेताओं के लिए कल रात्रि भोज का आयोजन किया। इसमें विशेष सांस्कृतिक कार्यक्रम नवरस द यूनिवर्स ऑफ शेयर्ड इमोशंस प्रस्तुत किया गया। कार्यक्रम में ब्रिक्स सिंफनी, एक लय, कई संस्कृतियों के माध्यम से सदस्य और साझेदार देशों के संगीतकारों ने मिलकर प्रस्तुति दी। ये समाचार हमारे न्यूज ऑन एआईआर मोबाइल ऐप और हमारी वेबसाइट www.newsoneair.gov.in पर भी उपलब्ध हैं।
12: सबके लिए सामाजिक सुरक्षा, अटल पेंशन योजना, मोदी जी का संकल्प।
13: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
12: अब तक इस योजना से 9 करोड़ 50 लाख से अधिक लाभार्थी जुड़ चुके हैं। अगर आप भी 18 से 40 साल की उम्र के हैं तो मासिक अटल पेंशन सहित योजना के 3 गारंटीड फायदों की जानकारी के लिए अपनी बैंक शाखा से संपर्क करें।
14: Every great journey begins with people coming together to listen, to learn, to imagine what's possible. This is the BRICS 2026, a moment where leaders, innovators, businesses and communities from the BRICS nations come together to strengthen partnerships. India welcomes the BRICS countries as the grouping marks the 20 years of its establishment in 2026. BRICS Summit 2026 is being hosted in Bharat Mandapam, New Delhi from 12th to 13th September 2026 under India's chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability with a people-centric approach and the spirit of humanity first. Because when we work together, possibilities become progress.
6: समाचार प्रभात में आपका फिर स्वागत है। पश्चिम बंगाल सरकार ने पूर्वी मेदिनीपुर जिले में रक्षा अनुसंधान और विकास संगठन के हथियार और मिसाइल परीक्षण केंद्र स्थापित करने का प्रस्ताव स्वीकार कर लिया है।
15: पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी ने राज्य में हथियार और मिसाइल परीक्षण केंद्र स्थापित करने के लिए रक्षा अनुसंधान और विकास संगठन के प्रस्ताव को मंजूरी दे दी है। यह केंद्र पूर्वी मेदिनीपुर जिले के तटीय गांव जुनपुट में स्थापित किया जाएगा। मुख्यमंत्री ने कहा कि यह केंद्र पश्चिम बंगाल के विकास के लिए एक बड़ी परियोजना होगा और उड़ीसा की चांदीपुर परीक्षण रेंज के अलावा आंध्र प्रदेश में प्रस्तावित परीक्षण केंद्र के बाद डीआरडीओ का तीसरा प्रमुख केंद्र होगा। समाचार कक्ष से श्रीराम शर्मा।
6: गृह मंत्री अमित शाह आज मुंबई एशियाटिक सोसाइटी में श्री गणेश ध्यानार्थी नाम की पांडुलिपियों की विशेष प्रदर्शनी का उद्घाटन करेंगे। गृह मंत्री पुस्तकालय का दौरा भी करेंगे और एशियाटिक सोसाइटी की पांडुलिपि संरक्षण प्रयोगशाला के कार्यों का निरीक्षण करने के बाद उपस्थित जनसमूह को संबोधित करेंगे। श्री शाह आज बांद्रा रत्न और आभूषण निर्यात संवर्धन परिषद के पुरस्कार समारोह में शामिल होंगे। वे लाल बागचा राजा के दर्शन के लिए भी जाएंगे। गृह मंत्री कल से मुंबई के 3 दिन के दौरे पर हैं। इराक ने मेसान प्रांत में सैन्य अभियान कमांडर को बर्खास्त कर दिया है। हमारी संवाददाता ने बताया है कि शलामचे सीमा चौकी को भी एहतियात के तौर पर अस्थायी रूप से बंद कर दिया गया है। एक रिपोर्ट।
16: सऊदी अरब की ईस्ट वेस्ट पाइपलाइन पर ड्रोन हमलों की जांच के बाद ये कार्रवाई की गई है। इससे पहले सऊदी अरब ने कहा था कि ये हमले इराक की ओर से किए गए थे, लेकिन उसने जवाबी कार्रवाई की जगह इराकी सरकार के प्रयासों को समर्थन का फैसला किया है। यमन में हौसी विद्रोहियों ने दावा किया है कि सऊदी अरब ने 48 घंटे के दौरान यमन में 100 से अधिक हवाई हमले किए। इस मामले में कूटनीतिक स्तर पर भी बातचीत के संकेत मिले हैं। अबू धाबी के युवराज शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान ने नई दिल्ली में 18वें ब्रिक्स शिखर सम्मेलन से अलग ईरान के राष्ट्रपति डॉक्टर मसूद पेजेश्कियन से मुलाकात की। दोनों नेताओं ने तनाव कम करने, शांति स्थापित करने और क्षेत्रीय स्थिरता मजबूत करने के प्रयासों को समर्थन देने के महत्व पर बल दिया। समाचार कक्ष से जागृति शर्मा।
6: और अब खेल खबरों के साथ हैं नवीन सक्सेना।
17: महिला टी20 क्रिकेट एशिया कप के फाइनल में आज दुबई में भारत का मुकाबला मौजूदा चैंपियन श्रीलंका से होगा। ये मैच भारतीय समय अनुसार रात 8 बजे से खेला जाएगा। वहीं पुरुष क्रिकेट में आज भारत अफगानिस्तान के साथ 3 T20 अंतरराष्ट्रीय क्रिकेट मैचों की श्रृंखला का पहला मैच खेलेगा। ये मैच दिल्ली के अरुण जेटली स्टेडियम में शाम 7 बजे से शुरू होगा। टेनिस में एलिना रायबकीना ने महिला सिंगल्स अमरीकी ओपन टेनिस का खिताब जीत लिया है। न्यूयॉर्क में खेले गए फाइनल में कजाकिस्तान की रायबकीना ने बेलारूस की आर्यना साबालेंका को 6-4, 5-7, 6-2 से हराकर खिताब अपने नाम किया। रायबकीना का ये पहला अमरीकी ओपन खिताब है और तीसरा ग्रैंड स्लैम खिताब है। इससे पहले अमरीका के क्रिस्टियन हैरिसन और ब्रिटेन के नील स्कूपस्की की जोड़ी ने जर्मनी के केविन क्रेविट्स और टिम पुएट्स की जोड़ी को हराकर पुरुष डबल्स का खिताब अपने नाम किया। वहीं पुरुष सिंगल्स के फाइनल में आज न्यूयॉर्क में दूसरी वरीयता प्राप्त जर्मनी के अलेक्जेंडर ज़ेवरेव का मुकाबला अमरीका के बेन शेल्टन से होगा। उधर भारत के प्रज्वल देव और फ्रांस के कॉन्स्टेंटिन बिटुन कोज़ेमिन की जोड़ी ने एटीपी टेनिस चैलेंजर का डबल्स का खिताब जीत लिया है। इस जोड़ी का ये दूसरा खिताब है।
6: नेपाल में बाढ़ प्रभावित 8 जिलों से और शव बरामद होने के बाद मृतकों की संख्या बढ़कर 1386 हो गई है। 26 अगस्त को नेपाल तिब्बत सीमा के पास आई बाढ़ ने उत्तर और मध्य नेपाल के कस्बों और गांवों में भारी तबाही मचाई थी। मौसम विभाग ने गुजरात में आज मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है। विभाग ने बताया कि मध्य प्रदेश सौराष्ट्र और कच्छ में तेज वर्षा का अनुमान है। तटीय आंध्र प्रदेश, राजस्थान, हरियाणा, पंजाब, चंडीगढ़, उत्तराखंड, पश्चिम बंगाल, सिक्किम और पूर्वोत्तर के कुछ हिस्सों में भी तेज वर्षा हो सकती है। विभाग ने कहा कि बिहार, झारखंड और अंडमान निकोबार में गरज चमक के साथ वर्षा की आशंका है। दिल्ली में अगले पांच दिन तक कुछ स्थानों पर तेज वर्षा के आसार हैं। इस बीच केरलम और माहे में आज गर्म और उमस भरा मौसम रहने की संभावना है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। और

0: Kina defeated Belarusian Arina Sabalenka 6-4-5-7-6-2 to win US Open Women's Singles Final at Arthur Ashe Stadium in New York last night. This is Rybakina's first US Open title and a third career Grand Slam championship following her Australian Open victory earlier in the year. With the win, Rybakina officially takes over the WTA World No. 1 ranking from Sabalenka. Earlier, American Christian Harrison and Britain's Neil Skupski clinched the men's doubles title, defeating Germany's Kevin Krawitz and Tim Putz. The men's singles final will be played between Germany's world number 2, Alexander Zverev, and local favourite Ben Shelton in New York tonight. In T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 p.m. Indian time. Seven-time champions India reached the final unbeaten, topping Group A with 3 wins before defeating Bangladesh by 40 runs in the semi-final. Sri Lanka also secured their spot in the final, winning all 3 of their group matches before defeating Pakistan by 4 wickets in the semi-final. In men's cricket, India will begin their three-match 2020 international series against Afghanistan at Arun Jaitley Stadium in Delhi today. The first match will start at 7 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Shagun. One acronym is flashing in bold headlines everywhere you look. BRICS. It is the story of the day taking over front pages nationwide. Border peace crucial to ties. PM in Xi meet welcomed the steady progress in bilateral ties, leads the Hindustan Times. Big win for India. Terror stand gets global backing, reports the Pioneer. In line with the commitment, the multilateral forum launched the BRICS mission for healthy lifestyle and the BRICS roadmap for the joint initiative on healthy lifestyle promotion 2026 to 2029, writes the Asian Age. On the sidelines of summit, world leaders' families hosted at BRICS Bazaar, informs Hindustan Times. And finally, trainees have become trainers, thereby providing India's excellence in the niche field of fighter jet flying. In a historic first, 3 Indian Air Force pilots will train the young Royal Air Force pilots in the UK, reports the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. BRICS leaders condemn 2025 Pahalgam terror attack in Jammu and Kashmir, call for zero tolerance towards terrorism, also express concern over escalation of tensions in West Asia. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Alina Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani.
3: Akashavani Adilabad. 100.2 FM Manasin Ninda. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఎలటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించిన విశేషాలు 2వ భాగం ప్రసారమవుతాయి. రచన పఠనం సామల రాజవర్ధన్. ముందుగా ప్రకటనలు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
7: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
8: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించిన విశేషాలు 2వ భాగం వింటారు. ఓంకార్నాథ్ ఠాగూర్ భారతీయ సంగీత గాయకుడు. గ్వాలియర్ గరాడాకు చెందిన శాస్త్రీయ గాయకుడు విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు. వీరి గురించిన మరిన్ని విశేషాలు ఈ కార్యక్రమంలో విందాం. రచన పఠనం సామల రాజవర్ధన్.
9: పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ 1950వ సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పండిత్ మదన్మోహన్ మాళవ్య ఆయన కుమారుడు గోవింద మాళవ్యల ఆహ్వానంపై శ్రీ కళా సంగీత భారతి పేరుతో హిందుస్థానీ సంగీత శాస్త్ర శాఖకు డీన్గా నియమింపబడినాడు. సహజంగానే పండిత్జీ కాలంలో ఆ సంగీత విభాగం ఎంతో ఉన్నత భావాలతో విరాజిల్లింది. ఈ కళా సంగీత భారతిలో చేరిన ఎందరో విద్యార్థిని విద్యార్థులు సంగీత రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కొందరు గాయికా గాయకులుగా స్థిరపడగా మరికొందరు శాస్త్ర విజ్ఞానంతో అధ్యాపకులుగా సంగీత విమర్శకులుగా సంగీత విశ్లేషకులుగా పేరు ప్రఖ్యాతులు గడించినారు. కొందరు శిష్యులు శిష్యురాళ్లను పేర్కొనుట అవసరమే గనుక ముందుగా పండిత్ బల్వంతరాయ్ భట్ను పరిచయం చెయ్యాలి. అంధుడైన ఇతడు పండిత్జీ వద్ద 12 సంవత్సరాలు కఠోర దీక్షతో సంగీతాధ్యయనం చేసినాడు పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్. మిగతా విషయాలలో శిష్యవత్సలుడే కాని సంగీతం నేర్పే సమయంలో మాత్రం కఠినుడు. అటువంటిది ఒక్కనాడు కూడా గురువుగారి ఆగ్రహానికి గురిగాకుండా గురువు ద్వారా నేర్చిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధగా నేర్చుకుని గురు ప్రశంసకు నోచుకుని గురువునే మించిపోయినాడు బల్వంతరాయ్ భట్. చిన్ననాడు ఈ బల్వంతరాయ్ భట్కు సంగీతం నేర్పడానికి నిరాకరించిన పండిత్జీ అతని భక్తి శ్రద్ధాసక్తులను చూసి తమ సంగీతాన్ని ధారబోసి బల్వంతరాయ్ భట్ను తనంతటి గాయకునిగా తీర్చిదిద్దినాడు. అంతేగాక పండిత్ ఓంకార్నాథ్జీ రాయడానికి పూనుకున్న 6 భాగాల స్వరాంజలి గ్రంథ సంపుటాలలో కొంత భాగానికి బల్వంతరాయ్ భట్ సహకారం కూడా ఉన్నదని పండిత్ ఓంకార్నాథ్జీ స్వయంగా చెప్పుకున్నాడు. అంతేగాక కరాచీలో జరిగిన ఒక సభలో పండిత్జీ బల్వంతరాయ్ భట్కు సంగీతాచార్య బిరుదును అందజేస్తూ తన శిష్యుడు తనను మించిపోయినాడని ఇతడు గానం చేయడం ప్రారంభిస్తే ఇక తాను గానం చేయవలసిన అవసరం లేదు అన్నాడు. అంతేగాక తన శిష్యుడు తనకంటే మంచి మంచి బందిషులను కూర్చుతున్నాడని మెచ్చుకున్నాడు. పండిత్జీ శిష్యవాత్సల్యం ఎంత గొప్పదో ఈ సంఘటన తెలుపుతుంది. బల్వంతరాయ్ భట్ కూడా తమ గురువుగారిని అంతే గౌరవించినాడు. తూహీ రంగరేజ్ భావరంగుకో ప్రణవరంగ్ తూహీ రంగరేజ్ అనే చీజుతో ఒక బందిషును తయారు చేసి గురువుకు సమర్పించినాడు. అతడు రాసిన భావరంగ్ ప్రథమ భాగం తమ గురువుగారైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్కే అంకితం చేసినాడు. రంగరేజ్ అంటే రంగులద్దేవాడు. పూర్వం ప్రతి ఊర్లోనూ రంగరేజులుండేవారు. వారిని తెలంగాణలో రంగారోళ్లనేవాళ్లు. ఇప్పుడూ ఉన్నారు కాని వారు తమ కులవృత్తిని వదిలి వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నీవే నాలో సంగీతమనే రంగును నింపినావు, నేను కేవలం తెల్ల కాగితాన్ని మాత్రమే అని ఆ బందిషులోని భావం. భావరంగుకో ప్రణవరంగ్ రంగే సద్గురు మమ తూహీ రంగరేష్. భావరంగ్ బల్వంతరాయ్ భట్ది, ప్రణవరంగ్ పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ది. ఇది ఆ గురు శిష్యుల ఆదరాభిమానాలు. ఆ రెండూ వారివారి కలం పేర్లు. ఆ ముద్రతో చీజులు రాసి బందిషులు తయారు చేసినారు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ శిష్య పరంపరలో ముఖ్యంగా పేర్కొనదగిన వారిలో ప్రేమలతా శర్మ, బల్వంతరాయ్ భట్లను పండిత్జీయే పేర్కొన్నారు. సంగీత శాస్త్ర విషయాలను గురించి నా తరువాత తెలుసుకొనగోరిన వారు ప్రేమలతా శర్మను సంప్రదించాలి. క్రియాత్మక సంగీత విషయాలను తెలుసుకో

కోరిన వారు బల్వంతరాయ భట్ను సంప్రదించాలని చెప్పేవారు. వారిద్దరినీ తమ ప్రతినిధులుగా భావించినారు పండిత్ ఓంకార్నాథ్. వీరిద్దరేగాక యశ్వంతరావు పురోహిత్, శివకుమార్ శుక్ల, ప్రదీప్ కుమార్ దీక్షిత్, సుభద్రా కులశ్రేష్ట, బిఎన్ బర్వే, బిజోన్వాలా ఘోష్, ఫిరోజ్ కె దస్తూర్, నళిని గజేంద్ర గడ్కర్, అతుల్ దిశై వంటి వారు కూడా ఉన్నారు. వీరందరూ శాస్త్రీయ సంగీత క్షేత్రంలో లబ్ధ ప్రతిష్ఠులు. అంతేగాక పంజాబ్కు చెందిన రత్నలాల్, పన్నాలాల్, కుంజిలాల్, శృతిరత్న వంటి శిష్యురాళ్లు కూడా ఉన్నారు. పండిత్ ఓంకార్నాథ్జీ గానామృతాన్ని యథాతథంగా తమ వాయులీనంలోకి దింపి శ్రోతలను ఆశ్చర్యచకితులను చేసే డాక్టర్ ఎన్ రాజం గారిని ప్రస్తావించకపోతే పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ పరిచయం అసంపూర్తిగా మిగిలిపోతుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎన్ రాజం కర్ణాటక పద్ధతిలో తమ తండ్రిగారైన నారాయణ అయ్యర్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నది. హిందుస్థానీ సంగీతం పట్ల గల మక్కువతో పండిత్జీ స్వరాలను వయలిన్పై వాయించడం సాధన చేసింది. తరువాత తమ తండ్రిగారి ఆదేశానుసారం పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ వద్ద చేరి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నది. ఆమె వయలిన్ వాదనల్లో పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గాత్రం యథాతథంగా వినవచ్చు. ఈవిడెను పండిత్జీకున్న శిష్యరత్నాలలో విలక్షణమైన రత్నంగా చెప్పవచ్చు. అంతకు పూర్వం ఈవిడ తన 14 సంవత్సరాల వయసులోనే భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గానానికి వయలిన్ సహకారం అందిస్తూ దేశ విదేశాలలో పర్యటించింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయితో జుగల్బందీలు చేసింది. అయితే ఆమె వాదనంలో పండిత్జీ గానం వినిపిస్తుంది కనుక ఆమె వాదనాన్ని గాయకి అంగ్ అంటారు. డాక్టర్ ఎన్ రాజం సోదర పుత్రిక కళా రామనాథన్ వయలిన్ వాదన కూడా గాయకి అంగదే. తొలుత ఆమె డాక్టర్ ఎన్ రాజన్ వద్దనే వయలిన్ నేర్చుకున్నారు. కాని తర్వాత మేవాతీ ఘరానాకు చెందిన ప్రఖ్యాత గాయకుడు పండిత్ జస్రాజ్ వద్ద సంగీత శిక్షణ పొందింది కనుక ఆమె వాదనలో మేవాతీ ఘరానా సొబకులు కనబడతాయి. 1931 ఆగస్టు 21 నాడు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ స్వర్గస్థులైనారు. ఘరానా బాధ్యత, సంగీత విద్యాలయాల నిర్వహణ మొదలైన గురుతరమైన పనులన్నీ పండిత్జీ పైన పడ్డాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించినారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆహ్వానం మేరకు 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో పండిత్జీ సంపూర్ణ వందేమాతర గీతాన్ని స్వరపరిచి గానం చేసినారు. ఈనాడు వందేమాతరంలోని 2 చరణాలు మాత్రమే మనం పాడుకుంటున్నాం. యూరప్ దేశాలు తిరిగి భారతీయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినాడు. ప్రతిచోట సంగీత కచేరీలతో పాటు శాస్త్ర విషయాలను గురించి సోదాహరణంగా అనర్ఘలంగా ఉపన్యసించటం పండిత్జీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రయాణాలలో ఒకసారి ఇటలీలోని ప్రముఖ ముసోలోని గారికి సంగీత వైద్యం చేసి అబ్బురపరిచినాడు. ముసోలోని ఇన్సోమ్నియా అనగా నిద్రలేమి వ్యాధితో బాధపడుతుండేవాడు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ పూరియా రాగాన్ని గానం చేసి అతన్ని నిద్రపుచ్చినాడు. ఈ విషయం చరిత్రలో నిలిచిపోయింది. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు అసంఖ్యాకమైన పురస్కారాలు లభించినవి. అందులో ముఖ్యమైనవి 1930వ సంవత్సరం నేపాల్ మహారాజా సంగీత మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించినాడు. 1940 కలకత్తాలోని సంస్కృత మహావిద్యాలయంలో సంగీత మార్తాండ బిరుదుతో సత్కరించినారు. 1943లో కాశీ సంస్కృత విద్యాలయం వారు సంగీత సామ్రాట్ బిరుదుతో సత్కరించినారు. 1955లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1963లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు రవీంద్ర భారతి శాంతినికేతన్ వారు డీలిట్ పట్టాలతో సత్కరించినారు. అదే సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ రష్యా పర్యటనలో ఉండగా ఆయన సతీమణి శ్రీమతి ఇందిరాదేవి స్వర్గస్థురాలైంది. ఈ విషయం తెలిసిన పండిత్జీ విపరీతంగా బాధపడినారు.
చాలా రోజులు.

ఎంతో సాధించి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి మార్గదర్శనం చేసినాడు. ఇప్పుడు వారి శిష్యులు ప్రశిష్యులు అదే చేస్తున్నారు. ముంబై సంగీతజ్ఞులు పండిత్జీకి అందించిన వెండి వీణ ఇంకా ఇతర అమూల్యమైన పురస్కారాలకు సంబంధించిన పతకాలు, పత్రాలు, వస్తువులు, అతను రచించిన గ్రంథాలు అన్నీ కూడా అతని ప్రియశిష్యుడు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని భారత్ కళా సంరక్షణ్ భవన్లో భద్రపరచబడినవి. ఈ తరం శ్రోతలను చేతులు జోడించి మనవి చేసేదేమిటంటే, యూట్యూబ్ ద్వారా పండిత్జీ గానం చేసిన పద గుంగరు బాందె మీరా, మాల్కౌన్స్ రాగం, ఇంకా మయ్యా మోరే మైనహి మాఖన్ ఖాయో, జోగి మతజా అనే భైరవి భజనలను తప్పకుండా వినాలని విన్నపం. జోగి మతుజా అని ఎంత ప్రాధేయపడినా వెళ్లేపోయినాడు గదా, ఇంకా ఏమి మిగిలింది? హజరత్ అమ్జద్ హైదరాబాదీ మాట యాదికి వస్తుంది, బాకీ హై ఉసీ కా నామ్ బాకీ ఫానీ. అంటే మిగిలేది వాని పేరు మాత్రమే, మిగిలిందంతా నశించిపోయేదే.

ఇప్పటిదాకా మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ గురించిన విశేషాలు 2వ భాగం విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయలటి పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ పుస్తకంతో కార్యక్రమం శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపొద్దుగల 8:30 కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి పెద్దింటి అశోక్ కుమార్ రాసిన కథ వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട സിംഗിടി സിനിഗീതാല ഹരിവില്ലു నింగి నేలను కలుపుతది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తుంది ఈ పాటల హరివిల్లు. ఆ సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీరుల ముచ్చట్లను కలిపి వినిపించే ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు, ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081. ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా శ్రోతలతోని పంచుకోవచ్చు పసందైన పాటల నడుమ. మరి ఎలాంటి సింగిడి ఈ కార్యక్రమాన్ని ఆనంద్ చిత్రంలోని ఈ గీతంతో షురు చేద్దాం. పాడింది శ్రేయా ఘోషల్.

నింగే నేలను కలిపేటి మధుర తపన మేఘానిది. మెరుపుల హారాలు ధరించి గర్జనలతో హోరున కదిలి దాహం తీర్చడానికి ధరిగిన పైకి వస్తుంది. జీవధారలను కురిపిస్తుంది వానరూపంలో. మరి ఆ నల్ల మేఘం తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన ఓ చందమామని ఈ పాటలో ఆవిష్కరిస్తుంది. విందాం చిన్నోడు పెద్దోడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 100.

0: சஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: 3 காலேஜீலலோ
4: டோன்ட் வரி
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్.
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది,
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: మనబాస మనయాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం ద్వారా మాకు ఒక పాటను వినిపించమని కోరుతూ ఉత్తరాలు రాసి పంపుతున్న శ్రోతల్లో నుంచి ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి. ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ ఈ ఉత్తరాన్ని రాసిండ్రు. వీరు అడుగుతున్న పాట ప్రేమ ఖైదీ చిత్రం నుంచి, నీ కళ్ళలో స్నేహం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ ఈ ఉత్తరాన్ని రాసి పంపించండ్రు. అయితే శ్రోతలు, ఇలాగే మీరు కూడా ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు కోరాలనుకుంటే మీరు రాసి పంపాల్సిన ఉత్తరాలు చేరాల్సిన

చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. చిరునామా మళ్ళొకసారి స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడు వీరి కోరిక మేరకు ప్రేమ ఖైదీ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన ఈ గీతాన్ని విందాం. వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి రాజేంద్ర నాగేంద్ర స్వరకల్పన.

శ్రోతలు మీరు వింటున్న ఈ సింగిడి కార్యక్రమం 10:00 ప్రసారమవుతుంది. మరి ఈ నడమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగచ్చు. పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసి నలుగురితో చెప్పుకుంటే మంచిగుంటుందనే ముచ్చట్లు విషయాలు విచింత్రాలు ఏమున్నా గవిట్ని శ్రోతలతో పంచుకోవచ్చు మీకు నచ్చిన పాటల నడుమ. ఇక అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీ అందరికీ ఎరకని, అయినా మళ్ళొకసారి ఫోన్ నెంబర్లను గుర్తు చేస్తున్నా, మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. దూర ప్రాంతాల నుంచి చేసే శ్రోతలు, అలాగే సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసే శ్రోతలు ఇప్పుడు చెప్పిన ఈ నెంబర్లకు ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీడీ కోడ్ 087732, ఇది ఎస్టీడీ కోడ్. ఇక నంబర్లేమో 2300081, ఇంకో నంబర్ 2950081. కార్యక్రమంలో ఇప్పుడు చంటి చిత్రం నుంచి ఇళయరాజా స్వర సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సాహితీ గీతాన్ని విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
5: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది,
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మనవాస మనియాస మన ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. మీరింటున్నారు సింగిటి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇవాళ ప్రముఖ నటుడు కార్తీక్ పుట్టినరోజు. కార్తీక్ నటుడే కాకుండా గాయకుడు కూడా. రంగస్థల పేరు కార్తీక్తో అందరికీ సుపరిచితుడు. ఈయన తమిళ నటుడు ఆర్ ముత్తురామన్ కుమారుడు. 1981 వచ్చిన తమిళ సినిమా అళైగల్ ఒవాతిళ్ళై సినిమాతోని సినీ రంగంలోకి అడుగుపెట్టిన కార్తీక్ తమిళంతో పాటు తెలుగు భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో సీతాకోకచిలుక, అభినందన వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అభినందన చిత్రం కోసం ప్రత్యేక నంది జ్యూరీ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అట్లాగే పలు చిత్రాల్లో నటుడిగా, ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను, అలాగే తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతిని, ఇంకా పలు పురస్కారాలని అందుకున్నారు. కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అభినందన చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతానికి సాహిత్యం అందించింది ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

జీవితం సముద్రం లాంటిది. అది నిశ్శబ్దంగా ఉండొచ్చు, కదలిక లేకుండా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, దృఢంగా కూడా ఉండొచ్చు. కానీ చివరకు అంతా అందంగానే ఉంటుంది. మీరు వింటున్న ఈ పాట చిన్ని కృష్ణుడు చిత్రం నుంచి ఆశా భోస్లే పాడిన గీతం. సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: వానాకాలంలో

0: మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగి, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి. వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుంచి పాటను విందాం. అయితే ఈ పాటను కోరిన శ్రోత ఏజీ రావు ఆదిలాబాద్ శాంతినగర్ నుంచి ఫోన్ చేసి మాకు అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుంచి మహమ్మద్ రఫీ గారు పాడిన గీతాన్ని, చక్కటి గీతాన్ని వినిపించండి అని కోరారు. వారు ప్రయాణంలో ఉన్నందున మాట్లాడలేకపోయానని చెబుతూ మా కోసం ఈ పాటను తప్పకుండా వినిపించండి అని ఫోన్ ద్వారా కోరారు. మరి వారి కోరిక మేరకు అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన ఈ గీతాన్ని మహమ్మద్ రఫీ, పి సుశీల పాడారు. సంగీతం సి రామచంద్ర.

శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. ఇయాల ప్రముఖ నటి ముశ్చెర్ల అరుణ పుట్టినరోజు. అందం అభినయం కలబోసిన అచ్చమైన తెలుగమ్మాయి ముశ్చెర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీ రాజా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకు ఒక చిలుక సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. సీతాకొక చిలుక చిత్రం తర్వాత వరుసగా సినిమాలో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ముశ్చెర్ల అరుణ. చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం, ఒక చదరంగం, అత్తకు యముడు, అమ్మాయికి మూడు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించినరు. కుటుంబ కథ చిత్ర హీరోయిన్గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తా చాటారు. ముశ్చెర్ల అరుణ 13వ తేదీన, అంటే ఈ రోజు ఇయ్యాలటి తేదీన 1965వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించిండ్రు. చదవంతా హైదరాబాద్లోనే సాగింది. ఈమె తెలుగు సినిమాలతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించిండ్రు. ఇప్పుడు ముశ్చెర్ల అరుణ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన చిత్రం సీతాకు ఒక చిలుక సినిమా నుంచి వాణి జయరాం పాడిన వేటూరి సుందరరామూర్తి గీతాన్ని విందాం. స్వరకల్పన ఇళయరాజా. ఇదే పాటను కోరుతూ ఉత్తరం పంపించిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. మరి వీరి కోరిక మేరకు కూడా సీతాకు ఒక చిలుక చిత్రం నుంచి వాణిజ్య జయరాం పాడిన ఈ పాటను ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్విలప్స్ ఉన్నాయి, ఈ ఎన్విలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడి లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిగితల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన విశేషాలు, వింతల్ని కూడా శ్రోతలతో పంచుకోవచ్చు ఆ పాటల నడుమ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మంచి మనసులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ గీతాన్ని.

శ్రోతలు, మీరు వింటున్నారు సింగిడి స్నేహితుల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి రాజు గారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పోయినరా మరి వల్ల పనికి? ఎన్ని గంటలకు షురూ చేస్తారు? ప్రొద్దున ఎనిగొట్టేటి నుంచి షురూ చేస్తారు మీ పని? ప్రొద్దున 4 నుంచి వెళ్తుంటారు. ఆదిలాబాద్ పట్టణం టౌన్ లోనేనా లేకపోతే వేరేమన్నా ఊర్లకు కూడా పోతారా? సరే, మరి ఏ పాట వినాలనుకున్నారు? ఏ పాట వినాలనుకున్నారు మరి ఫోన్ చేసిండ్రు? అక్కినేని నాగేశ్వరరావు నటించిన పాత సినిమా అనుబంధం. సరే రాజుగారు, మీకోసం మీరు అడిగిన పాట నాగేశ్వరరావు నటించిన చిత్రం అనుబంధం నుంచి ఆత్రేయ రాసిన గీతం, చక్రవర్తి సంగీతం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిగి తలహరివిల్లు. ఇప్పుడు శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం, చెప్పండి, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: భద్రాద్రి కొత్తగూడెం శ్రీరాముల వారి సన్నిధి నుంచి మాట్లాడుతున్నారు. అడవుల జిల్లాకి ఏం చదువుతున్నారు?
1: ఎందుకంటే మేము మాకు ఎప్పుడంటప్పుడు కూడా మేము దర్శనానికి పోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ప్రత్యేక రోజుల్లోనే కాకుండా దైవ దర్శనాలకు మిగతా టైంలో పోతే ఏమవుతుందంటే మనకు కూడా అదొక సంతృప్తి ఉంటది, భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టు మనకు ఫీలింగ్ ఉంటది.
0: అయితే ఇప్పుడు అక్కడ ప్రత్యేకమైన వేడుకలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఇప్పుడు ఒక శ్రీరామనవమి కాకుండా ఇంకా వేరే ఏవైనా వేడుకలు అక్కడ జరుగుతాయా?
1: వేడుకలను నిత్యకళ్యాణం ప్రతిరోజు ఉంటది సార్. నిత్యకళ్యాణం ఖచ్చితంగా ఉంటది. కాకపోతే మామూలకు ఇది వైకుంఠ ఏకాదశి అప్పుడు, ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇలాంటివి
0: ఇప్పుడు
1: ఎప్పుడు భద్రాచలం
0: జనాలతో భద్రాచలం శ్రీరాముల వారి ఆలయం, తర్వాత గోదావరి నదితో పాటు ఇంకా ఏమున్నాయి ఆ చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు?
1: చూడదగ్గ పర్ణశాల ఉంది, కిన్నరసాని ఉంది సార్. పర్ణశాలలో అక్కడ రాముల వారు, సీతమ్మ, ఏంటంటే మనకు అక్కడే కదా జింక
0: అది, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళింది
1: అక్కడే బాగుంటా సార్. ఎందుకంటే ఇప్పుడు కిన్నర మాకు కిన్నర స్థాని ఉంది, కిన్నర స్థానిలో కూడా అద్దాల మేడ అప్పుడు మేము ఒక టెన్త్ లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎక్స్కర్షన్ వెళ్ళేది. అసలు అసలు ఆ సంతోషం కావడం లేదు. అప్పుడు పచ్చ బస్సులు ఉండేవి మాకు, ఆర్టీసీ వాళ్ళవి, అందులో పోతాం అంటే ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం అని, రాత్రిలో కూడా నిద్రపోకుండా ఎప్పుడు చెల్లారుతుందా అని అని ఆ చిన్నతనం ఏది సార్. ఇప్పుడంటే అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఆ టిక్కు లేదని
0: అవన్నీ కూడా ఒక జ్ఞాపకం లాగా ఉండిపోతాయి మనకి. ఎప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తు వచ్చినప్పుడు ఒక తెలియని అనుభూతిని గుర్తు చేస్తాయి.

0: ఫోన్ చేస్తాయి. సార్ ఇప్పుడు ఏ పాట వినాలనిపించింది మరి ఫోన్ చేసిండ్రు?
1: సార్ మాకు రేపు ఎట్లా వినాయకుడు కాబట్టి మనం ఈరోజు దేవుని సినిమాలో జయ జయ పాట విని.
0: తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన పాట అంటే ప్రస్తుతం వాతావరణం కొంచెం వర్షం అట్లా ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు వస్తున్నా మిగతా సమయంలో బాగానే వినపడుతుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మీరు అడిగిన దేవుళ్ళు సినిమాలోని పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ప్రతిరోజు ఉదయం శ్రోతలను పలకరిస్తూ పసందైన పాటల్ని వినిపిస్తూ సాగే ఈ సింగిడి కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని ఫోన్ చేసి అడగవచ్చు. ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన పాటల్ని కూడా కోరవచ్చు. సింగిడితో పాటు పుజ్జామట్లు ప్రసారమయ్యే మాట చెప్పుని పాట ఇనుడి కార్యక్రమానికి కూడా ఉత్తరాలు పంపించి పాటలు అడగవచ్చు, ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. అట్లనే సింగిడి మాట చెప్పుని పాట ఇనుండ్రి హుషారు కార్యక్రమాలకు శ్రోతలు నేరుగా ఫోన్ చేసి తమకు నచ్చిన పాటల్ని అడగవచ్చు. ఇక మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఇక ఉత్తరాల ద్వారా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. అలా ఎదలోతులో పాతుకుపోయిన ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చినప్పుడు, మళ్ళీ అవి కళ్ళల్లో మెదిలినప్పుడు కలిగే అనుభూతి చెప్పనక్కర్లేదు, చెప్పనలివి కాదు. అలాంటి మీ జ్ఞాపకాల్ని నెమరు వేసుకోండి, గుర్తు చేసుకోండి ఈ పాటను వింటూ. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్రబోసు రాసిన ఈ గీతం కేకే నోట విందాం. సంగీతం MM కీరవాణి.

మీరు విన్న ఈ పాటతో ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతోంది. మళ్ళా ఈ సింగిడి కార్యక్రమం రేపు 8:45 ప్రసారం అవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు అవుతున్నది. మరికొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. అంతకుముందు కొన్ని వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్టం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్టంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రారావు డిమాండ్ చేశారు. రాష్టంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. పాలిటెక్నిక్లో ఫీజులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యార్థులపై అదనపు భారం మోపవమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చిన లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లో 4,22,26 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. లబ్దిదారులకు 24 కోట్ల రూపాయల పరిహారం అందజేసినట్లు తెలియజేసింది. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 5వ భాగం శ్రీ గోవింద్ వల్లభ్ పంత్. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గత వారం మనం ధారావాహికలో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగంతో నవభారతానికి బాటలు వేసి ఐఐటి, ఐఐఎం, నాగార్జున సాగర్ వంటి ఆధునిక దేవాలయాలను నిర్మించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మహోన్నత గాథను గతవారం మనం విన్నాం. నెహ్రూ గారి దృశ్య ప్రణాళికలకు నేలపై ప్రాణప్రతిష్ట చేస్తూ నూతనంగా ఏర్పడిన భారతదేశంలో శాంతి భద్రతలను కాపాడి జమీందారీ వ్యవస్థను రద్దు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను అత్యంత సున్నితంగా నిర్వహించిన నాయకుడి కథ ఇది. సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనల్లో బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి జవహర్లాల్ నెహ్రూ ప్రాణాలను కాపాడి ఆ దెబ్బల వల్ల జీవితాంతం తీవ్రమైన శారీరక పక్షవాత నొప్పితో బాధపడిన, దేశ సేవలో ఏనాడూ వెనకడుగు వేయని హిమాలయ పుత్రుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం.
3: 1887 సెప్టెంబర్ 10వ తేదీ ఉత్తరాఖండ్ లోని అల్మోరా నగర సమీపంలో ఉన్న ఖూంట్ అనే ఒక చిన్న పర్వత గ్రామం. మనోరథ్ పంత్, గోవిందీ దంపతులకు గోవింద్ వల్లభ్ పంత్ జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల తరచుగా బదిలీలయ్యేవి. దీంతో బాల పంత్ తన తాతయ్య, ఆనాటి ప్రసిద్ధ ప్రభుత్వ అధికారి బద్రీదత్ జోషి గారి వద్ద పెరుగుతూ వచ్చారు. తాతయ్య గారి ఇంట్లోని వాతావరణం పంత్ గారిపై బలమైన ముద్ర వేసింది. అక్కడ ఆయనకు రాజనీతి, భారతీయుల సాంస్కృతిక వైభవం, రామాయణ భారతాలు పాఠాలుగా లభించాయి. ఆల్మోరాలోని రామ్సే కాలేజీలో ప్రాథమిక చదువు ముగించుకున్న పంత్ గారు ఉన్నత చదువుల కోసం అలహాబాద్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ గణితం, ఆపై లా అభ్యసించారు. లా పరీక్షల్లో విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక లంస్డెన్ గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
2: 1910 లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన పంత్ గారు రామ్నగర్, కాశీపూర్ నగరాల్లో లాయర్గా తిరుగులేని పేరు తెచ్చుకున్నారు. కాని ఆయన కేవలం డబ్బు సంపాదించే లాయర్గా మిగిలిపోలేదు. కాశీపూర్లో పేద రైతులను బ్రిటిష్ జమీందారుల దోపిడీ నుండి కాపాడడానికి, అడవుల్లో కూలీలకు జరిగే అన్యాయాలను అరికట్టడానికి ప్రేమ సభ అనే సంస్థను స్థాపించి బాధితులకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. కాశీపూర్లో యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు పండిట్ పంత్ 1914 బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా చురుకైన పనిని ప్రారంభించారు. అప్పట్లో కూలీ బేగార్ అనే ఒక చట్టం ఉండేది. ప్రయాణిస్తున్న బ్రిటిష్ అధికారుల సామానుకు స్థానికులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం ఆ చట్టం యొక్క ఉద్దేశం. ఈ చట్టాన్ని విజయవంతంగా సవాలు చేయడంలో ఆయన ఒక స్థానిక పరిషత్ గ్రామ మండలికి సహాయపడ్డారు. 1921 ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఆగ్రా మరియు ఔధ్ సంయుక్త రాష్ట్రాల శాసనసభకు ఎన్నికయ్యారు.
4: పంచీకే బారే మే సోచ్తే హై తో ఏక్ తరఫ్ తో ఉన్కి బహుత్ బడీ కుర్బానీ దేశ్ కే లియే, దేశ్ కీ ఆజాదీ కే లియే, ఔర్ దూసరే తరఫ్ ఉన్కి దృఢతా, ఉన్కి బహాదురీ గంభీర్ సమస్యాఓ కా సామ్నే కర్నే మే.
3: 1925 స్వాతంత్ర పోరాట చరిత్రలోనే సంచలనాత్మకమైన కాకోరి రైలు దోపిడీ జరిగింది. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ వంటి విప్లవకారులపై బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహం కేసులు మోపి మరణశిక్ష విధించడానికి కుట్రలు చేసింది. అలాంటి ప్రమాదకరమైన సమయంలో బ్రిటిష్ చట్టాలకు ఎదురొడ్డి ఆ విప్లవకారుల పక్షాన ఉచితంగా వాదించడానికి న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసిన మహామేధావి పంత్. విప్లవకారుల ప్రాణాలను కాపాడటానికి ఆయన కోర్టులో చేసిన తార్కిక వాదనలు ఆయన ధైర్యానికి, న్యాయ నిబద్ధతకు నిదర్శనం.
2: 1928 నవంబర్ నెల లాహోర్లో లాలా లజపతిరాయ్పై లాఠీచార్జ్ జరిగినట్టే లక్నో వీధుల్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గోవింద్ వల్లభ్ పంత్ గారుల నాయకత్వంలో వేలాది మంది సత్యాగ్రహులు రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనను దారుణంగా అణిచివేయడానికి బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఆ గందరగోళంలో ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి తన భారీ ఇనుప లాఠీతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తలపై కొట్టడానికి పూనుకున్నాడు. అది

0: చూసిన పంత్ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఆరడుగుల దేహాన్ని నెహ్రూ గారికి అడ్డంగా పెట్టి ఆయన్ని కప్పివేశారు. బ్రిటిష్ పోలీసుల రాక్షస లాఠీ దెబ్బలన్నీ పంత్ గారి తల వెన్నెముకపై పడ్డాయి. ఆ దెబ్బల తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే ఆయన వెన్నుముక తీవ్రంగా నలిగిపోయి జీవితాంతం ఆయన మెడ వంగిపోయింది. మరణించే వరకు ఆయన ఆ శారీరక నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. నెహ్రూ గారి ప్రాణాలను కాపాడడానికి తన ఆరోగ్యాన్నే త్యాగం చేసిన హిమాలయ పర్వతం పంత్.
1: 1930లో గాంధీ నుండి ప్రేరణ పొంది ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించినందుకు అతన్ని అరెస్టు చేసి కొన్ని వారాల పాటు జైలులో ఉంచారు. 1933లో అప్పుడు నిషేధించబడిన ప్రొవిన్షియల్ కాంగ్రెస్ సెషన్కు హాజరైనందుకు హర్షదేవ్ బహుగుణతో పాటు అతడిని అరెస్టు చేసి 7 నెలల పాటు జైలులో ఉంచారు. 1935లో నిషేధం రద్దు చేయబడింది. పంత్ కొత్త శాసనమండలిలో చేరాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పంత్ వారి యుద్ధ ప్రయత్నాలలో బ్రిటిష్ రాజుకు మద్దతు ఇవ్వాలని సూచించిన గాంధీ వర్గం సుభాష్ చంద్రబోస్ వర్గం మధ్య టై బ్రేకర్గా వ్యవహరించారు. బ్రిటిష్ రాజును అన్ని విధాలుగా బహిష్కరించడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. పంత్ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ లీడర్ అయ్యాడు. 1940లో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడంలో సహాయపడినందుకు పంత్ జైలు పాలయ్యారు. 1942లో క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు మళ్లీ అరెస్ట్ చేయబడ్డారు. 1945 మార్చి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ఇతర సభ్యులతో కలిసి 3 సంవత్సరాలు అహ్మద్నగర్ కోటలో గడిపాడు. ఆ సమయంలో జవహర్ లాల్ నెహ్రూ పంత్ ఆరోగ్యం దెబ్బతినదనే కారణంపై విడుదల కోసం విజయవంతంగా అభ్యర్థించాడు.
0: 1937లోను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 నుండి 1954 వరకు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పంత్ గారు బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విప్లవాత్మక సంస్కరణ జమీందారీ వ్యవస్థ రద్దు. శతాబ్దాలుగా పేద రైతులను పీల్చిపిప్పి చేస్తున్న జమీందారుల వద్ద ఉన్న భూములను చట్టబద్దంగా స్వాధీనం చేసుకుని కోట్లాది మంది పేద రైతులకు భూమి హక్కులను కల్పించారు. అలాగే హిందూ వివాహ చట్టంలో మార్పులు తెచ్చి మహిళలకు ఆస్తి హక్కును ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా ముందంజలో నిలిపారు.
1: 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అకాల మరణానంతరం దేశంలో శాంతి భద్రతలను అంతర్గత భద్రతను కాపాడే అత్యంత కీలకమైన కేంద్ర హోంశాఖకు సరైన నాయకుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. నెహ్రూ గారు ఏమాత్రం ఆలోచించకుండా పంత్ గారిని ఢిల్లీకి పిలిపించి కేంద్ర హోంమంత్రిగా నియమించారు. 1955 నుండి 1961 వరకు హోంమంత్రిగా పంత్ గారు చూపిన పరిపాలనా సామర్థ్యం సర్దార్ పటేల్ గారిని తలపించింది. ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే సమయంలో తీవ్రమైన ఉద్రిక్తతలు వచ్చాయి. పంత్ గారు అత్యంత చాకచక్యంగా శాంతియుతంగా ఆ సంక్షోభాన్ని పరిష్కరించారు. హిందీని జాతీయ భాషగా ప్రోత్సహిస్తూనే దక్షిణాది రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఇంగ్లీష్ను సహాయక భాషగా కొనసాగించాలని పంత్ గారు వేసిన రాజీ సూత్రం దేశ సమగ్రతను కాపాడింది.
0: పంత్ గారు కేంద్ర హోంమంత్రిగా, యూపీ ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు అత్యున్నత పదవుల్లో ఉన్న ఆయన జీవితం అత్యంత నిరాడంబరంగా ఉండేది. 1957లో దేశానికి ఆయన అందించిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. 1961 మార్చి 7న తన 73వ ఏట ఈ పర్వతపుత్రుడు నిరంతర శ్రమ వల్ల సంభవించిన పక్షవాతంతో కన్నుమూశారు. ఆయన చనిపోయినప్పుడు నెహ్రూ గారు కంటనీరు పెట్టుకుంటూ, నాకు కొండంత అండగా ఉన్న ఒక గొప్ప స్నేహితుడిని నేను కోల్పోయాను, దేశం ఒక గొప్ప పరిపాలనా శిల్పిని కోల్పోయింది అని నివాళులర్పించారు.
1: ఈరోజు మనం విన్న పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి ఈ ధారావాహికలో మనం తెలుసుకున్న నీతేమిటి? పరిపాలనా దృఢత్వం, త్యాగనిరతి, జాతీయ సమగ్రత. దేహం సహకరించకపోయినా దేశ సేవ కోసం నిలబడాలనే నిశ్చయమే పంత్ గారి జీవితం మనకు నేర్పిన పాఠం.
0: ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ధారావాహికలో మనం రాజకీయ పరిపాలనా విజ్ఞానం నుండి మహిళా అభ్యుదయం

0: వితంతు పునర్వివాహ సంస్కరణల వైపు అడుగులు వేయబోతున్నాం. రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు సమాజంలో అణచివేతకు గురైన వితంతువుల కన్నీళ్లు తుడవడానికి మహిళా విద్య కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత సామాజిక సంస్కర్త. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తన 100వ పుట్టినరోజునాడు భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అపర మహర్షి అన్నాసాహెబ్ థొండో కేశవ్ కర్వే.
1: వచ్చే వారం మహర్షి కర్వే దేశానికి అందించిన మహిళా సాధికారత, సామాజిక సంస్కరణల గురించి విపులంగా తెలుసుకుందాం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. ఐదవ భాగం శ్రీ గోవింద్ వల్లభ్ పంత్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టైం 10:15 క్రాసేసి 33 సెకండ్స్ అవుతోంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఈరోజు 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లోంచి మీరు వినాలనుకున్న పాటని 0402324 0852 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ముందుగా వస్తోంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి. రచన సీతారామశాస్త్రి, సంగీతం రమణ గోగుల. ఈ పాట కావాలని దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అడుగుతున్నారు. ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుంచి జింధం నరహరి, లక్ష్మి, జింధం భానుతేజ, మృదుల, జింధం ఉదయకిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే సిరి, సహేజ్, చంద్రం, వేదవతి, వనజ, మషు, వంశీ, సౌమ్య, సుగుణ, కృష్ణ, భవానీ, పవన్, అద్వైత్, అధర్వ్ వీళ్లంతా వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి ఈ వండర్ఫుల్ ట్రాక్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు మొత్తు సినిమా నుంచి పాట కావాలని ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, ఇంకా ఓండ్ల అలువాల నుంచి లక్ష్మీ రమణ రిక్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మొత్తు సినిమా కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జన. తర్వాత పాట బావగారు బాగున్నారా. ఈ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం. ఈ పాటను వినిపించమని కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కోరుతున్నారు. ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అంశిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్. అలాగే రచన మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, అనుమల సంతోష్, సుమలత. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను. అందరికోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట బావగారు బాగున్నారా సినిమా కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల నుంచి పాటలు లిజనర్స్ రిక్వెస్ట్ మీద వినిపిస్తున్నాం. 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, అజీజ్ బాయ్, నయముద్దీన్, మ్యాటిన్, షేక్, చాంద్, ఫరూక్, సయ్యద్, ఖలీల్, ముబీన్, మహమ్మద్, యాసిన్, మూసా, కరీం, షేక్, సలీం, నెహ్రూపార్క్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే నార్కట్పల్లి మండలం నిమోని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. పవిత్ర బంధం సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమని. వారి కోసం ఇప్పుడు కేజీ యేసుదాస్ పాడిన పాట పవిత్ర బంధం సినిమా కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు

0: ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక భూదాన్ పోచంపల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. జై చిరంజీవ సినిమా నుంచి జయ జయ గణేష పాట కావాలని. వారితో పాటు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి, నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఓల్డ్ సిటీ నుంచి ధన్రాజ్, సునీత, శివానందనగర్ ఓల్డ్ సిటీ నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి సురేందర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన, నాగాటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీళ్లందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం, జై చిరంజీవ సినిమా కోసం సంగీతం మణిశర్మ.

0: మీ కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఎవరి గ్రీన్ హెడ్స్ వింటున్నారు? నేను మీ ఆర్జే నాగ్. అన్నయ్య సినిమా నుంచి పాట కావాలని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, నిహారిక, చక్రపాణి, చందన రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీనగర్ బెంగళూరు నుంచి, ప్రజ్ఞానగర్ కాలనీ నుంచి హైమ, రామ్, చెనికాష్, చేతన్, నందిపేట నుంచి ఎం వెంకటేష్, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష, వీళ్లందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్పీ చరణ్, తేజ పాడిన ఈ పాట అన్నయ్య సినిమా కోసం. రచన జొన్నవిత్ర రామలింగేశ్వరరావు, సంగీతం మణిశర్మ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. దిస్ ఈజ్ యువర్ అర్జునాగ్. స్టూడియో క్లాక్ టైం 10:51 రాసేసి 5 సెకండ్స్ అవుతోంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమరసింహారెడ్డి సినిమా నుంచి పాట కావాలని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. ఇంకా నిర్మల్ డిస్టిక్ట్ నుంచి నర్సాపూర్ నుంచి జీఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ. ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. అలాగే పూలోంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వాహిద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫాజీ, మహమ్మద్ జునేద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫక్రాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫాజిల్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, హరీష్ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి ఈ పాట. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వెన్నెల కంటి రచన, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తొలి ప్రేమ సినిమా నుంచి పాట కావాలని జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, రాజశేఖర రెడ్డి, నారాయణ రెడ్డి కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి కరాడి గోపీ కిషన్, ఉమావతి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, బీకే, అఖిల, అన్నపురం దసరాద్, వనజ, బాలనరసింహ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చింత శ్రీనివాస్ ఫ్రం షాపల్లి విలేజ్, జఫర్గాద్ మండల్, జనగాం జిల్లా, కోనసీమ జిల్లా నుంచి మోరిపొలం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం తొలి ప్రేమ సినిమా నుంచి ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నేటితో ముగుస్తాయి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు నిన్నటి తొలిరోజు సమావేశంలో స్పష్టం చేశాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్టం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్టంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మహారాష్ట మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు, బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. రాష్టంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 BC కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

సాటర్డే మార్నింగ్ నుండి ఈ సండే ఎలా గడపాలి, ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఏమైనా ఉందా, ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ సెలబ్రేషన్స్ లో ఎవరికి స్పెషల్ ఇన్వైట్ ఇవ్వాలి, రొటీన్ గా ఉండే సండేలా కాకుండా ఈ సండేకి ఇంకా కొంచెం మోర్ ఫ్లేవర్ యాడ్ చేయాలి అంటే నా పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, ఇలా బోల్డ్ ప్లాన్స్ థాట్స్ ఉండే ఉంటాయి కదా. మరి ఆ ప్లాన్స్ ని ప్రజెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే సండేకి ఒక ఎసెన్స్ ఉంటుంది. అందులోనూ సండే ఫాలోడ్ బై ఫెస్టివల్ అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఫెస్టివ్ మూడ్, దాని హంగామా, సండేకి ఇంకా వేరే స్టార్ట్ అవసరమా? మరి ఈ సండేకి ఫాలోడ్ బై గణేష్ చతుర్థి, అవునా? ఏ గ్రూప్ కి సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ బాగా ఇష్టపడే పండగ అంటే మాత్రం వినాయక చవితి, అవునా? మీరు పండగ కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండండి, మనం వివిధ భారతిని ట్యూన్ చేసుకునే ఉండండి. చేసుకుని ఉన్నారు కనుక మీకోసం మీరు మెచ్చే కమ్మని పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినిద్దాం 1980 నుంచి 1990 పీరియడ్ లో ఉన్న రిలీజ్ లో అయిన మూవీ పాటలు. ఎక్సలెంట్ సాంగ్ తో నేను వచ్చేసాను, మీరైతే ట్యూన్ చేసుకునే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడైతే వినేద్దాం. దండాలయ్యా ఉండాలయ్యా అంటూ, గణపతి బప్ప మోరియా అంటూ ఈ పాట వినేద్దాం శ్రోతలందరి కోసం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు చేసుకున్నారు ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 11:11 పదకొండు గంటలు దాటి 11:11 దాటి 11 సెకండ్లు అయింది. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరుకు మొదటి చిత్రం శుభలేఖ 1982 విడుదలైన ఈ సినిమాకి వేటూరి సంగీతం చిరు కెరీర్ కి ఒక మైలురాయని చెప్పుకోవాలి. చిరంజీవి సుమలత జంటగా నటించిన ఈ భూమిలో విన్నపాలు వింతవలే వినవలే వింత వింతలు అని సాగిపోయే పాటలు, అన్నమయ కీర్తనలు, అలాగే మరుగేలరా ఓ రాఘవ అంటూ జానకి గారు అల్పించిన గీతాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా ప్రత్యేకం కూడా ఈ సినిమాకు. అలాగే ఈ మూవీలోని రాగాల పల్లకిలో కోయిలమ్మ అనే ఎవర్ గ్రీన్ సాంగ్ వినేద్దాం ఇప్పుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

1980 ఇంకా 1990 మధ్య ఈ పీరియడ్ లో రిలీజ్ అయిన మెలోడీస్ వినేస్తున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. తమిళ చిత్రం కన్వన్ మైనవికి రీమేక్ సీతారాముల సినిమా. 1980లో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు జయప్రద లీడ్ రోల్స్ చేశారు. మాధవపెద్ది సత్యం సంగీతం అందించిన ఈ సినిమాలోని 6 పాటలు ఆణిముత్యాలే. ఆచార్య ఆత్రేయ ఇంకా దాసరి కలం నుండి జాలువారిన అన్ని పాటలు సూపర్ హిట్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సీతారాముల సినిమా నుంచి ఈ కమ్మని పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: మావా మావా అనే పాటతో మామగా తెలుగు సినీ సంగీతానికి ఓ కొత్త బాణి రుచి చూపించిన సంగీత దర్శకులు. 3 సార్లు జాతీయ ఉత్తమ సంగీత దర్శకులుగా అవార్డు అందుకున్నారు ఎస్ మహాదేవన్. సంగీత సారథ్యంలో వచ్చిన సినిమా సప్తపది. ఈ సినిమాలోని అన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటాయి. శ్రీహరి భూమికతో ఈ జంటగా ఈ హీరో హీరోయిన్స్ తో వచ్చిన సినిమా 1980s లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అని అనుకోవాలి. ఈ సినిమాలోని జానకమ్మ గళం తెలుగు సినీ సంగీత అభిమానులకు ఓ విందు భోజనం లాంటిది. మరి ఈ సినిమాలోని ఈ సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో టైం 11:30 దాటి 32 సెకండ్లు అయింది. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో 1980s నుండి 1990 వరకు వచ్చిన మెలడీస్ వినేస్తున్నాం. మరి లయరాజా ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ప్రతి పాట ఎప్పుడు హమ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. 1989 లో సుమన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ ప్రేమ, క్లోజ్ టు 38 ఇయర్స్ అవుతున్న ఈ సినిమాలోని పాటలు ఎప్పుడు విన్నా, ఇప్పుడు విన్నా, మరి కాసేపు విన్నా, లేదు రేపు విన్నా ఫ్రెష్ హిట్స్ లా ఉంటాయి. విక్టరీ వెంకటేష్, వర్స్టైల్ యాక్ట్రెస్ రేవతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ట్రాజెడీ లవ్ స్టోరీ అయినా కూడా ఈ పాటలోని, ఈ సినిమాలోని పాటలని సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ నటించారు అనే దానికన్నా పాత్రకు జీవం పోశారు అనే మాట చెప్పడం అతిశయోక్తి. మరి ఈ మూవీలోని వండర్ఫుల్ సాంగ్ వినేద్దాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. విక్టరీ వెంకటేష్, భానుప్రియ, గౌతమి ఇంకా మోహన్ బాబు నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, కెవి మహాదేవన్ గారి బాణి ఈ మూవీని సూపర్ హిట్ చేశాయి. 1987 లోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ఈ మూవీ. ఈ మూవీలో పాటలన్నీ ప్రేక్షకుల మన్నన పొందాయి. అయితే ఈ సినిమాలో గౌతమి రోల్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నప్పుడు విడిపోయిన బావ మరదళ్లు మళ్లీ కలుసుకునే టైంలో భానుప్రియ గారి ఎంట్రీ, టేక్ ఇట్ ఈజీగా తీసుకునే రోల్లో గౌతమి గారు ఎక్సలెంట్ గా కనిపించారు. మరి ఈ మూవీలోని పాట మీకోసం.

పదకొండు గంటల 44 నిమిషాలు దాటి 57 సెకండ్లు అయింది. అయితే వంశీ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ అని ఒక వర్సటైల్ స్టోరీ ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నలుగురు కథానాయకుల్లో ఒకరుగా పనిచేసిన రాజేందర్ ప్రసాద్ గారికి ఒక బ్రేక్ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో ఒక సస్టైనబుల్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మూవీ ప్రేమించు పెళ్లాడు. రాజేంద్ర ప్రసాద్ భానుప్రియతో జతకట్టిన ఈ మూవీ చూసిన ప్రతిసారి కడుపు బాలవ్వాల్సిందే. వేటూరి ఇళయరాజా కాంబోలో వచ్చిన మరో ఆణిముత్యం లాంటి సినిమా ఇది. మరి ఈ సినిమాలోని ఈ పాట మనందరి కోసం.

0: ధ్వని తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయిలో 1980s నుండి 1990s వరకు వచ్చిన మెలడీస్ వినిస్తున్నాం. మరి 1990లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మూవీ కొండ వీటి దొంగ. మెగాస్టార్ చిరు, లేడీ అమితాబ్, విజయశాంతి, డైనమిక్ యాక్ట్రెస్ రాధ నటించిన ఈ సినిమాలోని పాటలు, ఈ సినిమాలోని పాటలకు డాన్సులు అదిరిపోయి ఉంటాయి. అవునా? ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఇంకో వర్షన్ పండించిన మూవీ ఇది. కోదండరామరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఒక హిట్ ట్రాక్ నిచ్చింది మన చిరుకి. వేటూరి సిరినొల్ల సాహిత్యానికి ఎస్పీబీ చిత్రమ్మ స్వరంలో వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్. మరి ఈ మూవీలోని ఈ జంట పాటలు అందరికోసం.

ప్రీతి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశ.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. లైఫ్ లో కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఒక బ్రేక్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేని హర్డల్స్ వచ్చేస్తాయి. ఒకసారి తెలియకుండానే చాలా లో అయిపోతూ ఉంటాం. 100% ఫిట్ గా ఉండి మన పనులు మనం చేసుకోవడానికి ప్రతిసారి మనకు మనమే కొన్ని ఎక్స్క్యూజెస్ తీసేసుకుంటుంటాం. దానివల్ల ప్రతి పని పోస్ట్ పోన్ అవుతుంది, లేదు డిలే అవుతుంది, అనుకున్న పనులు టైంకి చేయలేం. అవునా? రీచ్ అవ్వాల్సిన గోల్స్ అటు పెడితే అసలు ఆ మాటే మర్చిపోతాం. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడమో లేదు వినడమో చేస్తే మళ్లీ మనం అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. మరి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం ఈ వాల్టి చైతన్య స్ఫూర్తిలో. వారెవరో కాదు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కెఎస్ రాజన్న గారు. వీరి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పేస్తాను. మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నా పరిస్థితులు బాగోలేవు, నాకు అవకాశాలు రాలేదు, నాకున్న సమస్యలతో నేనేం చేయగలను. కానీ ఈ రోజు మనం తెలుసుకుపోయే ఒక వ్యక్తి గురించి ఈ ప్రశ్నలన్నింటికీ నిజంగా ఒక సమాధానం దొరుకుతుందేమో అనిపిస్తుంది. పరిస్థితులు మనల్ని ఆపవు, మనం ఆగిపోతేనే మన ప్రయాణం ఆగిపోతుంది. ఆ వ్యక్తి ఎవరో గారు, డాక్టర్ కెఎస్ రాజన్న గారు. రాజన్న గారి జీవితంలో మొదటి పెద్ద సవాల్ తన చిన్న వయసులోనే వచ్చింది. పోలియో కారణంగా తను 2 చేతులు 2 కాళ్లు కోల్పోయారు. మరి మనం రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పనికి చేతులు కాళ్లు ఎంత అవసరం. నడవాలి, చేతులతో పనిచేయాలి, చదవాలి, ప్రయాణించాలి. మరి అక్కడే రాజన్న గారి కథ ప్రత్యేకంగా మారింది. రాజన్న గారు నాకేం లేదు అని ఆలోచించలేదు, నాకు ఉన్న దాంతో నేనేం చేయగలను అని ఆలోచించారు. అదే ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తిలో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా నిలిచింది. ఇంకా చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ కెఎస్ రాజన్న గారి గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. శారీరక పరిమితులు ఉన్నా చదువును మాత్రం ఎక్కడా ఆపలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోకుండా 2002 పారాఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి డిస్కస్ త్రోత్లో బంగారు పథకం సాధించారు. అక్కడితో కూడా ఆగిపోలేదు. స్విమ్మింగ్ లో రజత పథకం కూడా సాధించి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. అక్కడి నుంచి రాజన్న గారి జీవితంలో అత్యంత స్ఫూర్తినిచ్చే ఒక అంశం ఏంటంటే దివ్యాంగులను కేవలం సానుభూతితో చూడకూడదు అని. అవకాశాలు, హక్కులు, గౌరవం, స్వావలంబన కావాలని కోరేవారు. అలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నాకు న్యాయం సహాయం చేయండి అనే స్థాయి నుంచి అవకాశం ఇవ్వండి నేను సాధించగలను అనే స్థితికి తీసుకెళ్లడం. మన జీవితంలో కూడా ఇదే ఒక్కొక్కసారి వర్తిస్తుంది. ఏమీ లేదనుకునే దానికన్నా మన సామర్థ్యం ఉన్న అంశం ఏంటో గుర్తించి ముందుకెళ్లాలి అని. ఈ గ్రేట్ పర్సనాలిటీ గురించి ఇంకా తెలుసుకుందాం. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం ఆలదించి సంపూర్ణ వినోదం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ కెఎస్ రాజన్న గారి గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ్టి చైతన్య స్ఫూర్తిలో. రాజన్న గారి ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయంతో ఆగిపోలేదు. తనలాంటి ఎంతో మందికి జీవితాల్లో వెలుగు రావాలని కృషి చేశారు. 2013లో కర్ణాటక రాష్ట దివ్యాంగుల శాఖ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన తొలి దివ్యాంగ వ్యక్తిగా కూడా నిలిచారు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలు, ప్రయాణ సౌకర్యాలు, హక్కులు, ఫిర్యాదులు, పరిష్కారం వంటి ఎన్నో అంశాలపై కృషి చేసి సాధించారు కూడా. రాజన్న గారి సేవలను గుర్తించి 2024లో సామాజిక సేవా రంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. కెఎస్ రాజన్న గారి ఇన్స్పైరింగ్ లైఫ్ జర్నీ మనలో చాలా మందికి ఒక మోటివేషన్. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది ఏదైనా సాధించగలం, ఒక సంకల్ప బలం అనేది మాత్రమే ఉండాలి అని. మరి ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. ఆకాశవాణి నిలయంలో సమయం 12:30 తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాలును సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్చమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయీ హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప్ నహీ, పూరక్ హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియట్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిమ్ జోమాట్ టోకియోఫ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమాపేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: 12:41 దాటి 10 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిద్దాం. చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట మా ఇంటి బంగారం చిత్రం కోసం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇప్పుడు విందాం అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి సమీరా భరద్వాజ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, మిక్కిజీ మేయ సంగీతం.

0: స్వాగతం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిస్తున్నాం. ఎప్పుడైతే వినిద్దాం, ఫంకీ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, దేవ్ పవర్ గేయ రచన, భీమ్ సిసిరిలో మ్యూజిక్ కంపోజిషన్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చివరిగా వినేద్దాం భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రం కోసం కపిల్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ కి రచన, భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రుల ఉత్సవాలు విజయవంతం కావడానికి యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ కమిటీ ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లలో 4.2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలోని 10 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో గణేష్ ఉత్సవాలు ముగిసేంత వరకు పోలీస్ స్థానిక సంస్థలు సమన్వయంతో నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల పర్యవేక్షణ సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమీక్ష జరిపారు. గణేష్ మంటపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్తు పొందాలని సూచించారు. మంటపాలకు ప్రముఖులను అతిథులుగా ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలను స్థానిక కమిషనరేట్కు అందించాలని తెలియజేశారు. కాగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఖైరతాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల చివరి వరకు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వినాయక మంటపాల్లో డీజేలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు వాడకానికి అనుమతి లేదని తెలియజేశారు. హైదరాబాద్లో ప్రముఖ గణపతి మంటపాలు కొలువుదీరిన ఖైరతాబాద్, బాలాపూర్ దర్శనానికి వెళ్లే వారి కోసం రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని బట్టి జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమవుతుందని, రాత్రి 9:55 ప్రతి 40-50 నిమిషాలకు ఒక సర్వీసు నడుస్తుందని చెప్పారు. బాలాపూర్ గణేష్ మంటపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 ప్రారంభమై రాత్రి 11:30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గణపతి నవరాత్రులు నిమజ్జనాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,749 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 15,000కు పైగా విగ్రహాలు కొరువు తీరనున్నట్టు పోలీసులు అంచనా వేశారు. ఆ మేరకు బందోబస్తు కోసం వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలను, టీజీఎస్పీ ప్లాటూన్లను మోహరిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. 5,000 సీసీ కెమెరాలతో పాటు ఏఐ సాంకేతికతతో డ్రోన్లను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: 12 రోజుల ఉత్సవాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ లైక్ పబ్లిక్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ గణేష్ పండాస్ దగ్గర, ఎక్కడైతే మినిమం 2 నుంచి 3,000 మంది యూత్ రూలిగుడతారో అక్కడ సహచర్యను వాడుకొని వాళ్ళకి యూత్ ద్వారా ఇది చేయిస్తామని, ఎస్పెషల్లీ ప్రభుత్వము తర్వాత పోలీస్ యంత్రాంగం అతి ప్రాముఖ్యత ఇచ్చిన సైబర్ క్రైమ్ అవేర్నెస్,
1: ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యంగా వినాయక చవితి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వారికి ఈ ఛార్జీలు అదనపు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరుగుతుంది. ఎల్లుండి మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయి. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ధ్వజారోహణం అనంతరం స్వామివారు పెదశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు. 19వ తేదీ రాత్రి గరుడ సేవ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలు, వృద్దులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉండే వారికే వీఐపీ దర్శనాలు పరిమితం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ విమానాశ్రయంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ను అభివృద్ది చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని

అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. 2.75 కిలోమీటర్ల రన్వే నిర్మాణానికి భారత విమానదళం వద్ద గల 369.45 ఎకరాలకు అదనంగా మరో 1500 ఎకరాలు సేకరించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్బంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గల యుద్ద ట్యాంక్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను సన్మానించారు. ఈ సందర్బంగా రామచంద్రరావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 17వ తేదీని ప్రజాపాలన పేరిట జరపకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అసలు చరిత్రను మరుగుపరుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, వందేమాతరం విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నాయకులు పలువురు, మాజీ సైనికులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్ లో 4,22,026 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. వీటిలో 1.40 లక్షల కేసులు అపరిష్కృత కేసులు కాగా 2.48 లక్షలు ప్రీలిటిగేషన్ కేసులని సంస్థ మెంబర్ సెక్రటరీ సిహెచ్ పంచాక్షరి వివరించారు. లబ్దిదారులకు 24 కోట్ల పరిహారం అందిందని తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 340 లోక్ అదాలత్ బెంచ్లు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లలో 2, హైకోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో 11,168 కేసులు పరిష్కారమైనట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి ఖమ్మంలో 9, సత్తుపల్లిలో 3, మధిరలో 3 బెంచ్లు ఏర్పాటు చేసినట్టు ఈరోజు ఖమ్మంలో విలేకరుల సమాపేశంలో చెప్పారు. జిల్లా కేంద్రం నిర్మల్తో పాటు భైన్సా, ఖానాపూర్ జాతీయ లోక్ అదాలత్ లో 1,338 కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి తెలిపారు. అత్యధికంగా 1,332 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్టు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో లోక్ అదాలత్ లో 12,283 పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ జిల్లా జడ్జ్ పి వసంత్ తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో 14 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశామని, ప్రమాద బీమా కేసులకు సంబంధించి 7,62,44,000 నష్టపరిహారం ఇప్పించామని వివరించారు. మంచిర్యాల జిల్లాలో లోక్ అదాలత్ లో 4,418 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 12,364 కేసులు పరిష్కరించినట్టు జిల్లా జడ్జ్ శారదాదేవి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 6,649 కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనందరికీ ఎంతో ఇష్టమైన

टाइम शो टाइम। మిడ్ డే మహాద్భుతంగా సాగిపోవాలి అంటే షో టైం ని స్టార్ట్ చేయాల్సిందే. మీకందరకు తెలిసిన సమాధానాలే. మీ పార్టిసిపేషన్ ఎంత యాక్టివ్గా, ఎంత ఎంతూజియాస్టిక్ గా చేస్తారు, ఎంత ఇన్వాల్వ్మెంట్ తో యువత్ భారతిని వింటారు అనే చిన్న టైం మాత్రమే షో టైం. చాలా మటుకైతే చాలా రెస్పాన్సెస్ పాట కంప్లీట్ చేసే లోపలే వచ్చేస్తాయి. మరి నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ప్రశ్న మరోసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఇప్పుడు ప్లే చేసే పాట అయిపోయే లోపల ఏదైతే సమాధానాలు వస్తాయో వాళ్ళందరి పేర్లు చదవడానికి ప్రయత్నిస్తాను. మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

1:26 వరకు వచ్చిన సమాధానాలు ఖచ్చితంగా తీసుకుంటే అది కూడా రైట్ ఆన్సర్స్ పంపించడం మాత్రమే చదువుతాం. జాన్కంపేట్ నుంచి ఎం శ్యామ్లాల్, అలాగే బెల్లంపల్లి ఆడపు సంతోష్ కుమార్, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, ఆర్మూర్ నుండి రాధ, మియాపూర్ నుంచి బాను, అలాగే హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొన్నాల బాలరాజు, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస లావణ్య, అలాగే ప్రగతి నగర్ వెంకటేశ్వరి రాణి, అలాగే మల్కాజ్గిరి నుంచి రవికుమార్ రమాదేవి, ఇంకా ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, అసలు ప్రశ్న అడగడమే తడువు, ఆన్సర్లు ఇలా మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, పంతాడు శ్రీనివాసరం మురిపాలెం నుండి, ఇంకా బోరబండ నుంచి రితన్య వత్సం, అలాగే చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మరికొన్ని పేర్లు ఈ పాట తర్వాత.

0: షో టైంలో ఇందాకల భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారో అన్న దానికి సమాధానాలు మాక్సిమం అన్ని రైట్ ఆన్సర్స్ వచ్చేసాయి. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్లలో భీమ్గల్ నుంచి రవి గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, హుడా కాలనీ హైదరాబాద్ నుంచి బుజ్జి, అలాగే హైదరాబాద్ గీతానగర్ నుండి చోడవరపు నాగేశ్వరరావు, ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, బెల్లంపల్లి నుండి డాక్టర్ వెంకన్న, అలాగే తరాలపల్లి నుండి జరిపోతురాజు బుచ్చయ్య, భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండేయ, అనిత, అలాగే పడన కనకారావు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనిల్ కుమార్, చంద్రశేఖర్ నగర్ నుండి, ఇంకా నిర్మల్ జిల్లా నుండి షేర్ బాలాజీ, సావిత్రి, కుబేర్, ఇంకా పెదంబర్పేట నుంచి అంబదాసు లావణ్య, ఇంకా నల్గొండ జిల్లా నుండి తిప్పర్తి నుండి చిలకమరి ఉపేంద్రాచారి, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, రాజవెంకటాద్రెడ్డి, విజయమోహన్ రెడ్డి, ఇంకా ఆనంద్ మార్కాపూర్ నుంచి కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా నుండి కళ్యాణ్చారి, అలాగే కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పోలేపల్లి శ్రీనివాస్, ఇంకా శ్రీపతిబాబు బెంగళూరు నుంచి, ఆర్మూర్ నుండి మీ పేరు మిస్ చేశారు, అయినా రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు, అలాగే నరసింహరావు నిజామాబాద్ నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్, ఇంకా ఎస్ రాణిమూర్తి సురారం నుంచి రైట్ ఆన్సర్, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు, పెడన నుండి అప్పలరాజు గారు కూడా, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళకి అలా చెప్పట్లన్నమాట. అలాగే ఇంకా రాజేంద్ర, నిహారిక, అరుణ జక్రాన్పల్లి నుంచి రైట్ ఆన్సర్, భూమిదేని లక్ష్మీనారాయణ అమన్గిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, భువనగిరి నుండి రాయగారి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా కౌకూర్ నుండి సూర్యశ్రీ, అందరూ రైట్ ఆన్సరే పంపించేశారు. మరి సరైన సమాధానం జూలై 1. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VV తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో టైం 1:35:42. షో టైంలో ఇప్పుడు మరో

ప్రశ్న, ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది? ప్రశ్న మరోసారి, ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది? మరి పాట అయిపోయే వరకు సమాధానాలు పంపించేసేయండి. సరైన సమాధానాలు పంపించే పేర్లు మాత్రమే చదివేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఇందాక అడిగిన ప్రశ్నకు ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం సరైన సమాధానం పంపించిన పేర్లు మాత్రమే చదువుతాను, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పేర్లు మాత్రం చదవలేము. అండ్ ఒకసారి పంపించిన మెసేజ్ మళ్లీ మళ్లీ పంపించకండి, ఎందుకంటే 1:40 వరకు వచ్చిన సమాధానాలు సరైన సమాధానాలు పంపించిన శ్రోతల పేర్లు మాత్రమే చదవడం జరుగుతుంది. కాబట్టి నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పెడన నుండి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి నరేష్ రోజా రైట్ ఆన్సర్. న్యామనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య రైట్ ఆన్సర్. ఆర్మూర్ నుండి శిరీష, అలాగే ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రతన్ మహేందర్ వర్షిత్ నసరుల్లాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస లావణ్య, హేమచంద్రిక లతిక రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు అమ్మనగుర్తి నుంచి. అలాగే శ్రీనివాసరావు మరిపాలెం నుండి రైట్ ఆన్సర్. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామం నుండి పూలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ చేశారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి పులిపాటి వెంకటేష్ గారు, అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, అలాగే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్. మరికొన్ని పేర్లు ఈ పాట తర్వాత.

0: కొమ్మాల గ్రామం నుండి మహమ్మద్ అఖిల్, ఇంకా తరాలపల్లి నుండి బుచ్చయ్య గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలుగంతుల మార్కండేయ లక్ష్మి, హుజూరాబాద్ నుంచి మాధవీరాణి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా విజయనగర్ చందానగర్ హైదరాబాద్ నుంచి, అలాగే బోర్డుపల్లి నుంచి కృష్ణగీత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు, బంజారా హిల్స్ నుంచి ఎస్కే జాని గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, పెడన నుండి కనకారావు గారు, అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా రైట్ ఆన్సర్ పంపించారు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా సత్యనారాయణ మాదాసు రైట్ ఆన్సర్ పంపించేశారు భువనగిరి మండలం నుంచి, అలాగే మహమ్మద్ జైనుద్దర్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్, గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, సాయి మన్విత రైట్ ఆన్సర్ పంపించేశారు, భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి శ్రోతలు రైట్ ఆన్సర్, బాలాజీ సావిత్రి కుబేర్ నిల్వల్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ చేసేశారు. ఇంకా బోలెడన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు చదవాలంటే షో మొత్తం అయిపోతుంది, బట్ స్టిల్ పేర్లు ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు మాత్రం చదివేస్తున్నాను. మాధవి ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుకర్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒంటి గంట 40 నిమిషాల్లోపు పంపించిన రైట్ ఆన్సర్లో కొందరు పేర్లు. ఎర్రగడ్డ నుంచి లక్ష్మిగారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే సూరారాం నుంచి ఎస్ రాణిమూర్తి, ఇంకా భువనగిరి నుంచి పావని గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఊసరవెల్లి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సరైన సమాధానం పంపించిన వాళ్లలో ఒక ఇద్దరు పేర్లు మిస్ చేశాను, బట్ స్టిల్ వారి పేర్లు చక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్ నిహారిక, ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, అలాగే షాపల్లి విలేజ్ నుంచి చింతా శ్రీనివాస్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మా పేర్లు మిస్ చేస్తున్నారు అంటూ రెండు మూడు సమాధానాలు వచ్చాయి, కానీ టైం తర్వాత పంపించున్నారు కాబట్టి చదవలేకపోయాం. దొన్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి కూడా రైట్ ఆన్సర్ చేశారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇది ఇవాంటి షో టైం. ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ ఈ అంశం నుంచి డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. సవిత గారి కెరియర్ లో అత్యంత గుర్తుండిపోయే అధ్యాయంలో టోక్యో 2020 ఒలింపిక్స్ ఒకటి. భారత మహిళల హాకీ జట్టు తొలిసారి ఒలింపిక్స్ లో సెమీఫైనల్స్ చేరి చివరకు చారిత్రాత్మక 4వ స్థానంలో నిలిచింది. ఆ ప్రయాణంలో సవిత గోల్ పోస్ట్ ముందు చూపిన ధైర్యం, కీలకమైన సేవ్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. సవిత ప్రతిభకు గాను గుర్తింపుగా 2018లో అర్జున్ అవార్డు అందుకున్నారు. అలాగే ఎఫ్ఐహెచ్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వరుసగా 3 సీజన్లో 2021, 2022, 2023 ఇయర్స్ లో గెలుచుకున్నారు. అలాగే 2024లో హాకీ ఇండియా బల్జిత్ సింగ్ అవార్డు, ఇంకా హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఫర్ ద ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే విభాగంలో కూడా ఇలాంటి అవార్డ్స్ గెలుచుకున్నారు అనంటే ఇటువంటివి రావాలి అంటే అంత సులభం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో కృషి ఉండాలి ఒక క్రీడాకారునికి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరిగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

కవిత పునియా గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. భారతదేశం తరఫున దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. 2 భారత మహిళగా నిలిచారు. పురుషులు మహిళలు కలిసి 300 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆడిన 2 భారత గోల్ కీపర్గా తన పేరు నమోదైంది. సవితా పునియ సక్సెస్ స్టోరీ నుండి మన టేక్ ఓవర్ ఏంటంటే, విజయం అనేది ఒక్కో రోజులో వచ్చే ఫలితం కాదు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సాధన చేయాలి. రోజు చేసే సాధన, ఎన్నోసార్లు ఎదురయ్యే వైఫల్యాలు, వాటిని దాటుకుని ముందుకు సాగే ధైర్యం, ఇవన్నీ కలిసినప్పుడే విజయం అనేది మనను వర్తిస్తుంది. గోల్ పోస్ట్ ముందు నిలబడి భారత జెండాను కాపాడిన ఆ ధైర్యవంతమైన క్రీడాకారిణి సవితా పునియ అంటారు కదా, ధైర్య సాహసే లక్ష్మి అన్న నానుడికి క్లాసిక్ ఎగ్జాంపుల్ సవితా పునియ. మరి ఇది ఇవాల్టి శక్తిశీలి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మొలరించి సంపూర్ణ వినోదం.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. వివిద్ భారతి ప్రసారాలు విందాం ముంబై కేంద్రం నుండి.
1: మన్ చాహేగీ హాస్య నాటకం. రచన శ్రీధరణీకోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగ అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
2: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు?
3: ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు.
2: అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపీ రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
3: ఆయనతో నీకు పనేంటి?
2: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
3: నీ మొహం మండ ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
2: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతల పాటో?
3: పీతల పీతల పాటి.
2: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతల పాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
3: పిలవటం కుదరదయ్యా.
2: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
3: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
2: అదేంటండి ఈ అవతారం ఏంటి? సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
3: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
2: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. పాపోయ్ కంపు.
3: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
2: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంకులో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
4: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మిప్పిసిన అర్థనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
2: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెట్రిన్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
3: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోని మనం. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
2: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
3: తిప్ప నీ బొంద. అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
2: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
3: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
2: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. నీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడ పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
3: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
4: ఆగండి, ఆ కంపు చేతులతో అది
3: ముట్టుకోకండి. సరే పార్వతి, ముట్టుకోను. నువ్వే చూడు అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో, దిక్కుమారిన లెటర్.
4: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
3: పార్వతి, పార్వతి,
4: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
3: పార్వతి,
4: ఏంటో చెప్పండి.
3: నీ వయసు ఎంత?
4: 55.
3: నా వయసు
4: 60.
3: మనకెంతమంది పిల్లలు?
4: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
3: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
4: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
3: సర్లే బోయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని దాస్తా.
4: చిచి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
3: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
4: అయ్యో,
3: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
4: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
3: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
4: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
3: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
4: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
3: అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
4: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
3: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
4: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరు ఇవ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
3: అప్పుడు నువ్వేమన్నావు?
4: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
3: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రారాదు?
4: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
3: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
4: ఓ, గురువారం ఉపవాసం కదూ?
3: అదేం కాదు, గుళ్ళో భోజనాలు. ఉచితంగా పెడుతున్నారు. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
4: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
3: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
4: పెద్ద ఘన కార్యం.
3: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
4: అబ్బే ఏం లేదులేండి, నీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
3: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థం అవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
4: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
3: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా. అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
4: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరు ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
3: అది అలా అన్నావు బాగుంది, నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
4: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
5: అమ్మాయి పార్వతి, పార్వతి.
4: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగ ఇస్తానుండు.
5: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే. అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు. లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులు వేయగలడు.
4: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
5: అమ్మా,
4: ఇదిగో మజ్జిగ తీసుకో.
5: అలాగే. అవును, వీడెక్కడా, గుడికి వెళ్ళాడు కదమ్మా.
4: అవునన్నయ్య, నీకు తెలియందేముంది, ఉచితంగా వస్తే చాలు ఆయన ఎక్కడికైనా.

0: సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ
1: అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 4 గంటలు దాటి 59:58 శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతీయ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరి కొంచెం సేపట్ల మిమ్మల్ని మాటలు పాటలతో అలరించే మాట చెప్పున్ రే పాట ఇన్రే కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం 2వ భాగం, ఇంకా ఆదిలాబాద్లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పున్రి పాట అయినున్రి. మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 5:30 ప్రసారమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఇంకో విషయం, ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 5040002. ఇప్పుడు విందాం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుంచి మనో రమ్య బెహ్రా పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది అని మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటయ్యండ్రి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా ఘరానా మొగుడు సినిమా నుంచి కిటుకులు తెలిసిన అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, మన్విత్ మరియు ఆనంద్ ఇప్పుడు వీరి కోరికపై ఘరానా మొగుడు సినిమా నుంచి ఈ పాట.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు మాట చెప్పుండ్రీ పాటండ్రీ. శ్రోతలు, మీరు ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలను అడగవచ్చు. గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు మంచి మంచి విషయాలు మాతో పంచుకోవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 0872 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటండ్రి. మన ఈ కార్యక్రమానికి ఇచ్చోడ నుంచి సురేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో
2: హలో,
1: శుభ సాయంత్రం అండి. ఎట్లున్నారు సురేష్ గారు? మేము మస్తుగా ఉన్నాం. మాట చెప్పుండ్రి పాటండ్రికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ అంటే ఏ గ్రూప్ తీసుకున్నారు? బైపీసీ. సైన్స్ అంటే బాగా ఇష్టమా? ఎట్లా మీ వైపు వానలు పడతా ఉన్నాయా? కాస్త మబ్బులు మబ్బులు ఉన్నాయి, ఎండ ఎండ కదా. మంచి అండి సురేష్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఏంరి. మన ఈ కార్యక్రమానికి ప్రమోద్ నిపాన్ నుంచి ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం ప్రమోద్ గారు, ఎట్లున్నారు?
1: బాగున్నాను సార్.
0: మరి మాట చెప్పుండ్రి పాట ఏంరికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: సూర్యవంశం నుంచి కిలకిలనవే.
0: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? హలో.
1: హలో సార్.
0: సిగ్నల్స్ సరిగ్గా లేవనుకుంటా, వినబడట్లేదు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: ఓకే.

0: ఇంతటితో ఇరటి మాట చెప్పున్రీ పాటైంది కార్యక్రమం సమాప్తం. మళ్ళీ ఈ కార్యక్రమం రేపు పొద్దుమట 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫికర్ చేయకుండ్రి. రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఆకాశవాణిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సంబురం కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: ఆకాశవాణిలాబాద్ 100.2 FM మనసు నిండా సంబురం పిల్లల కార్యక్రమం. చిన్నారులకు ఏదో ఒక అంశంలో ఆసక్తి, ప్రతిభ ఉంటుంది. జానపద, దేశభక్తి, చైతన్య పాటలు, పద్యాలు, పొడుపు కథలు, ఏకపాత్రాభినయం, ఇలా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేసేదే ఈ సంబురం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం 2వ భాగం.
6: అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాగజ్ నగర్ నవోదయ విద్యార్థుల కదంబ కార్యక్రమం వరిష్ఠ వర్గం. నా పేరు వి శ్రావికారెడ్డి.
7: నా పేరు తనుకు వైభవి.
6: మేమిద్దరం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా చేస్తున్నాం. ముందుగా వి అమృత, వి ఐశ్వర్య ప్రార్థనా శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

0: ఇప్పుడు కుమారి రామెల్లి అదితి అమ్మా నాన్న అనే తన స్వీయ కవితను వినిపిస్తుంది.
1: అమ్మా, నాకు అక్షర జ్ఞానం లేకపోవచ్చు, కానీ అమ్మా అనే పదానికి అర్థం తెలుసు. నాకు లోక జ్ఞానం లేకపోవచ్చు, కానీ నా లోకం మొత్తం నువ్వే నిండి ఉన్నావని తెలుసు. నాకు మంచి చెడు తెలియకపోవచ్చు, కానీ నా సర్వస్వం నువ్వేనని తెలుసు. నాకు సుఖం దుఃఖం ఎందుకు వస్తాయో తెలియకపోవచ్చు, కానీ అన్ని భావోద్వేగాలను కలిపితే నువ్వేనని తెలుసు. అందుకే జన్మ జన్మకి నీ కూతురిగా పుట్టాలని ఆశిస్తున్నా, నీ ప్రేమనే పొందాలని ఆకాంక్షిస్తున్నా. అమ్మ ప్రేమను కొలవడానికి అరేబియా సంద్రం సరిపోదు, అమ్మ సహనాన్ని తెలపడానికి నా జీవితం మొత్తం సరిపోదు. నాకు జన్మనిచ్చినప్పటి నుండి విశ్వమంతా కళ్ళు చేసుకుని కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్నావే, అలాంటి నీ రుణం నేనెలా తీర్చుకోగలనమ్మా? ఒక్కో క్షణం ఎలా ఆనందించాలా అని చూసే నాకు ఆనందాన్ని ఇవ్వడానికి క్షణక్షణం తన ఆనందాల్ని మర్చే త్యాగి

0: నాన్న, నా జీవితం రంగులమయం కావాలని కలల్లో తేలియాడే నాకు ఆ రంగుల్ని నింపేందుకు ప్రతిక్షణం తాపత్రయం చెందేది నాన్న. ఎక్కే ప్రతి మెట్టులో గెలుపును కోరుకునే నాకు ఓటమిని కూడా ఓర్మితో ఎదుర్కోవాలని నాతో నిలిచేది నాన్న. మేఘాల్లో తేలాలని ఆకాశానికి నిచ్చెన వేసే నా ఆలోచనలకు స్థిర పునాదిని కట్టి ఉన్నత శిఖరాలను చేరేందుకు తోడ్పడేది నాన్న. నాకంటూ తోడు కావాలని కాంక్షించే నాకు నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ నా తోడై నీడై ఉన్నది నాన్న. ఇన్నింటిని కోరే నేను ఏమీ ఆశించని నాన్నకు ఏదైనా ఇవ్వాలనుంది. నేనేమి ఇవ్వగలను మంచి పేరు తప్ప? దానికోసం నా శ్వాస ఆగిపోయేంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు క్షణక్షణం ప్రతిక్షణం ప్రయత్నిస్తూ ఖరీదు కట్టలేని నాన్న ప్రేమ రుణం కొంతైనా తీర్చుకుంటా. లవ్ యు డాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నా ఈ కవితల్ని మా అమ్మ నాన్నలు రామెల్లి గంగా జమున సాయన్నలకు అంకితం చేస్తున్నాను.
1: ఇప్పుడు మాస్టర్ ఎం అర్జున్ భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తాడు.
2: గ్లానిర్భవతి భారత అప్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాన్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: సృష్టిలో పవిత్రమైనది అమ్మ ప్రేమ. అమ్మ అనే పదం వినగానే మన మనసులో ఏదో ఒక స్పందన కలుగుతుంది. ఇప్పుడు మాస్టర్ జేతాలాల్ అమ్మ మీద ఒక పాటను వినిపిస్తాడు.

నిచే శబ్దం ఓంకార మమ్మా అమ్మా అనురూపం కన్నా దైవం లేదమ్మా గాయం చేసి పుట్టానమ్మా.

శబ్దం ఓంకార అమ్మా అనురూపం కన్నా దైవం లేదమ్మా లోకం వెం

0: పాట మా అమ్మకు అంకితం.
1: ఇప్పుడు మాస్టర్ శ్రీవరుణ్ కీబోర్డ్తో గుంజన్ అనే గీతాన్ని వినిపిస్తాడు. సహకార వాయిద్యాలుగా గగన్, ఆకాష్ రాజ్, వర్ధన్, సాయితేజ.

రుచి చూపే చిత్రాలే, సంవడితో సంగీతం పలికించే శిలయల్లే, పూల చెట్టుకి ఉందో

0: తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ. ఇప్పుడు ఒగ్గు కథ రూపంలో ఎక్కాలు చెప్తే ఎలా ఉంటుందో మన అజయ్ అన్నయ్య చిన్న ప్రయత్నం చేస్తారు.
1: హరి హరియా రఘునందన ఆహా హరి హరి బ్రహ్మాండ.

0: ఒకటి చిన్న పిల్లాన్ని పట్టుకుని ఏడుముళ్ళు ఎంత అంటే గద 21 చెప్తాడు నాయన. ఓ అవా, ఏడుముళ్ళ 21, జయ రామరామ 8 నాళ్ళ 28, జయ రామరామ 7 పదుల 70 అంట. జయ రామ రామ రామ రామ.
1: మన విద్యాలయ విద్యార్థిని శృతి అక్కయ్య తెలంగాణ జానపద గీతాన్ని వినిపిస్తుంది. రే

0: నవోదయ సాంస్కృతిక కార్యక్రమం నిర్వాహకులు డాక్టర్ మాడుగుల భాస్కర్శర్మ గారు, సంగీత అధ్యాపకులు శ్రీ వివి రమణ గారు. ధన్యవాదాలు.
1: ఇప్పటిదాకా మీరు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం రెండవ భాగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు సంబురం పిల్లల కార్యక్రమం. ఇప్పుడు విందాం ఆదిలాబాద్లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం.
3: హమారీ పెహలీ ప్రస్తుతి హై దేశభక్తి గీత్. గానే కే బోల్ హై కర్ చలే హమ్ ఫిదా ఏ వతన్ సాథియో.

ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం విన్నారు. ఇంతటితో ఇలాంటి సంబురం పిల్లల కార్యక్రమం సమాప్తం. సంబురం ప్రతి ఆదివారం పొద్దుమట్ట 5:30 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్ట 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో హిందీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ప్రత్యేక కదంబ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్ల హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: जापान पैरा बैडमिंटन अंतर्राष्ट्रीय प्रतियोगिता में आज प्रमोद भगत ने पुरुष सिंगल्स SL3 में स्वर्ण पदक जीता। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंदा ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఈ పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలో రెండవ భాగం, ఇంకా ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఏడుంబావుకు ఇల్లు యవసం ధరల కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట, ఇంకా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఈ అంశం గురించి ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కే మౌనికతో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి అలుకుడు అటుమామ ఇటు కథ ప్రసారమవుతుంది. 9:45 ఈగా ఈనుండ్రి కార్యక్రమంలో సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో ముచ్చట ప్రసారమవుతుంది. 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో మౌన్ ధర్తి హిందీ నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలుగా ఉంటాయి. రాత్రి 7:45 దిల్పసంద్, 8:00 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 6:10 ప్రార్థన కార్యక్రమంలో శివభక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో వినాయక చవితి ప్రాశస్తం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పంచాంగకర్త చికిలి లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం, ఇంకా అప్ని భాష అప్నా మాన్ హిందీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకురాలు సరితారాణి ప్రసంగం, ఇంకా పెరటి చెట్టు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 47వ భాగం ప్రసారమవుతుంది. అంశం పెద్దన. 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి అలుకుడు అటుమామ ఇటు కథ ప్రసారమవుతుంది. పొద్దుమట్ట 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో హిందీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ప్రత్యేక కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి శాంబాయి బృందం గోండీ భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం, ఇంకా మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన సోయం లలిత బృందం గోండీ భాషలో పాడిన పెళ్లి కూతురు పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. 7:00 ఇల్లు యవసం దారుల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట, ఇంకా సమర్థ ఎరువుల వినియోగానికి రైతులు ఆచరించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఎడముఖం పెడముఖం కథ ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమట్ట 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, రాత్రి 8:00 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
5: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
4: Connect with your nearest Anganwadi today because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఆర్య వైశ్యులు ఆత్మాభిమానం కలిగిన సౌమ్యులని, సమాజంలో ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానం కలిగి ఉన్నారని కొనియాడారు. మాజీ ఆర్థిక మంత్రి రోసయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
7: ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేదలుగా ఉండి బహిరంగంగా చెప్పుకొని ఆత్మాభిమానం తగ్గించుకోలేక మనసులోనే బాధపడుతున్న పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికి నేను మాట ఇస్తున్నా.
6: రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శ్రీ కళ్యాణకారి తపాగజ్ వర్షావాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జైన ధార్మిక ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఆచార్య భగవంత విమల సాగర్ సురేశ్వర్జీ మహారాజ్ సాన్నిధ్యంలో ప్రసంగించారు. జైన తీర్థంకరుల బోధనలు ఆత్మశుద్ధి, సంయమనం, కరుణ, సేవాభావాల వైపు మానవ జీవితాన్ని నడిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్దార్ పటేల్ కేఎం మున్షీల చొరవతో 1948 సెప్టెంబర్ 13 ప్రారంభమైన ఆపరేషన్ పోలో 4 రోజుల పోరాటం అనంతరం సెప్టెంబర్ 17

0: హైదరాబాద్కు విముక్తి కల్పించిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిని భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అభివర్ణించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈరోజు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం 2026 ప్రదానోత్సవం, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ రంగంలో ఎం కోదండరెడ్డి, సాహిత్యంలో వెలిచాల కొండలరావు, కళల విభాగంలో కనకవలకు పురస్కారాలు అందజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అసెంబ్లీలో సభ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం నడిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ లో 13,000 లావాదేవీల ద్వారా 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తేలినా, ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి 33,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, డొల్లతనం బయటపడిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సభను నడపాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. చైర్మన్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని, తమ ఇద్దరు సభ్యులను చర్చ లేకుండా మూజువాణి ఓటుతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని బంద్ పెట్టిందని, వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ను బంద్ చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 286 మందికి 65,60,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ప్రజలకు అర్థమైందన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు 229 మంది లబ్దిదారులకు 88,97,890 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇంజనీర్స్ డే సందర్భంగా బ్రహ్మకుమారిస్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్ల విభాగం ఆధ్వర్యంలో జాతి నిర్మాణకర్తలకు గౌరవం అనే ఇతివృత్తంతో హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్, ఎన్జీఆర్ఐ, ఎన్టీపీసీ, డిఆర్డీఓ, జీహెచ్ఎంసీ తదితర సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ కోఆర్డినేటర్ బీకే అంజలి మాట్లాడుతూ, భౌతికవాదం, ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత సంతోషానికి అవసరమని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడబందీ చర్యలు చేపట్టినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీపీ పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.
1: రేపు గణేష్ చతుర్థి ఉంది. ప్రతి ప్లేసెస్ లో మేము బందోబస్త్ పెడతాము. 12 జంక్షన్స్ అండ్ 10 రిలీజియస్ ప్లేసెస్ లో కూడా పర్మనెంట్ పికెట్స్ ఉంటాయి. ఫుట్ పెట్రోలింగ్, బైక్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ పెట్రోలింగ్, 3 టైప్స్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. ఈ ప్లీజింగ్ ప్రివెంట్ చేయడానికి షీ టీమ్స్ కూడా మఫ్తీలో పోలీస్ సిబ్బందికి, ఉమెన్స్ మహిళా పోలీస్ సిబ్బందికి డిప్లాయ్మెంట్.
0: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన పీఆర్టీయూ సమావేశానికి ఆయన హాజరై విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు దాటిన తర్వాత కూడా కేవలం 1వ తారీఖు జీతం తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ మరి ఏదైతే ఉద్యోగుల జేఏసీకి చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఉన్నారో ఆ ప్రకారం 2 డిఏ
0: రాష్టంలోని భద్రాద్రి కొత్తగూడెం, జనగాంతో సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. సమయం 6 గంటలు దాటి 20:21. పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లెల్లో వివిధ సందర్భాలలో జనులు పాడుకునే కైగట్టిన పాటలు, బావామరదల్లా సరసం పాటలు, భజనలు, కీర్తనలు వినిపించే కార్యక్రమం. ఇరటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు 2వ భాగం, ఇంకా ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
7: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
8: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
7: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
8: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
7: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
8: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
7: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
8: ఈ ప్రకటన జారీ చేసిన వారు
7: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదిలాబాద్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. పల్లె జనులు భక్తిభావంతో ఉదారి నాగదాసు, మధిర ఊషన్న, కాశయ్య లాంటి కవులు వారి అనుభవసారంతో రాసిన భజనల్ని పాడుకుంటూ ఉంటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు 2వ భాగం.
9: రామా, ఇన్ని సంవత్సరాలు నేను మరిసితి ఇకనైనా నాపై దయ చూపించుమని వేడుకుంటున్నాను.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు 2వ భాగం. ఇప్పుడు మరో భజన కీర్తన విందాం.
1: నేను వాడబోయే పాట ఈ అఖిల బ్రహ్మాండం అంతయు నీవే గురుదేవన్న పాట పాడబోతున్నాను.

0: ఇప్పటిదాకా మీరు తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావ తరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు రెండవ భాగం విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
6: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాళ్ళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి
7: నేను ఇక్కడే ఉన్నా.
8: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
7: బుర్రని చార్జ్ చేయి.
9: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.

0: నానా ఆగండి, నేను పే చేస్తాను.
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
0: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
0: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమం. ప్రజలు భక్తిభావంతో సన్మార్గంలో నడవడానికి ఎందరో మహనీయులు కృషి చేసిండ్రు. అటువంటి వారిలో శబరిమాత ఒకరు. ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ పట్టణంలోని దర్శనాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజుల్వారి గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు.
5: నా పేరు గంగాధర్. హార్మోనియం వాయించేవారు చరణ్ దాసు. మరి గాయకులు తక్కలపల్లి రాములు గారు, భగవంతుడు గారు, మరియు పండరి గారు, ఆర్ లక్ష్మణ్ గారు. తబ్లిస్ట్ వాయించేవారు నారాయణ గారు. మా భజనా మండలి శ్రీ శబరిమాతాజీ భజనా బృందం.
6: నేను ఇప్పుడు పాడబోయే పాట జయమంగళ అభినాయక రాముని గురించి ప్రార్థన. జయ

పరమహంస అనగా గురుదేవుడైనటువంటి హంస స్వరూపమైన పరమహంస శబరిమాత శరణమని నిన్ను వేడుచుంటుని కరుణ చూపమ్మంటే ఒక శిష్యుడు ఆ గురుదేవుణ్ణి ఆ శరణమని వేడుకున్నటువంటి పాట ఇది.

ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు విన్నారు. ఇంతటితో ఇరటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. పల్లె పదాలు ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతాయి. రేపొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇచ్చోడ మండలం మహదాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి శాంబాయి బృందం గోండీ భాషలో వినిపించే ఆడుతూ పాడుకునే జువారింగ్ పాటలు మొదటి భాగం, ఇంకా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన స్వయం లలిత బృందం గోండీ భాషలో పాడిన పెళ్లికూతురి పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశం కోసం గడువును పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపిండ్రు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఫీజు చెల్లించాలి. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 16న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. పలు ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 57 ఖాళీల భర్తీకి అవకాశం ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల 8వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా తదితర విద్యార్థులు కలిగిన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధృవపత్రాలతో హాజరు కావాలి. విద్యా ఉద్యోగ సమాచారం వింటున్నారు. ఇప్పుడు మరొక సమాచారం. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి షేక్ కలీం అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపిండ్రు. ఈ నెల 14వ తేదీలోగా హైదరాబాద్ నాంపల్లిలోని మైనార్టీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 0402-3362-1112 ఈ నంబర్లో సంప్రదించవచ్చు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయ

0: ఎస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ, సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ

0: వైద్య విధానాలను, శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్ధతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 2వ T20 మ్యాచ్ మంగళవారం, 3వది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. యోసందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, యాకం దిగుబడి రావాలంటే ఏం చేయాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను, సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం.

0: ఇయల్లా పుట్ట గొడుగుల పెంపకం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట, ఇంకా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఈ అంశం గురించి ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కె మౌనికతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల పాక్షికంగా వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 71% ఉంది. గాలి వేగం గంటకు 16 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటల్లో జిల్లాల పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు యువసం, యువసందారుల కార్యక్రమం. పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే లాభదాయకమైన పంట. ఇదొక లాభదాయకమైన ఉపాధి కూడా, ఆరోగ్యకరమైన ఆహార పరిశ్రమను కూడా చెప్పొచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం పుట్టగొడుగుల పెంపకం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట.
3: నమస్కారం సంధ్యారాణి గారు.
4: నమస్తే అండి.
3: మరి ముందుగా చెప్పండి, ఈ పుట్టగొడుగుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి సార్?
4: పుట్టగొడుగులు అనగానే మష్రూమ్స్ అంటే అందరికి బాగా అర్థమవుతుంది. పుట్టగొడుగులు అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనము రైతులు ఆహార పంటలు కానివ్వండి, కూరగాయలు, పూల మొక్కలు ఏవి పెంచాలన్నా కూడా మనకు ప్రధానంగా మెయిన్ గా ఏమంటే భూమి అయితే అవసరం అవుతుంది. అందులో కూడా సారవంతమైన నేల అవసరం ఉంటుంది. కానీ మనకి ఇట్లా ఈ భూమి యొక్క అవసరము లేకుండానే కేవలం ఒక మనం ఒక 2 గదులు ఉపయోగించి అంటే చాలా తక్కువ స్థలము మరియు తక్కువ పెట్టుబడితో రైతులు నిరంతర ఆదాయం పొందడానికి ఈ పుట్టగొడుగుల పెంపకం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఏంటంటే మనం మార్కెట్ అనుకూలత చూసుకుని కానీ పెంచినట్లయితే చాలా తక్కువ కాలంలో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే కొద్దిపాటి ఈ పుట్టగొడుగుల పెంపకంలో మనం నైపుణ్యాన్ని పొంది శుభ్రత పాటిస్తూ అతి తక్కువ పెట్టుబడితో దీన్ని మనం మొదలుపెట్టినా సరే మనం మొదలుపెట్టినటువంటి 2వ నెల నుండే మనం ఈ పుట్టగొడుగుల్ని మార్కెటింగ్ చేసుకుంటూ ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ పుట్టగొడుగుల్ని తీసుకున్నట్లయితే దీంట్లో ప్రోటీన్ల శాతం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేకూరుస్తాయి. కాబట్టి మార్కెట్లో దీని యొక్క అవగాహన మనకి రోజు రోజుకి పెరగడం వలన అంటే ఈ ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని అందరికి తెలియడం వల్ల దీని యొక్క డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది.
3: మరి ఈ పుట్టగొడుగుల పెంపకానికి మరి ఏమేం వస్తువులు అవసరం పడతాయి?
4: నేను మీకు ఇంతకుముందే తెలియజేసినట్టు దీనికి మనకి అంటే స్పెషల్ గా ఒక భూమి, కొంత నేల, ఎకరాలు అట్లాంటిది ఏం అవసరం లేదని చెప్పున్నాను. అయితే మరి దీనికి ఇంకా ఏమేమి మనకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అని తీసుకున్నట్టయితే 2 పూరిపాక గదులు ఉన్నా సరిపోతుంది. అంటే దాంట్లో మనం ఒకదాన్ని చీకటి గది మరి ఇంకో దాన్ని వెలుతురు గదిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే 2 గదులు. అదేవిధంగా వరిగడ్డి ముక్కలు, తర్వాత పాలిథిన్ సంచులు, తర్వాత ర్యాకులు. ఈ పుట్టగొడుగుల్ని మనం ఆ బెడ్లని పెట్టడానికి ర్యాకులు అవసరం ఉంటాయి. తర్వాత మెయిన్ గా మనకు పుట్టగొడుగుల విత్తనం, దీన్ని స్పాన్ అంటాము, అది అవసరం ఉంటుంది. తర్వాత డెటాల్ కానివ్వండి, ఫార్మాల్డిహైడ్ రసాయనాలు అంటే ఎప్పటికప్పుడు మనము శుభ్రత పాటించడానికని వీటిని వినియోగిస్తాము. అదేవిధంగా ఒక స్ప్రేయర్ అవసరం ఉంటుంది, తర్వాత చాప్ కట్టర్, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ లేదా గట్టి దారం. అంటే అన్ని ఐటమ్స్ మనం చెప్పుకున్నా కూడా వీటికి కావలసిన సామాగ్రి ఈ విధంగా ఉంటుంది.
3: ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది ఎలా చేయాలి, అంటే ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా తీసుకోవాలి వాటిని?
4: నేను మీకు సామాగ్రి గురించి చెప్పున్నాను కాబట్టి దాంట్లో నేను మీకు గడ్డి అని కూడా మెన్షన్ చేశాను, వరిగడ్డి అని, వరిగడ్డి ముక్కలు. అయితే తయారీ విధానంలో మనం మొట్టమొదటగా ఫస్ట్ మనము తీసుకున్నట్టయితే ఏం చేయాలంటే ఈ గడ్డి ముక్కలను మనం సుమారు 12 నుండి 24 గంటల పాటు మంచి నీటిలో నానబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నానబెట్టిన తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి నీటిని తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ అంటే 12 నుండి 24 గంటల పాటు నానిన తర్వాత ఆ నానిన ముక్కలను కూడా మనం మళ్ళీ మరుగుతున్న నీటిలో ఒక అరగంట ఉడకబెట్టి శుద్ధి చేయాలి. అంటే ఇది స్టెరిలైజేషన్ అనమాట, అంటే గడ్డిని మనం శుద్ధి చేయడం. అదేవిధంగా మనం అంటే ఇది ఆర్గానిక్ పద్ధతిలో ఈ విధంగా శుద్ధి చేస్తాము, లేదంటే మనం రసాయనాలు వేసి కూడా కొందరు శుద్ధి చేస్తారు. అదే విధంగా రసాయనాలు అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫార్మాల్డిహైడ్ అవి చెప్పుకున్నాం కదా, వాటిని ఉపయోగించి కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శుభ్రపరిచినటువంటి ముక్కల్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ నీటిలో నుండి తీసి నీడలో ఆరబెట్టుకోవాలి, ఒక అరగంట ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనము ఇంతకు ముందు మళ్ళీ మనం సామాగ్రిలో పాలిథిన్ సంచులు అవసరం అని చెప్పుకున్నాం కదా, పాలిథిన్ సంచిని తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే, అంటే పాలిథిన్ సంచి మనకు స్పెసిఫిక్ గా సైజ్ అంటూ ఏమి ఉండదు, మామూలుగా జనరల్ గా 36x60 సెంటీమీటర్స్ వాడుతూ ఉంటారు. అందులో చిన్నగా పెద్దది ఉన్న మన ఇష్టం, బెడ్ సైజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా మనము సంచి తీసుకొని ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక చివరి భాగం దగ్గరకు చేసి దాన్ని మనం దారము లేదంటే రబ్బర్ బ్యాండ్ తోని కట్టేస్తాం. ఒక మూతి పాలిథిన్
3: పోసి
4: ఫస్ట్ మనం పాలిథిన్ సంచి తీసుకొని ఒక సైడ్ క్లోజ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ శుద్ధి చేసిన గడ్డి ముక్కలు మనం చెప్పుకున్నాం కదా స్టెరిలైజ్డ్ ఉన్నాయి కదా మన దగ్గర, వాటిని సంచిలో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక 5 సెంటీమీటర్స్ మందం వరకు, అంటే ఒక 2 సార్లు గుప్పిట్లో తీసుకొని ఇట్లా పెడితే ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ వరకు మనం ఫస్ట్ గడ్డిని వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ దానిపైన మనం ఒక గుప్పెడు స్పాన్, అంటే మీకు చెప్పాను కదా పుట్టగొడుగుల విత్తనం అవసరం ఉంటుంది మనకు స్పాన్ అని, ఆ స్పాన్ మనము ముందే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం కదా, ఆ స్పాన్ ని ఒక గుప్పెడు దానిపైన వేస్తాము. అంటే పాలిథిన్ సంచిలో మనం ఏదైతే ఇప్పుడు వరిగడ్డ వేస్తున్నామో దానిపైన స్పాన్ వేస్తాము. అట్లా మనం ఎన్నిసార్లు వేస్తాం, ఫస్ట్ ఒక లేయరు గడ్డి వేసాం, తర్వాత స్పాన్, అదేవిధంగా మళ్ళీ 5 సెంటీమీటర్స్ విడుతుతోని మళ్ళీ గడ్డి, ఆ తర్వాత మళ్ళీ స్పాన్. ఈ విధంగా మనము పాలిథిన్ కవర్ అన్నటువంటిది 3/4 నిండే వరకు వేయాలి, అంటే కొంచెం పైన స్పేస్ వదిలేసేయాలి. అట్లా వదిలేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ కూడా మనం ఏం చేయాలంటే ఈ ఆఖరి పొరలో మళ్ళీ స్పాన్ చుట్టూనే కాకుండా ఈ విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే గడ్డి అన్ని వేసినామో తర్వాత ఈ లాస్ట్ ని మళ్ళీ మనము టైప్ చేయాలి, అంటే కింద ఎట్లా టైప్ చేసినాము పాలిథిన్ కవర్ ని పైన కూడా వేసేయాలి. వేసిన తర్వాత అంటే రబ్బర్ బ్యాండ్ తో మనం గట్టిగా వేసిన తర్వాత దీనికి హోల్స్ చేయాలి అక్కడక్కడ, అంటే మనము ఒక సూది గాని అట్లాంటివి తీసుకుని రంధ్రాలు చేయాల్సి ఉంటుంది, అంటే మన కెరేషన్ కోసం అని. చేసిన తర్వాత ఇప్పుడు మనము మనకు ఒక బెడ్ రెడీ అయింది అనమాట, దీని ఒక బెడ్ అంటాము. ఈ బెడ్ ని మనము చీకటి గదిలో ఉంచాలి, నేను మీకు చెప్పాను మెయిన్ గా దీనికి ఒక చీకటి గది ఒక వెలుతురు గది అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ విధంగా అంటే మన యొక్క అనుకూలత బట్టి మనము ఎంత పెట్టాలనుకుంటున్నామని బట్టి అన్ని బెడ్స్ ను కూడా తయారు చేసుకుని వీటన్నింటినీ ఒక చీకటి గదిలో మనం ర్యాక్స్ పెట్టుకొని ఉంచాల్సి ఉంటుంది ముందే. అయితే ఆ చీకటి గదిలో ఉన్నటువంటి ర్యాక్స్ పైన ఈ బెడ్స్ ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి పెట్టే ముందు మనం నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు శుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యం దీంట్లో పుట్టగొడుగుల పెంపకం, లేదంటే కంటామినేషన్ అయ్యి మనకు వేరే ఫంగస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏ గదిలో అయితే మనం ఈ చీకటి గదిగా వాడుతున్నామో దాంట్లో 2% ఫార్మలిన్ ద్రావణాన్ని మనము పిచికారి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము గది అనేటువంటిది శుభ్రంగా చల్లగా చీకటిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా మనం ర్యాక్స్ పైన ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి బెడ్స్ పెట్టిన తర్వాత అంటే చీకటి గదిని అట్లనే క్లోజ్ ఉంచాలన్నమాట. రోజు ప్రొద్దున ఒక 1/2 అవర్ సాయంత్రం ఒక 1/2 అవర్ జస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి, అంటే అందులో అసలు ఎట్లాంటి లైటింగ్ అనేటువంటిది ఉండకూడదు. ఆ విధంగా చేసిన తర్వాత మనకు 18 నుంచి అంటే దాదాపుగా 21 రోజులు అనుకోవచ్చు, 3 వారాలలో ఏమైతుందంటే ఈ గడ్డి ముక్కల పైన చల్లని అటువంటి బూజ్ అనేటువంటిది బెడ్ నిండా వ్యాపించడం జరుగుతుంది, మనకు కనిపిస్తుంది అనమాట, చూస్తుంటే బూజ్ అంతా ఇట్లా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఎప్పుడైతే గడ్డి కనిపించకుండా ఈ బూజు మొత్తం ఎప్పుడైతే దట్టంగా అల్లుకున్న సమయంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు చీకటి గది నుండి మార్చాల్సి ఉంటుంది ఈ బెడ్స్ ని. మార్చాలి అని అంటే ఫస్ట్ తీసి ఏం చేయాలంటే బ్లేడ్ తీసుకొని ఆ పాలిథిన్ సంచిని మనము హాఫ్ కి చీల్చి విడదీయాలి. ఇప్పుడు మనం పాలిథిన్ సంచి అట్లాస్ట్ ఇట్లాస్ట్ టైప్ చేస్తున్నాం కదా, హాఫ్ కి కట్ చేసేయాలి బ్లేడ్ తోని. చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బెడ్స్ ని లైటింగ్ రూమ్ లోకి మార్చాలి, 21 రోజులు చీకటి రూమ్ లో పెట్టినాం కదా, తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే లైటింగ్ ఉన్నటువంటి వేరే రూమ్ కి మార్చుకోవాలి. దీంట్లో ఏం చేయాలి, ఈ లైటింగ్ రూమ్ లో మనం రోజుకు 4 నుండి 5 సార్లు స్ప్రేయర్ తోని వాటర్ ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే గదిలో కొంచెం మాయిశ్చర్ ఉండాలి అనుకున్నట్టయితే గోనె సంచులు కూడా కడతారు తడిగా ఉండేటట్లు, అంటే టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి. ఆ విధంగా మనము ఈ పాలిథిన్ సంచి

0: తీసేసిన తర్వాత 7 నుండి 10 రోజుల్లో అంటే మనం 10 డేస్ లో అనుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ హాఫ్ చేసిన బెడ్ని ఏదైతే మనం వెలుతురు గదిలోకి మార్చినమో దానిపైన కేసింగ్స్ ఆయిల్ అనేది ఉంటుంది, దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ కేసింగ్స్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకు 10 రోజులలో కూడా మనకి మొదటి పంట కోతకు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 21 రోజులు మనం చీకటి గదిలో ఉంచినాం, ఇంకో 10 రోజులు ఇందులో ఉంటే ఒక 1 నెల రోజుల్లోనే మనకు మొదటి పంట క్రాప్ అనేటువంటిది మనము తీసుకోవచ్చు. అంటే మనం దీన్ని ఎట్లా తెలుసుకోవాలంటే పుట్టగొడుగు వెనుక ఉన్నటువంటి గీతలు చూసినప్పుడు ఆ అంచులు పలచగా ఉన్నప్పుడు మనం ఇంకా తీసుకోవచ్చు అని డిసైడ్ చేసుకోవాలి. అది 7 రోజులకు వస్తుందా 10 రోజులకు వస్తుందా చూసుకుని దాన్ని మనము కాడని మెడ తిప్పి తీసుకోవాలి. ఈ విధంగా ఒక పంట వచ్చిన తర్వాత మళ్ళీ 10 నుండి 15 రోజుల వ్యవధిలో మనకు 2, 3 పంటలు వస్తాయి. అంటే మళ్ళీ మనం ప్రతి కోత తర్వాత కూడా ఏం చేయాలంటే బెడ్ చుట్టూ పైన కూడా 1 సెంటీమీటర్ పొర తీసేస్తే ఈ బూజనటువంటిది మంచిగా పాకి మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అంటే 3 క్రాప్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆ బెడ్ కంప్లీట్ గా మనము తీసేసి మళ్ళీ కొత్త బెడ్స్కి వెళ్ళడం జరుగుతుంది. కేసింగ్ మెటీరియల్ అని చెప్పాను కదా, మరి కేసింగ్ మెటీరియల్ ఏంటి అన్నది డౌట్ వస్తుంది అందరికి. కేసింగ్ మెటీరియల్ ఏంటి అంటే మనం ఏం లేదు, మామూలుగా నల్ల మట్టి ఉంటది కదా, నల్ల మట్టి 25 కిలోలు తీసుకున్నట్లయితే దానికి 5 కిలోల కోకోపీట్ యాడ్ చేయాలి. అంటే మామూలుగా నల్ల మట్టి తీసుకుంటే అది వాటర్ అయ్యగానే గట్టిగా అయిపోతుంది కదా, అట్లా కాకుండా అది లూజ్ గా దాంట్లోంచి ఫంగస్ అంటే ఈ పుట్టగొడుగులు మష్రూమ్ అనేటువంటిది ఈజీగా బయటికి రావాలంటే మనము ఈ మట్టికి కోకోపీట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అయితే మళ్ళీ దీన్ని మనము డైరెక్ట్ గా వాడడానికి లేదు, దీన్ని కూడా స్టెరిలైజ్ చేయాలి. ఏ విధంగా స్టెరిలైజ్ చేయాలంటే మనం ఒక 120 డిగ్రీ సెంటీగ్రేడ్ అంత టెంపరేచర్ లో 1 అవర్ స్టీమింగ్ చేస్తే మనకు ఈ కేసింగ్ మెటీరియల్ అనేది స్టెరైల్ అవుతుంది. దీంట్లో మనం చాక్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. అయితే మనం ఈ కేసింగ్ మెటీరియల్ ని మనం వాడే కన్నా ఒక 10 రోజుల ముందు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మన చీకటి గదిలో మనము మామూలుగా టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే 28 నుండి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఈ కేసింగ్ మెటీరియల్ ని తయారు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి ఈ పుట్టగొడుగుల్ని మనము రంధ్రములు చేసినటువంటి ప్లాస్టిక్ కవర్ లో సీల్ చేసి 12 గంటల లోపు మార్కెట్ చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి. లేదు అంటే మార్కెటింగ్ లేట్ అవుతుందంటే 2-3 రోజులు కూడా మనము ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు దాదాపు ఒక ప్రతి బెడ్ నుంచి కూడా 2 నుండి 3 కాపులలో సుమారు 700 నుండి 800 గ్రాముల దిగుబడి రావచ్చు అంటే ఒక బెడ్ నుండి. అదే విధంగా మళ్ళీ మనం ఇందులో అంటే బెడ్ పెరిగేటప్పుడు కూడా ఏమన్నా ఈ వైట్ అంటే మష్రూమ్సే కాకుండా నీలి ఆకుపచ్చ లేదంటే నలుపు రంగులు గల ఏమైనా శిలీంధ్రములు ఏమైనా ఉన్నాయా అన్నది రెగ్యులర్ గా మనం చూస్తూ ఉండాలి. చూస్తే అట్లా ఉన్న బెడ్ ని మనం వెంటనే ఆ రూమ్ నుండి తొలగించాల్సి ఉంటుంది, లేదంటే మళ్ళీ అది వేరే బెడ్లకి వచ్చి అంతా కూడా నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలి. అదే విధంగా మనకు మళ్ళీ చీమలు పట్టకుండా కూడా అరల చుట్టూ క్రిమిసంహారక మందు చల్లాల్సి ఉంటుంది.
1: చాలా మంచిదండి సంధ్యారాణి గారు, ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎలా చేపట్టాలి, వాటితోటి ఏ విధంగా ఆదాయం పొందొచ్చో మంచిగా చెప్పిండు. మరి యువత గాని వ్యవసాయదారులు గాని అదనపు ఆదాయం కోసం కేవలం 2 గదులుంటేనే ఈ పుట్టగొడుగుల్ని పెంచుకోవచ్చు, చాలా తక్కువ సమయంలోనే లాభాలు కూడా అంటే దిగుబడి వచ్చి పంట కూడా తక్కువ సమయంలోనే వస్తుంది కాబట్టి వీటిని అమ్ముకుని లాభాలు కూడా సాధించవచ్చు. మరి వ్యవసాయదారులు ఇటువైపు ఆలోచన చేసి ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలని ఆశిస్తూ ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటిదాకా మీరు పుట్టగొడుగుల పెంపకం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. పండ్ల సాగు రైతులకు మంచి లాభాలను ఇచ్చే రంగం అయినప్పటికీ దీనిని సాగు చేసేటప్పుడు అనేక రకాల సవాళ్లు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల తక్కువ వనరులతో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఈ అంశం గురించి ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కె మౌనికతో కె లెనిన్ పెట్టిన ముచ్చట.
3: ప్రస్తుతం ఆధునిక సాంకేతిక అనేది అన్ని రంగాల్లోనూ విస్తరించిపోయింది, అన్ని రంగాల్లోనూ దాని అవసరం ఏర్పడింది. వ్యవసాయంలోనూ అధునాతన పద్ధతులను ఆధునిక పద్ధతుల్లోనూ సాగు చేస్తూ రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అటు ఉద్యాన రంగంలోనూ పండ్లు తోటల సాగులోనూ ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు మెరుగైన ఫలితాలని సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన రంగంలో ముఖ్యంగా ఈ పండ్ల తోటల సాగు లేదా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికత అవసరం ఏమిటి, ఏ రకంగా వీటిని ఉపయోగించుకుని దిగుబడులు సాధించవచ్చు, ఈ ఆధునిక సాంకేతికత రైతులకు ఏ రకంగా మేలు చేస్తుంది, ఈ వివరాలను గురించి తెలియజేసేందుకు డాక్టర్ కోసిగి మౌనిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మౌనిక గారు.
4: నమస్తే సార్.
3: అయితే ఈ పండ్ల సాగులో ఆధునిక సాంకేతికతలను గురించి మనం మాట్లాడుకునే కంటే ముందుగా చెప్పండి, ఆధునిక సాంకేతికతతో పండ్ల సాగు ఎట్లా సాధ్యం?
4: మనకు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మనకు భూమి విస్తరణ తగ్గిపోవడము, నీటి లభ్యత లోపం ఉండడము, మనకు కార్మికులు ఎక్కువగా లేకపోవడము, వాతావరణంలో మార్పులు, మార్కెట్ ధరలు, తెగుళ్లు, ఈ పురుగులు ఇలాంటి రావడం అనేవి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో వీటి వల్ల మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇవన్నింటినీ మనము నివారించుకొని దిగుబడిని మనం పెంచుకోవాలి అన్నప్పుడు మనము పాత మూస పద్ధతులనే పాటించుకుంటూ వెళ్తే కుదరదు. ఎప్పటికప్పుడు మనల్ని మనము అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం
3: ఆధునిక
4: అలవాటు పడిపోవాలి ఆధునికతకి మనం కూడా. సో అందులో భాగంగానే ఈ పండ్ల తోటలో వీటిలలో కూడా మనము ఈ ఆధునికత అనేది మనము అలవాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తక్కువ ఖర్చు ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి ఈ పద్ధతులన్నీ మనము అలవర్చుకోవాల్సి ఉంటుంది.
3: అయితే ఈ పండ్ల సాగులో ప్రధానంగా ఉపయోగపడే లేదా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఏముంటాయి ఈ పండ్ల తోట సాగులో?
4: మనకు మేజర్ గా టిష్యూ కల్చర్ అని ఉంటుందండి ఒకటి. ఇంకోటి మనకు చాలా వరకు చాలా మంది రైతులు ఉపయోగిస్తున్నారు ఇప్పటికే డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ సాగు పద్ధతులు అన్నమాట ఇవి. ఇంకొకటి మల్చింగ్ అని, హై డెన్సిటీ ప్లాంటింగ్ అని, ఇంకొకటి డ్రోన్లు ఉపయోగించి, ఇంకొకటి మన మొబైల్ యాప్స్ ప్లేస్టోర్ మన ఫోన్లు అందరి దగ్గర ఉంటాయి ఈ మధ్య కాలంలో, వాటిలో ఉపయోగించుకొని మళ్ళీ డిజిటల్ ఫార్మింగ్ అని చెప్పేసి హైడ్రోఫోనిక్స్ అని, ఏరోఫోనిక్స్ అని ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే.
3: అయితే ముందుగా ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే అధిక సాంద్ర పద్ధతిలో మొక్కల్ని నాటడం అనేది ఏదైతే ఉందో ఈ పద్ధతి, దీని గురించి వివరిస్తారా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి?
4: హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటే పెద్ద పేర్లో పెద్ద మనకు ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏం లేదు. తక్కువ డిస్టెన్స్ లో మనము మొక్కలను పెంచుకోవడం అంతే.
3: తక్కువ విస్తీర్ణంలో
4: పెట్టుకోవడం. మనకు రీసెంట్ గా ఇప్పుడు తైవాన్ గావా అని చెప్పేసి వెరైటీ వచ్చింది మనకు. మన ముందున్న జామకాయల వెరైటీలు చూసుకుంటే 6 మీటర్లు 8 మీటర్లు ఇట్లా విస్తీర్ణంలో పెట్టుకునే వాళ్ళు రైతులు. కానీ ఈ తైవాన్ వెరైటీ వచ్చిన తర్వాత ఏమైపోయింది మనకు, చాలా తగ్గిపోయింది విస్తీర్ణం అనేది. 1.5 to 1.5 అంత తక్కువలో 2 మీటర్లు అట్లాంటి డిస్టెన్స్ లలో పెట్టుకుంటున్నారు అనమాట విస్తీర్ణంలో. దీన్నే హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారు. ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక తక్కువ ఏరియాలో నుంచి మనం ఎక్కువ దిగుబడిని మనం ఆశించవచ్చు అనమాట ఇక్కడ. అండ్ మనము మొక్కని కూడా ఎప్పుడు కూడా వాటి రకాలని మనం చూస్ చేసుకునేటప్పుడు, మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము దానికి తగ్గట్టు రకాలను కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ హైట్ కు పెరగవు, చాలా కిందకే ఉండిపోతాయి అన్నమాట అవి. మనము ఏం చేయాలన్నా, పిచికారీలు చేసుకోవాలన్నా, తెగుళ్ళు వచ్చినాయి లేకపోతే రోగాలు వచ్చినాయి ఇవన్నీ చూసుకోవడానికి కూడా మనకు దాంట్లో చాలా సులభం అవుతుంది అన్నమాట. చిన్న ఏరియా నుంచి మనకు ఎక్కువ దిగుబడి వస్తుందంటే ఇంకంతకు మించి ఏం కావాల్సి ఉంటుంది.
3: అంటే ఉత్పాదకత, రైతు ఉత్పాదకతను పెంచడానికి ఇది ఒక సరైన మార్గం. తర్వాత రెండో పద్ధతి, ఒక ఆధునిక సాంకేతిక పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, అంటే బిందు సేద్యం. దీని వల్ల ఏ రకంగా ప్రయోజనాలు ఉంటాయి, ఇది ఏ రకంగా పండ్ల సాగుకు ఉపయోగపడుతుంది, దీని గురించి చెప్తారు?
4: ఈ ఆధునిక సాంకేతికతలో ఏమవుతుంది, ఒక పాయింట్ ఏంటంటే మనము నీటిని కూడా మనము పొదుపుగా వాడుకోవాలి. అది దేని వల్ల సాధ్యమవుతుంది, మన బిందు సేద్యం నుంచి, స్ప్రింక్లర్ నుంచి, వీటి వల్ల సాధ్యమవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకు నీరు అనేది వేర్ల వద్దకు నేరుగా చేరిపోతుంది మనకు ప్లాంట్స్ కి, మన మొక్కలకి. సో దానివల్ల నీటి పొదుపు అనేది జరుగుతుంది మనకి. ఎరువులను కూడా ఆ దాని నుంచి మనము వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ లేబర్ ని తీసుకొచ్చి సెపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం అనేది మనకి ఇక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం
3: ఫర్టిగేషన్ విధానం,
4: ఫర్టిగేషన్ నుంచి ట్యాంక్స్ ఉంటాయి.
3: అయితే ఇప్పుడు ఈ డ్రోన్లకు సంబంధించి, డ్రోన్లు ఏ రకంగా ఉపయోగపడతాయి వ్యవసాయానికి, దాని గురించి చెప్తారు?
4: సో డ్రోన్ల నుంచి మనము ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే మనకు బయట వేరే విధానాలకి ఎక్కువగా వాడుతున్నారు. కానీ మన వ్యవసాయంలో కూడా డ్రోన్లు ఉపయోగించుకొని మనము చాలా ఆధునిక పద్ధతులు మనము అవలంబించుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా. ఎలా అంటే ఇప్పుడు డ్రోన్ ఒకటి తయారు చేశారనమాట మనకు రీసెర్చ్ స్టేషన్స్ లలో, పెద్ద పెద్ద వాటిలలో, మనకు పరిశోధన సంస్థలలో వాటిలలో, అంటే మందులు పిచికారీ చేసుకోవడము డ్రోన్ల నుంచి పిచికారీ చేసుకోవచ్చు. మనము వెళ్ళి ఫీల్డ్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, పొలంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే డ్రోన్ల నుంచే మనం పిచికారీ చేసుకోవచ్చు. మళ్ళీ భూమి పరిశీలన, మనము ఏమంటాం దాని ఎంత భూమి ఉంది, అందులో ఎంత నాటొచ్చు మనము, ఆ వివరాలన్నీ కూడా ఒక డ్రోన్ పంపించడం వల్ల డ్రోన్ సేకరించి మనకు చెప్తుంది అనమాట. మళ్ళీ తెగుళ్ళు వచ్చినప్పుడు అయినా సరే, లేకపోతే రాకన్నా ముందే గమనిస్తుంది అనమాట, మొత్తం ఒక ఫోటో లాగా తీసేసుకుని సర్వే చేస్తుంది అనమాట. అదంతా కూడా
3: అంటే ముఖ రైతు తిరిగి చూడలేదు, డ్రోన్ సహకారంతో ఫోటోల ద్వారా తీసుకుని
4: చూడొచ్చు అనమాట. దాని వల్ల మనకు రైతు ఖర్చు మిగులుతుంది. ఈ పిచికారీలు చేయడానికి ఎంతో మంది లేబర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మనకు.
3: కొంత కలిసి వస్తుంది.

0: వస్తుంది అనమాట. ఇది పోతూ పోతూ ఇదే మనకు ఎక్కువ అయిపోతుంది అనమాట. వేరే దేశాలలో ఇవి వాడుతున్నారు ఇప్పటికే. మనం కూడా ఆధునికతకి దగ్గరలో ఉన్నాము, కొన్ని ఫోన్ యాప్లు ఇవన్నీ వచ్చినాయి మనకు కూడా. సో ఈ డ్రోన్ టెక్నాలజీని కూడా ఇంకా దాన్ని ఎక్కువగా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పరిశోధన సంస్థలు ఇవన్నీ కూడా.
1: ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఈ డ్రోన్ల వినియోగాన్ని, ముఖ్యంగా మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడము, వాళ్ళ ద్వారా వీటి వినియోగాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నది. అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో ఈ డిజిటల్ ప్రయోజనాలు ఉన్నాయి, డిజిటల్ విధానం అమలవుతోంది నగదు రహితంగా ఈ రకంగా కొన్ని రకాలుగా. అయితే ఈ వ్యవసాయం విషయంలోకి వస్తే రైతుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది ఏ రకంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది?
0: ఈ రోజుల్లో మన మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరి దగ్గర ఉంది మనకు. సో ఈ ఫోన్ ని ఉపయోగించుకొని కూడా రైతులు ఎంతో లాభం పొందొచ్చు అనమాట. ఎట్లా అంటే ఈ ఫోన్లలో కూడా యాప్స్ వచ్చేసినాయి మనకు, అప్లికేషన్స్. ఇప్పుడు వాట్సాప్, ఈ ఇన్స్టాగ్రామ్ లు, ఫేస్బుక్ లాగా ఫోన్లో ఒక యాప్ ఓపెన్ చేయగానే ఈ రోజు వాతావరణం ఎట్లుంది, ఈ రోజు నేను పిచికారీ చేయడానికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చా, వర్షం పడే సూచనలు ఉన్నాయా, వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ కూడా ఆ ఫోన్ల నుంచి తెలిసిపోతాయి అనమాట మనకు. అలానే ఈ తెగుళ్ళు వస్తున్నాయి, నాకేంటో తెలియదు, అది ఆ ఫోన్ లో ఒక ఫోటో తీసుకోగానే మనకు ఆ తెగులు ఏంటి, అది దానికి మనం ఏం పిచికారీ చేయాలి అనేది కూడా సమాచారం అంతా కూడా యాప్ నుంచి వచ్చేస్తుంది.
1: ఆ తెగుల్ని గుర్తించడంతో పాటు దానికి ఉన్న పరిష్కారాలని కూడా సూచిస్తుంది సమాచారం మనకు యాప్ ద్వారా తెలుస్తుంది
0: వచ్చేస్తుంది. సింగిల్ గా మనం ఒక యాప్ ని, అప్లికేషన్ ని ప్లేస్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసేసుకుంటే అయిపోతుంది. అట్లా మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. మొదటిగా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక అప్లికేషన్, రైతు నేస్తామని చాలా మందికి తెలిసే ఉంటుంది. దీంట్లో పంట వివరాలు ఉంటాయి, విత్తనాలు, ఎరువుల సమాచారం అంతా ఉంటుంది, రైతు బంధు, రైతు భరోసా వివరాలు అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక యాప్ ఉందన్నమాట, కిసాన్ సువిధ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా వాతావరణ సూచనలు అన్ని వస్తాయి. దాంట్లో మార్కెటింగ్ ధరలు, ఏది ఎంత ధరలకి పోతుంది మార్కెట్ లో ప్రెసెంట్ గా, ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో అన్ని కూడా చెప్తుంది. మళ్ళీ పంటల సలహాలు, తెగుళ్లు, ఈ నివారణ ఇవన్నీ కూడా అందులో నుంచి వస్తాయి అనమాట. ఇంకొకటి ఇఫ్కో కిసాన్ అని ఒకటి ఉంది, ఇంకొక యాప్. సో దీంట్లో కూడా వాతావరణ సూచనలు, వ్యవసాయ నిపుణుల సలహాలు కూడా వస్తుంది అనమాట దాంట్లో. సో మార్కెట్ ధరలు చెప్తుంది అనమాట ఇక్కడ ఇందులో కూడా. అగ్రి యాప్ అని ఉంది, ఇందులో ఆర్గానిక్ మరి మన ఆధునిక పద్ధతులు ఉపయోగించి ఎట్లా మనం వ్యవసాయం చేయాలి అనేవి ఇందులో మనకు ఉంటుంది అనమాట, అగ్రి యాప్ అంటారు దాన్ని. దీంట్లో కూడా మన ఎరువులు ఎట్లా వేయాలి అని కామన్ ఇన్ఫర్మేషన్
1: అంతా
0: ఇవ్వాలని ఉంటుంది. క్రాప్ ఇన్ స్మార్ట్ ఫార్మ్ అని కూడా ఉంటుంది ఒక యాప్, అది కూడా. దాంట్లో తోటలు, ఆ పంటలు, వీటిని ఎట్లా మనం చూడాలి, జీపీఎస్ ద్వారా, ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు మ్యాప్స్, దీని ద్వారా మనం భూమిని ఎట్లా సర్వే చేయాలి, ఈ వాతావరణం గురించి దిగుబడి ఎంత వస్తుంది అని అంచనా కూడా వేయచ్చు అనమాట ఈ యాప్ వల్ల. సో అట్లా మనకు చూసుకుంటే చాలా రకాల యాప్స్ ఉన్నాయి. ఇంకోటి తెలంగాణ యాప్ ఫోలియో అని ఒకటి ఉందన్నమాట, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆమోదించింది అది కూడా. వ్యవసాయ సమాచార విభాగం వస్తుంది దాంట్లో మొత్తము. రైతు బంధు యాప్ అందరికి తెలిసిందే దాంట్లో.
1: అయితే ఇప్పుడు ఇంకోటి టిష్యూ కల్చర్ గురించి చెప్పండి. ఈ టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల పెంపకం చేపడితే ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
0: ఈ టిష్యూ కల్చర్ అంటే ఈ మనము ల్యాబొరేటరీస్ ఉంటాయండి, ఈ ల్యాబ్లలో మనము మొక్కలను పెంచుకుంటాం అనమాట. ముఖ్యంగా ఎందుకంటే వైరస్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని మనము కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట. సో అప్పుడు ఆ వైరస్ లేకుండా ఉండే మొక్కలు మనము చేయాలి అని అన్నప్పుడు ఈ టిష్యూ కల్చర్ అనే పద్ధతి ఉపయోగపడుతుంది అనమాట. ల్యాబ్ లోకి తీసుకెళ్లి ల్యాబ్ లోనే మొక్కను పెంచుతారనమాట, పెంచి వాటిని మనకు సప్లై చేస్తారనమాట బయటికి. సో ఎప్పుడైనా సరే రైతు అనేవాడు ఏదైనా మొక్క, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన టిష్యూ కల్చర్ లో బాగా ఫేమస్ అయింది అరటి, పపాయ, బొప్పాయి, ఈ రెండు పండ్లలో మనకు టిష్యూ కల్చర్ ప్లాంట్స్ దొరుకుతాయి అనమాట. సో ఎప్పుడైనా సరే రైతు ఈ గవర్నమెంట్ ఏదైతే అప్రూవ్ చేసిందో ఆ సంస్థల నుంచి మాత్రమే ఈ టిష్యూ కల్చర్ మొక్కలను తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటిని పెంచుకొని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది మనకు సోకకుండా పంట దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ పపాయాలో, ఇంకా అరటిలో వైరస్ బాధ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పంటలు ఎకరాలు తీసేసిన రైతులు కూడా ఉన్నారనమాట, ఆ ప్రాబ్లం చూడలేక వాళ్ళు. సో అలాంటి టైంలో ఈ టిష్యూ కల్చర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది
1: చివరగా చెప్పండి, అధిక దిగుబడికి తగిన శాస్త్రీయమైన ప్రణాళిక లేదా పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి గురించి చెప్తారా?
0: అధిక దిగుబడి రావాలి అని అనుకున్నప్పుడు మనం ముందుగా పెట్టుకునే ముందు, మనం తోటలైనా ఏవైనా పెట్టుకునే ముందు ఫస్ట్ మనము స్థలాన్ని ఎంపిక చేసుకునే దగ్గర నుంచి దిగుబడి వచ్చే దగ్గర వరకు మనం చాలా ఈ మెజర్స్ తీసుకోవాలన్నమాట. అందులో మేజర్ గా నేల పరీక్ష చేయించాలి ఫస్ట్, భూసార పరీక్షలు చేయించుకోవాలి మనము. నీటి విశ్లేషణ, నీరును కూడా తీసుకుని
1: నీటి
0: శాతం ఎంత ఉంది, నీటిలో కూడా ఎక్కువగా ఏమన్నా ఉప్పు శాతం ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది మనం. అది కూడా కాకుండా మళ్ళీ మొక్క

0: తీసుకొస్తున్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం మనము? నర్సరీల నుంచి తీసుకొస్తున్నాం అంటే అవి సర్టిఫైడ్ నర్సరీలా, లైసెన్స్డ్ నర్సరీసా లేదా చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. ఏదైతే మనం భూమి ఏమైనా ఎంచుకున్నామో, పంట ఎంచుకున్నామో, దాంట్లో ఇంతకు ముందు ఏముండింది, దానికి సంబంధించిన తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా దాంట్లో, ఇంకా కొన్ని ఉండిపోతాయి అలానే, అవి రాకుండా ఉండడానికి మనం ఏమేమి దాంట్లో పిచికారీ చేసుకోవాలి, అవన్నీ కూడా మనము చూసుకోవాలన్నమాట దాంట్లో.
1: చాలా సంతోషం మౌనిక గారు. ముఖ్యంగా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి, అట్లాగే అధిక దిగుబడికి శాస్త్రీయ పద్ధతుల్లో ఎలాంటి ప్రణాళికలున్నాయి, ఎలాంటి పద్ధతులున్నాయి అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి ఎవరైతే రైతులు ఈ పండ్ల తోటల సాగు చేస్తున్న వారు ఉన్నారో ఈ ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో సాగు చేసి మేలైన దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులు ఈ సమాచారం పనికిస్తుందని భావిస్తూ ఈ చక్కని సూచనలు సలహాలు సమాచారాన్ని శ్రోతలకు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఈ అంశం గురించి ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కే మౌనికతో కే లేని పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు విందాం టేక్మాల విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట.
3: రైతన్నకు పంటనే చందమామలాగా, పండిన పంట చందమామలాగా నిండు పున్నమిలాగా అనిపిస్తుంది. అయితే ఆనందంగా పాడుకునే ఆ రైతన్న పాట

ఇంతటితో ఇరటి ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమం సమాప్తం. ఇల్లు యోసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపు రాత్రి 7:00 ఇల్లు యవసం యవసం దారుల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట, ఇంకా సమర్థ ఎరువుల వినియోగానికి రైతులు ఆచరించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారం అవుతుంది.

ఆకాశవనాదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటగా విందాం దిల్ వాలే దుల్హనియా లే జాయంగే సినిమా నుంచి లతా మంగేష్కర్ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సాజన్ సినిమా నుంచి అనురాధ పౌద్వాల్ పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలటి దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. దిల్ పసంద్ ప్రతి ఆదివారం రాత్రి 7:45 ప్రసారమవుతుంది.

0: ఇది పసందైన పాటల జోరు. జోరైనా హుషారైన పాటల్ని వినిపించడానికి నేనైతే తయారున్నా. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని మాకు ఫోన్ చేసి అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా ఇరుముడి సినిమా నుంచి డప్పు శ్రీను, జీవి ప్రకాష్, ఆంజనేయులు పాడిన ఈ పాట విందాం.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: ఇది ఆకాశవనాదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు హుషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మహాలక్ష్మివాడ నుంచి పొచ్చన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో
1: చెప్పండి
0: పొచ్చన గారు. నమస్తే అండి. హలో
1: హలో
0: హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: మనకు బిచ్చివాడి నుంచి ఒక పాట పాడతా.
0: ఏ పాట?
1: వంద దేవులే.
0: తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు
1: సార్?
0: ఏం చేస్తూ ఉంటారు? హలో
1: హలో
0: మాట్లాడండి.
1: ఏమి సార్, నేను వాడతలేదు.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. మీరింటున్నారు ఊషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి భీంపూర్ మండలం నిపాని నుంచి లింగన్న ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
2: చెప్పండి.
1: నమస్తే అండి లింగన్న గారు, ఎట్లున్నారు?
2: ఏం సార్?
1: హలో, ఉషారుకు ఫోన్ చేసిండ్రు. ఏ పాట వింటారు? తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
2: వ్యవసాయం.
1: వాన పడ్డదా మరి?
2: వర్షాలు లేవు సార్, నిన్న పడ్డది.
1: ఏ పంట లేసిండ్రు?
2: పత్తి.
1: అంటే ప్రస్తుతం ఎట్లా ఉంది పత్తి? పర్లేదా?
2: పత్తి బాగానే, వర్షాలే కావాలి.
1: వాన కోసం చూస్తా ఉన్నారు, నిన్న పడ్డది. ఇంకా ఈ 2 రోజులు ఉన్నాయి అంటున్నారు మరి కదా?
2: వర్షాలు లేకనిబ్బంది.
1: మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట విందామా మరి?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్.

0: సాధారణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా విఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం 8:45 దాకా ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి తమకు నచ్చిన పాటలను అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు విందాం పెళ్లి పందిరే సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి ఈదుల సావర్గాం నుంచి విశ్వేశ్వర్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో విశ్వేశ్వర్ గారు ఉన్నారా? చెప్పండి. హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? రక్షకుని బా చక్క వినబడట్లేదు. హలో సిగ్నల్లో చూడండి. రక్షకుడి నుంచి ఏ పాట? హలో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. కాకపోతే మీరు సిగ్నల్ ఉన్న చోట ఉండాలి. ఇప్పుడైతే మీకోసం రక్షకుడు సినిమా నుంచి ఈ పాట అయితే వేస్తున్నాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మరోసారి.

ఇది ఆకాశవనాదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు. సకల విఘ్నాలను తొలగించాలని ఆ వినాయకుడిని పూజిస్తాం. సకల ప్రాణులకు, పర్యావరణానికి విఘాతం కలగద్దంటే మట్టి వినాయకుడినే పూజించాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అదే పిఓపి. ఈ విగ్రహాలు నీటిలో కరగవు. వీటి వల్ల రసాయనాలు నీటిలో చేరి నీరు కలుషితమై ప్రకృతికి, పర్యావరణానికి హాని చేకూరుస్తుంది. జలచరాలు మరణించవచ్చు. మట్టి విగ్రహాలు, వీటికి వాడే సహజ రంగుల వల్ల నీటికి, పర్యావరణానికి ఏ హాని జరగదు. మట్టి గణపతిని పూజించడం అంటే మన సంస్కృతిని, ప్రకృతిని గౌరవించడమే అవుతుంది. ఇప్పుడు విందాం కూలీ నెంబర్ 1 సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు ఊషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి పిప్పలకోటి నుంచి కేశవ్ యాదవ్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఉషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? చెప్పండి, ఏ పాట వింటారు? హలో, పవిత్ర బంధం నుంచి అపురూపమైనదమ్మన. హలో, పవిత్ర బంధం నుంచా? హలో, వినబడుతుందా? హలో కేశవ్ గారు, మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పవిత్ర బంధం సినిమా నుంచి ఈ పాట అయితే విందాం.

ఇంతటితో ఇరటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గలనొల్లు రేపు పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:40 కావస్తోంది. మరి కాసేపట్లా సమాచార్ సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా కథనం కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 9 గంటలు దాటి 30:13. కథనం కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇయ్యల మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి అలుకుడు అటుమామ ఇటు కథ ప్రసారమవుతుంది. తెలంగాణ గ్రామీణ జీవన విధానం, మార్పు చెందుతున్న మానవ పరిస్థితులకు అద్దం పట్టే కథలు మా ఊరి భాగవతం కథలు సంపిటిలో ఉన్నాయి. గ్రామీణ సంస్కృతి, పల్లెల్లో వస్తున్న మార్పులను అత్యంత సహజంగా తెలియజేసిండ్రు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథలు సంపిటి నుంచి అలుకుడు అటుమామ ఇటు కథ. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: చెప్పినా కదా మా కొండయ్య మామ మనసు అట్లా ఇరిగిపోయిందని. అయినా కానీ ఆయన ఊకుంటాడా, మళ్ళా భాగవతులాట మొదలుపెట్టిండు. ఆయనకు ఎప్పటినుంచో ఒక కోరిక, అదేంటంటే మా మేళ్ళంతో సంచాలం బయలెళ్ళానని. మంచి ఒక 5-6 నాటకాలు నేర్వాలి, కొంత సామాను మైకు కొనుక్కోవాలి, ఓ రిక్షా కొనుక్కోవాలి,

ఊరికి 5 ఆటల చొప్పున ఓ 10-15 ఊళ్ళు తిరిగి వరుసగా ఆడి రావాలి. ఇది ఆయన కోరిక. ఇప్పుడు ఎట్లాగూ 5-6 ఆటలు నేర్చినాం. యాసంగి కోతలైతే అయినాయి, పనేం లేదు. ఇక ఆయిటి మూనేదాకా తిరిగి రావచ్చు. కానీ మాకు లేనిదల్లా ఏందంటే సామాన్లు, మైకు, రిక్షా. వీటికి లెక్క కడితే ఏం లేదన్నా 3-4 వేలు అవుతాయి. ఇన్ని పైసలు జమగావని మా మామకు కూడా తెలుసు. అయినా ఎప్పుడు ఇదే ముచ్చట అంటాడు. ఏంటంటే మా పుణ్యా పంతులు ఒంటిగా కనబడితే చాలు, ఇద్దరు ఇదో ముచ్చట మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరిని చూసి మా దాస్చిన్నాయన నవ్వుకుంటా, ఎల్లకేట్లు లేవు, మళ్ళా బండి లేదు, బాడిగలు కొట్టాలని తెల్లందాకా గుసగుసలు పెట్టిరట. కానిపోని మాటలు ఎందుకు మాట్లాడతారు అంటాడు. ఎవలేమన్నా కొండయ్యమ్మ మాత్రం ఈ ముచ్చట చెప్తూనే ఉంటాడు. మైకులు కొనాలి, రిక్షా కొనాలి, సంచాలం బయలెళ్ళాలి, ఊరికి 5 ఆటలు ఆడాలి అని. ఎందుకో గాని ఈ సంచాలం ముచ్చట చెప్పేటప్పుడు మామ ముఖం వెలిగిపోతుంది, మాటనే మారిపోతుంది. ఎప్పుడు చెప్పినా కొత్తగా చెప్తున్నట్టే చెప్తాడు. మామ ఒకనాడు హోటల్లో కూర్చుండి సాయదాక్కుంటా ఎవరితోనో ఇదే ముచ్చట చెప్తుండట. వాళ్ళు ఒక సల్లని వార్త చెప్పిండట. అదేందంటే అది నిజమో అబద్ధమో తెలుసుకుందామని అప్పటికప్పుడు సైకిల్ అందుకొని మా మామ బండలింగం పెళ్ళి పోయిండట. అసలు సంగతి ఏంటంటే ఈ బండలింగం పెళ్ళి ఉంది కదా మా ఊరి పక్క, ఆ బండలింగం పెళ్ళిలా మా లెక్కనే ఒక మేళం కట్టిండ్రాళ్ళు. ఆ మేళంలో 4-5 పైసలున్నోళ్ళు ఉన్నారు. జర ముందుగాల కొంత పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏం చేసారు అంటే కొంత సామాను కొన్నారు. సామాన్లు అంటే ఉత్తుత్తాయి కాదు, మా కొండయ్యమామ కోరుకుంటుండు కదా అవే సామాన్లు. పరదాలు, బట్టలు, విగ్గులు, షెర్వాన్లు, జుబ్బలు, పైజాములు, దండలు, మైకు, రిక్షా, ఇట్లా ఒక ఆటకు వనికొచ్చే సామాన్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మూటి మీద 4-5 ఏండ్లు ఆడినరు. ఇట్లనే ఊళ్ళు తిరుక్కుంటా ఇక అందరికి లగ్గాలైనాయి, సంసారాలు మీద పడ్డాయి, ఒకరికొకళ్ళు పడి రాకుండా అయింది. సామాన్లు అమ్మి ఎవలంతల వాళ్ళు ఉందామనుకుంటుండ్రట. కొన్న ధరకు రావాలంటే రాదు కదా, మొత్తం 3,000 గుత్త చెప్పిర్రట. నిజానికైతే అందులో 5,000 మాలుంటుందట. కొండయ్యమామ సామాన్లు అన్నీ చూసిండిగా, పెద్ద మనుషులను కలిసిండు, ఇచ్చే ధర చెప్పుమన్నాడు. 3,000 కొక్క పైస కమ్మిరాదని చెప్పిర్రట వాళ్ళు. ఇక మా మామ ఊళ్ళేకొచ్చిండు, తిండి కూడా తినలే అన్నాడు. సరిగ్గా అనాడే పెరమన్లకాడి షేన్ల అలుకుడు. మా తాత ఊరికి పోయిండు. మా అత్త, మా లస్మో మొలక నిప్పి గంపలల్లో నింపి మామ కొరకు ఎదురు చూస్తుండ్రు. ఊర్లోకొచ్చిన మామ చక్కగా ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోలేదు ఏం పోలేదు. అసలు అలుకుడున్నదని, నాగలు కట్టాలని ఆయనకి యాదిగే లేదు. చక్కగా మా పంతులింటికి వచ్చిండు. అక్కడ దాస్చిన్నాయన, పోశెట్టి, చంద్రం, ఇంకో 2 ముగ్గురు కనిపించిండ్రు. బండలింగం పెళ్లి సామాన్ల ముచ్చట వాళ్ళకి చెప్పిండు. అబ్బో, 3,000 అంటే ఎక్కడైతాయి, మనిషికో 200 ఎత్తే అయితాయి కానీ ఎవలేయాలి అన్నాడు మా దాస్చిన్న ఆయన. ఉన్న సామాన్ జాలదాతి, అన్ని పైసలు పెట్టి అదెక్కడ పెట్టుకుందాం అని పోషెట్టి అన్నాడు. ఏ ముక్కిపోయాడుదా, మురిగిపోయాడుదా, చెడిపోయే వస్తువు కాదు కదా, అందరిని అడుగుండ్రి, కొంటే కొందాం. ఆ పైసలు 1 నెలలో సంపాదించవచ్చు, 4 ఊళ్ళు తిరిగితే చాలు, సామాన్ల పైసలు మనకత్తాయి అన్నాడు చంద్రం. పంతులు కూడా కొంటే కొనుండ్రోయ్, చంద్రం అన్నట్టు తలుసుకుంటే 1 నెలలో సంపాదించవచ్చు, మందరం మూటి మీద ఉండాలి మరి అన్నాడు. ఏమన్నా కానీ ఓసారి పొయ్యి చూసేద్దాం పాన్రి, సామాన్లు చూస్తే అర్థమవుతుంది అన్నాడు మా మామ. పంతులు, చంద్రం తయారైంది కానీ పోషెట్టి ఏదో పన్నుదని తప్పించుకున్నాడు. మా దాస్చిన్నాయన మాత్రం కొనంది చెయ్యంది ఎందుకు చూసుడు, నువ్వు పోయి చూసొచ్చినవు కదా, ఇక చాలదా, వట్టిగా పని తేలరు, పైసలు తేలరు అన్నాడు. ఏ చూడంగానే మీద పడుతుందా దా, నువ్వు రాబావా, వట్టిగానే నాతో నిలబడు గంతే, అయితే అయితే లేకుంటలేదు, ఏదో నీ మీదనే ఇరిగినట్టు చెప్తున్నావు అన్నాడు మా మామ. దాసు చిన్నాయన అప్పటికి కూడా కదలలేదు. చంద్రమే నవ్వుకుంటా, ఈ దాసన్న గిట్లనే చెప్తాడు, గుమ్మిల నిండా వడ్లుండాలి, గూటలోలో బిడ్డలుండాలంటాడు. అరే ఆటలు ఆడాలన్నాయా, సామాన్లు వద్దా, మరి ఎట్లా, ఏమైతుంది, 4 రోజులలో కష్టపడితే తెర్పుకుంటాం కదా అన్నాడు. మా చిన్నాయన ఏమనుకున్నాడో మెల్లగా గప్పుడుగా తిరిగిండు. ఏ నాదేంది, రమ్మంటే అత్త, పోదాం పాన్రి అనుకుంటా మాతోని కాలుగా దిపిండు. ఇంటి దగ్గర మా లస్మవ్వ మొలక గుళ్ళలు ముందట పెట్టుకుని ఎదురు చూస్తోంది. మామ

నాగలే గట్టి దున్నుతున్నాడు అనుకుంది. పెరుమాన్లకాడి చేను ఊరు పక్కనే ఉంది. పోయి చూస్తే నాగలు లేదట, మనిషి లేడట. మంటర మంటర మా ఇంటికి వచ్చింది. నేను వాకిట్లోనే కనబడ్డా. ఓ పిల్లగా, మామ యాడున్నాడో తోలుకరాపో వాని పాడుగాను, మల్లెటి తిరిగబట్టే అని నన్ను దోలింది. మామ జాడ నాకు బాగా తెలుసు కదా, ఏ టైంలో యాడుంటాడో కూడా తెలుసు. చక్కగా పంతులింటికే పోయినా. ఇక మామ అక్కడనే ఉన్నాడు. నేను పోయేసరికి ఈ సామాన్ల ముచ్చట్నే మాట్లాడుతున్నారు. వచ్చిన వారిని మర్చిపోయి నేను వాళ్ళ మాటలే వింటున్నా. బరువంతా మన నెత్తి మీదనే ఎందుకు పెట్టుకుందాం? ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగుదాం అన్నాడు మా దాస్ చిన్నాయన మెల్లగా. అడుగుదామంటే అడుగుదాం, అందరు సై అంటేనే సై, లేకుంటే లేదు. చంద్రం, నువ్వు నా పేర్లు తోలకరాపో అని నా దిక్కు తిరిగి ఇద్దరు పేర్లు చెప్పి తోలకరమ్మన్నాడు మా మామ. నాకు చిన్నదొక పయ్యగీరున్నది, ఇనుప సలాక షీకున్నది. ఎటు పోవాలన్నా ఇనుప పయ్యతోని షీకుని దింపుకుంటా ఊరుకుడే ఊరుకుడు. 10 నిమిషాలల్లా వాళ్ళిద్దరిని తోలికొచ్చిన. అందరు జమైండ్రు, అందరు కూసి మాట్లాడుకుండ్రు. ఎవరైనా గట్టిగా మాట్లాడతలేరు, అలాలిస మాట్లాడుతున్నారు. కొండే మామనే కొందామని గట్టిగా అంటుండు. అప్పుడే మా లస్మవ్వ, అలిగిపోయిన అల్లిసాబాటేవా, పిలువబోయిన పీరుసాబాటేవా, పోరడు లేడు కొండరు లేడు అనుకుంటా అక్కడికి వచ్చింది. లస్మవ్వను చూసి నేను సంధిలో జాక్కున్నా. అలుకుడు ఇడిచిపెట్టి ఊళ్ళో తిరుగుతున్నావని మామను గొప్పడ్డది. ఏ నడు, నువ్వు ఇడికి ఎందుకు వచ్చినావు, నువ్వు నడతావా లేదా అని మా లస్మవ్వ మీదకి గరానికి వచ్చిండు. మా లస్మవ్వ మేళాన్ని తిట్టుకుంటూ పోయింది. కొండయ్యమా అప్పుడు కూడా ఇంటికి పోలేదు. అందరినీ జమ చేసుకొని చక్కగా బండలింగం పెళ్ళే పోయిండు. ఇంత ఆగమాగం కాక రేపో ఎల్లుండో పోవచ్చు, కానీ అవి ఉంటాయన్న గ్యారంటీ లేదు. బండలింగం పెళ్లి మేళమంటే చుట్టూ పదులర పెట్టు పేరుంది. అప్పటికే ఎక్కడెక్కడోళ్ళో వచ్చి సామాన్లు అడిగిపోతుండ్రట. కొత్త పెళ్లి నుంచి పైసలే పట్టుకొచ్చిండ్రట ఇస్తామని. వీళ్ళు కలవకనే మరిపోయినరట. ఎవలో కొనుక్కపోతారని మామ భయం. సామాన్లన్నీ చూసినాక వద్దు వద్దన్న దాస్ చిన్నాయన్నే, అబ్బా ఎంత అగ్గోధరకిత్తోండ్రు అన్నాడట. మొత్తం 6 పోయిండ్రట. 6 అదే మాటనట, కొనాలంటే కొనాలన్నారట. సామాన్లు చూస్తే ఇడువరని మా మామకు తెలుసు. చివరికి అట్లే అయింది. పంతులు కూడా, కొండయ్య కొనాలనోయ్, సామాన్లు మంచుకున్నాయి, నేను మిగిలిన వాళ్ళని ఒప్పితగాని జర భయానికి అన్నాడట. ఏ టైం ఎట్లుంటుందోనని అక్కడికక్కడ బదులడిగి 400 రూపాయలు జేబులుంచుకున్నాడట మా మామ. 400 భయాన ఇచ్చి 10 రోజులల్లా మొత్తం పైసలిత్తానన్నాడట. వాళ్ళు మామ మాట మీదనే సామాన్లన్నీ తీసుకుపోమ్మన్నారట. అప్పటికప్పుడు ఎడ్లబండి కిరాయి మాట్లాడిండట. పొద్దు గూకేసరికి ఇక సామాన్ మొత్తం మా ఇంట్లో ఉంది. అలుకుడు అలుకుడు జాగాలనే ఉంటుండే. తాతత్తే మామను తిడతాడని మా బాపే నిలబడి అలుకుడు చేసిండు. 10 రోజులు గడిచింది. వాళ్ళు పైసలకు వచ్చారు. మళ్ళో వారం వాయిదా పెట్టిండు మా మామ. ఇట్లా 2 వాయిదాలైనాయి. మా మేళ్ళం వాళ్ళు మాత్రం పైసలు ఎల్లయ్యంటున్నారు. గట్టిగా మాట్లాడితే మేళ్ళంకే వచ్చేటట్లేరు. ఏ నేను రాన్పో అనే తట్టున్నారు. ఇక లింగం పెళ్లి మేళ్ళపోళ్ళు 4-5 వచ్చి మా మామింట్లో కూసున్నారు. మామనేమో పంతులింట్లో కూసున్నాడు. ఎట్లా పంతులు, మీ మాట మీద నమ్మకం కొద్దీ బేరానికి దిగితి. వాళ్ళేమో సామాన్లు మాయి మాకి ఇయ్యి అంటున్నారు. ఇచ్చిన 400 భయాన కూడా ఇయ్యారట. నడమల నేను మునుగుడే కదా అన్నాడు. పంతులు కూడా మస్తు బాధపడ్డాడు. ఎట్లా అయినోయ్, ఒక్కడింటలేడు కదా అన్నాడు. కనీసం భయాన పైసలన్నా మనిషికిని మునుగుదామని అందరికీ చెప్పిండు. నాదే పొరపాటయింది, నేనే తీసుకోమ్మని అందరినీ బదిలాడిండు. ఎవరు ఒప్పుకోలేదు. మునుగుతే నువ్వు కొండయ్య ఇద్దరు మునుగురి, మేమెందుకు మునుగుతాము అంటున్నారు. వీళ్ళతో బేరానికి పోయిన వాళ్ళు కూడా గోడ మీద పిల్లులు లెక్క మీది మీది మాటలు మాట్లాడిండ్రు. ఎవరు ఒప్పుకోపోతే మేమేం చేస్తాం? మంచుకుంటుందా అంటే మంచుకుంటుందా అన్నాం, తీసుకోమంటే తీసుకోని రన్నాం అని కొత్త పాట ఎత్తుకున్నారు. అందరి మాటలు విన్నాక కొండయ్య మామనే తెగాయించిండు. ఎవ్వరు పైసలు ఇయ్యకుండ్రి, నేను రమ్మన్న ఊరికి మాత్రం రాన్రి, ఆడుమన్న ఆట ఆడుండ్రి, ఈ పైసలు మొత్తం నేనే కట్టుకుంటా అన్నాడు. ఎక్కన్నో అప్పటికప్పుడు బాకీ తెచ్చి సామానుకు పైసలు కట్టిండు. ఇక చూడు, ఈ ముచ్చట మా తాతకు తెలిసింది. కొండయ్య మామను తిట్టుడంటే మామూలు తిట్టుడు కాదు ఆ రోజు. ఆ మాటలకు మా అత్తనే అలిగి 2 తిండే తినలే. ఇంట్లో తిట్టినోడు ఊకుండాక పున్నయ్య పంతులు ఇంటికి పోయి ఆయనను కూడా తిట్టిండు.
ఇదే సందనుకొని ఇంకో ఇద్దరు

0: ముగ్గురు తండ్రులు కూడా పున్నయ్య పంతులను తిట్టని తిట్లు తిట్టారు. మళ్ళా కంటికి కనబడితే కథం చేస్తామని బెదిరించారు. వీళ్ళ పనిలో వీళ్ళుంటే ఇక మా మామమ్మ పనిలో మామున్నాడు. ముస్తవాద ఊళ్ళే 5 ఆటలేయాలని అందరినీ తయారు చేస్తుండ్రు. ఏమనుకున్నాడో గాని పున్నయ్య పంతులు ఎవ్వలకు చెప్పక చెయ్యక రాత్రికి రాత్రే చిన్న కొడుకు దగ్గరికి పోయిండు. ఈ ముచ్చట తెలివంగానే మామకు సల్ల జంటలు పుట్టినాయి. అయినా భయపడలే, మాట అంటే మాటనే అన్నాడు. నోటికొచ్చిన 5 ఆటలు రిహార్సల్ చేయించిండు. నాట్లు పట్టే లోపలనే ముస్తవాద ఊళ్ళే 5 ఆటలేయాలని ఆర్డరేసిండు. అందరు సరే అంటే సరే అన్నారు. ఇక నేను కూడా సరే అన్నగాని ఈ 5 ఆటలు ఎట్లా ఆడతారో చూడాలని నాకు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నది.
1: ఇప్పటిదాకా మీరు మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి అలుకుడు అటుమామ ఇటు కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇంతటితో ఇలాంటి కథనం కార్యక్రమం సమాప్తం. మీరు విన్న ఈ కార్యక్రమం రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఎడముఖం పెడముఖం కథ ప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇక ఈ నుండి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపరతి కిషోర్తో వి గోపీచంద్ పెట్టిన ముచ్చట.
3: నమస్కారం అండి కిషోర్ గారు.
4: నమస్కారం సార్.
3: మీకు తెలుగు పత్రికా రంగంతో దశాబ్దాల పరిచయం ఉంది, అదేవిధంగా తెలుగు సాహితీ ప్రక్రియలతో కూడా అంత అవినాభావ సంబంధం ఉంది.
4: కొంత
3: సరే, మీరు కొంత అన్నా మేము అంత అన్నా కూడా మొత్తానికి ఏంటంటే ఇవాళ ఒక చర్చ జరుగుతుంది తెలుగునాట భాష గురించి, ఈ భాషా ప్రక్రియల గురించి, సాహిత్యంలో సాహిత్య ప్రక్రియల గురించి రకరకాల వాదనలు చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు తెలిసినది. ఇటీవల కాలంలో ఏంటంటే కథ విషయానికి వచ్చినప్పుడు చిన్న కథ పెద్ద కథ, ఒక విశ్లేషకుడుగా ఒక రచయితగా ఒక పత్రికారంగ నిపుణులుగా కూడా మీ అభిప్రాయం ఏమిటంటారు?
4: ఈ విశేషణాలు పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న చర్చలో మధ్యలో ఇలాగ ఇంట్రూడ్ కావడం అంత మర్యాద కాదు నాకు, దానికి అంతగా చిన్న అభ్యంతరం ఉంది ఒకటి. రెండోది ఏమిటంటే ఈ చర్చను నేను అంత క్లోజ్ గా ఫాలో అవటం లేదు. ఫాలో అవ్వకుండా దాని మీద ఏదో జడ్జి చెప్పినట్టు జడ్జిమెంట్ చెప్పినట్టు ఆర్గ్యుమెంట్స్ వినకుండా జడ్జిమెంట్ చెప్పడం చాలా అధర్మం. అలా కాకుండా ఒక వాస్తవం చెప్పుకోవాలి. తెలుగు సాహిత్యానికి సంబంధించి మీరు చెప్పారు భాష సాహిత్య ప్రక్రియలు, వాటిలో వచ్చే మార్పులు, వాటిలన్నింటి గురించిన చర్చ ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది ఈ చర్చ మన సాహిత్యం చాలా వైబ్రెంట్ అండ్ డైనమిక్, ఇది ఒక దానికి స్పందన శక్తి బాగా ఉంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది ఇది ఈ చర్చ. ఇదే చర్చ కాకపోయినా ఇలాంటి చర్చలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. అది జరగడం మన సాహిత్యం ఆరోగ్యానికి మంచిది, మన పాఠకుల ఆరోగ్యానికి మంచిది, తద్వారా మన రచయితల ఆరోగ్యానికి కూడా మంచిది. అంచేత నేను ఒక విమర్శకుడిగా కాకుండా నేను ఒక పాఠకుడిగా ఇందులో స్పందిస్తా, దాన్ని నేను నా ప్రిఫరెన్స్. అది
3: మీరు తెలియగలరు కాబట్టి పాఠకుడిగా మీ స్పందన చెప్తా ఉన్నారు, చాలా సంతోషం.
4: నా లెక్క నాకుంది, ఆ లెక్క చెప్తాను మీకు. అది మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు, నమ్మకం కూడా నాకుంది. అదేమిటంటే రచయిత, విమర్శకుడు, విశ్లేషకుడు, పత్రికా రచయిత, సమీక్షకుడు, మీరు ఎన్ని పేర్లైనా పెట్టండి, అతని ప్రయాణం మొదలయ్యేది మాత్రం పాఠకుడిగానే. పాఠకుడే, మంచి పాఠకుడే, సమర్థుడైన పాఠకుడే విమర్శన శక్తి, విశ్లేషణ శక్తి తనకి ఉన్నవాడే, ఉంది అనుకున్నవాడే మంచి రచయిత అయినా కాగలడు, మంచి విమర్శకుడైనా కాగలడు, మంచి విశ్లేషకుడైనా కాగలడు, మంచి సమీక్షకుడైనా కాగలడు. పత్రిక రచయిత కావడానికి కూడా ఈ లక్షణాలన్నీ చాలా అవసరం. మన వాళ్ళు చాలా మందికి పత్రిక రచనకి ఈ పాఠకుడు కావడానికి ప్రత్యక్షంగా సంబంధం ఉందనే విషయం పెద్దగా స్ఫురించినట్టుగా మాట్లాడతారు ఎక్కువ మంది. దయచేసి అలాంటి వాళ్ళకి అందరికి కూడా నా మనం ఏంటంటే ఒక రకమైన విన్నపం ఇది, పత్రిక రచయితలందరూ కూడా ప్రాథమికంగా రచయితలే, అది గుర్తించండి. అది మిగతాది ఏంటంటే నన్ను అడిగితే పత్రికల్లో రాసే రచయితలు అందరూ కూడా పత్రిక రచయితలే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ఈ వాస్తవంతో మొదలు పెడితే ఏమవుతుందంటే నేను ఎక్కడికి తీసుకొచ్చానో, ఎక్కడి నుంచి మొదలు పెట్టానో అక్కడికే వస్తున్నాం మనం. ఈ పత్రికా రచయితలు వీళ్ళందరూ కూడా ముందెవరు పాఠకులు, సమర్థులైన పాఠకులు, ఆరోగ్యవంతమైన మెదడులు ఉన్న పాఠకులు, మంచి సాహిత్యానికి, మంచి సాహిత్య విమర్శకి, మంచి రూప విమర్శకి, అంటే ఆ సాహిత్యంలో కూడా చాలా రకాల విమర్శలు ఉన్నాయి, ఆ రకాల విమర్శలు అన్నింటికీ కూడా దాని ఆరోగ్యం బాగుండడానికి అన్నింటికీ కూడా ఈ మంచి పాఠకులే కారకులు అవుతారు. మంచి పుస్తకం రచయిత దగ్గర నుంచి రావాలంటే దానికోసం ఒక మంచి పాఠకుడు ఎదురు చూస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితి ఉంటేనే ఆ మంచి పుస్తకం వస్తుంది, లేకపోతే మంచి పుస్తకం దాని అంతటి గాలి నుంచి ఊడిపడదు. ఇది నా ప్రకటన విశ్వాసం. దీని వెనకాల ఇది నేనే మొదటిసారి చెప్తున్నది కాదు, చాలా మంది మహానుభావులు ఇంతకుముందు ఈ విషయం చెప్పారు. భాష అనేది సమాజం ఉత్పత్తి చేసేది, ఆ భాష నుంచి కొనసాగింపుగా ఆ భాషకి ఒక వినియోగంగా వచ్చేదే సాహిత్యం. అంటే అప్పుడు సాహిత్యం కూడా మరి సమాజం నుంచి ఉత్పత్తి అయిందే కదా. మనకు ఈ స్పురం, మనకు సమాజం అంటే పెద్దగా గౌరవం లేకపోవడం అనేది ఒక కారణం కావచ్చు. ఈ విషయం మీద మన వాళ్ళు అంత స్పృహతో మాట్లాడరు. నాకు పెద్ద గొప్ప స్పృహ ఉందని కాదు, కాని కొంచెం ఉంది, అది వినియోగంలోకి తెస్తాను మీరు అనుమతిస్తే
5: అని చెప్పండి. అంటే ప్రధానంగా ఇవాళ
4: పాఠకుడిగా నేను స్పందిస్తాను అన్నదానికి నాకున్న ఆర్గ్యుమెంట్ ఇది. అంతేగాని ఇదేదో లౌక్యంగా ఈ చర్చల నుంచి తప్పించుకుని ఎందుకు వచ్చింది ఈ మనం ఈవేళ ఇది మన అంటారు కదా ఏంటేదో ఆబుతులు కొట్లాడుకుంటూ ఉంటే ఆవుదోళ్ళ కాళ్ళు ఇరుగుతాయని, అలాగా నేనే తప్పించుకుపోయి ఆవుదోడిని కాదు, నేను ఒక ఆంబూతినే, చిన్న సైజు ఆంబూతిని కాకపోతే. అయితే
5: సరే, ఇవాళ మా శ్రోతలకి మీరు ఒక సమర్థుడైన పాఠకుడిగా మీ అనుభవం, లేకపోతే మీకు ఒక ఉంటుంది కదా సమర్థమైన పాఠకుడుగా కూడా మిమ్మల్ని కదిలించినయనో, లేకపోతే మీరు గమనించినవి, మీరు ఒక క్రమ పద్ధతిలో ఆ మార్పు గనక ఇవాళ మా శ్రోతలకు తెలియజేస్తే బాగుంటుందని మా నమ్మకం.
4: తప్పకుండా తప్పకుండా చర్చిద్దాం. మీరు ఒక ప్రత్యేకమైన ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదైనా ఒక దాని నుంచి మొదలు పెడదాం.
5: అంటే ముఖ్యంగా మనం కథ తీసుకుందాం.
4: ఆల్రైట్.
5: అంటే కథ, ఎందుకంటే కథ ఇవాళ అనేక కారణాల వల్ల కొంతమంది చిట్టి కథలు పొట్టి కథలను చాలా రిడ్యూ సైజ్ తక్కువని, కొంతమంది పెద్ద కథలని, గతంలో లాగా పెద్ద కథలు రావటం లేదని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే వాటి పట్ల ఒక పాఠకుడిగా మీరేమనుకుంటున్నారు? అంటే ఈ కథా గమనంలో వచ్చిన మార్పు గమనిస్తూ ఉంటారు కదా.
4: ఈ మనకి కొన్ని మాటలకి ప్రాపర్ నౌన్స్ గా, అంటే వాటిని పేర్లుగా మనం గుర్తించక తప్పదు వాడుకలోకి వచ్చాక. గోపిచంద్ అని నేను పెట్టుకున్న పేరు తిరగడానికి వీల్లేదు. నా పేరు గోపిచంద్ కాదు, నా పేరు కిషోర్, మీ పేరు గోపిచంద్. అలాగే మనం ఆల్ ఇండియా రేడియోకి ఇంకొక పేరు పెట్టడానికి వీల్లేదు, అది ఒక ప్రాపర్ నౌన్. ఆ పేరుని అలాగే గౌరవించాలి. కథ అని అంటున్నారు అనుకోండి మీరు, అది ఒక సాహిత్య ప్రక్రియ.

0: వీధి నాటకాలు అవి ఉంటాయి, అవన్నీ రకరకాల యక్షగానాలు ఉంటాయి. వీటిలన్నిటికీ ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు. అలాగే ఈ అన్ని ప్రదర్శన కళల్లోనూ అన్నింటికి ఒక్కొక్క రూపాలు ఉంటాయి. మనం ప్రత్యేకంగా కథ, కథానిక అనేవి ఇప్పటికీ బాగా ప్రచలితంగా ఉన్న రూపాలు ఇవి. అంటే బాగా పాపులర్ ఫామ్స్ అన్నమాట ఇవి. అందరూ చాలా మంది రచయితలు, చాలా మంది పాఠకుల, చాలా మంది చాలా పత్రికల, చాలా పుస్తక ప్రచురణకర్తల వీళ్ళందరి ఆదరణకి నోచుకున్న ప్రక్రియ ఇవి రెండుని. ఈ ప్రక్రియలు మొదలైంది చాలా కాలం అయింది, ఎప్పుడో మొదలైంది, అప్పుడు మొదలైంది, ఇప్పుడు మొదలైంది అని చెప్పి చాలా చర్చలు జరుగుతున్నాయి. మన దగ్గర దొరికిన క్యాలెండర్ ఆధారాల ప్రకారం చూస్తే 20వ శతాబ్దం మొదట్లోనే 1903-04 ఆ ప్రాంతాల్లో ఈ కథానిక అనే ప్రక్రియ రూపుదిద్దుకుందని చెప్తున్నారు. బండారు ఆచివాంబ గారు, రాయసీమ వెంకటశివుడు గారు ఇలాంటి వాళ్ళు రాశారు. తొలితరం రచయితల్లో బాగా ఎక్కువ పేరు వచ్చింది గురజాడ అప్పారావు గారికి. గురజాడ అప్పారావు గారు రాసిన దిద్దుబాటు అనే కథని చాలా సంవత్సరాల పాటు అదే మనకి మొదటి కథ. ఆ మొదటి కథే లోపరహితమైన కథ అని చేత వలంపాటి వెంకట సుబ్బయ్య గారు అనుకుంటా అన్నారు, తెలుగు కథానిక పుడుతూనే యవ్వనంలోకి వెళ్ళింది అన్నారు. దానికి బాల్యం లేదు అని. మరి క్యాలెండర్ అలా చెప్పట్లేదు. అంటే సాహిత్య పంచాంగం అలా చెప్పడం లేదు, మన జాతకం డిఫరెంట్గా ఉంది. అందులో ఏం చెబుతుందంటే మనం ఏమంత ప్రత్యేకమైన జాతి కాదు, అందరు మనుషుల్లాగే మనవుని, అన్ని సాహిత్యాల్లాగానే మనవుని, అన్ని భాషల్లాగానే మనవుని, మనకి అందరికీ అందరు మనలో అందరం నేల మీద దొర్లాడి దోగాడి పాకి లేచి నిలబడి పడి తర్వాత నెమ్మదిగా నడిచి ఇప్పుడు ఇవాళ ఈ స్థితికి చేరుకున్న వాళ్ళం. అలాగే సాహిత్యం కూడా, మన సాహిత్యం కూడా అంతే. అలాగా దాంట్లో క్రమంలో ఆ క్రమంలో భాగంగా ఏమవుతుందంటే మన అవయవాలన్నీ వికసిస్తాయి. మన అవయవాలు వికసించడంతో పాటు మన మెదడు కూడా వికసిస్తుంది. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు సిఎన్ఎస్, అది దానికి తగినట్టుగా ఎక్విప్ అవుతుంది. దానికి తగినట్టుగా మన వెన్నుపూస అది రూపుదిద్దుకుంటుంది, అది మనల్ని ఇలాగా రూపస్గా నిలబడుతుంది. ఆ నిలబెట్టి దానికి ఒక మనకి ఒక క్యారెక్టర్ రావడానికి అవన్నీ ఒక కారణాలు అవుతాయి. ఇవి ఒక వ్యక్తికి పరిమితమైన లక్షణాలు కాదు, మానవాళికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే నేను మీకు చెప్తున్నది. ఇది సామాన్యమైన విషయం. దీనికి ప్రధానమైన ఏదో ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి అని చెప్పి వాటిని అనవసరమైన ఫోకస్ అనవసరంగా వద్దు. ఫోకస్ దేని మీద ఉండాలంటే ఫోకస్ దీనికి దారి తీసే కారణాలు, ఈ మార్పుల్ని అన్నింటినీ కారణం, వాటికి కారణమయ్యే కారణాలు ఉంటాయి. వాటి మీదకి మనం ఫోకస్ పెడితే ఏమవుతుందంటే సాహిత్యానికి ఏమైనా మంచి జరుగుతుంది. మనకేముంది, మనకేం పెద్ద మంచి ఏం జరగకపోవచ్చు, అలా ఆలోచించకూడదు. అంత సంకుచితంగా ఆలోచించడం ధర్మం కాదు.
1: అంటే పాఠకుడిగా మీరు ఇంతకుముందు అన్నారు కథ, కథానిక మీరు ఇంగ్లీష్ సాహిత్య చదువరి మీరు వద్దనుకున్నా కూడా మరి పాఠకుడు అంటారనుకోండి, పాఠకుడిగా కూడా షార్ట్ స్టోరీ ఇట్లో మీరు కంపారిజన్ వచ్చినప్పుడు ఏమైనా నిడివి మీరు ఇంతకుముందు అన్నారు ఆ నిడివితో సంబంధం లేదనో, నిడివి అట్లా అనలేదు గాని అంతరంగం అట్లా గోచరిస్తూ ఉంది. ఆ నిడివి రీత్యా కూడా కథ, కథానిక, నవల, నవలిక అట్లా ఉందంటారు.
0: నాకు తెలిసి ఇది నిడివికి సంబంధించిన సమస్య కాదు. ఈ నిడివికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి చెప్తాను మీకు, ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని దేశాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ హైటే 6 అడుగులు. అలాగే సాధారణంగా మనం అందరం ఏమనుకుంటాం, ఆఫ్రికన్లు అంటే కారు నలుపుగా నల్లగా ఉంటారా అని అనుకుంటాం, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఆఫ్రికాలో కొన్ని జాతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు

0: తెల్లగా ఉంటారు. కొందరు పిగ్మీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, తెల్లగా ఉంటారు, ఒకటి పొట్టిగా ఉంటారు. అది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల భాషలో ప్రవేశించి పిగ్మీ అనేది లిటరరీ పిగ్మీ అని అంటారు. అదొక ఇడియంగా మారింది, అంటే అది ఒక నుడికారంగా మారింది. పిగ్మీ అంటే చిన్నవాడు, చాలా సంక్షిప్తమైన మనిషి అన్న అర్థంలో ఒక దానికి ఒక ఆలంకారికమైన అర్థం వచ్చింది, మెటాఫర్ అంట. అది అలా వచ్చింది. అవన్నీ ఆ నిడివి అవన్నీ ఒకలాగా ఉంటే కదా, పిగ్మీ లేని చోటు ఎక్కడుంది? ఇంకా మనకి పెద్ద పెద్ద జైంట్స్, టాల్ జైంట్స్ లేని చోట్లు ఉన్నాయేమో గాని పిగ్మీ లేని చోటు ఎక్కడా లేదు. మన కథల్లో నిడివిని మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అనుకోను నిడివిని బట్టి ఈ కథలకు గాని కథానికలకు గాని ఆ రూపం వచ్చిందని నేను అనుకోను. దాన్ని కథాశిల్పం లాంటి పుస్తకాలు రాసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను, నాకు సీనియర్ మిత్రులు. ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు కథ అనే దానికి ఒక ఇతివృత్తం ఉండాలి, ఆ ఇతివృత్తంలో ఒక ఘర్షణ ఉండాలి, ఆ ఘర్షణకి ఒక క్రమం ఉండాలి, ఆ సంఘటనల క్రమం అన్నమాట. ఆ సంఘటనల క్రమానికి ఒక పతాక సన్నివేశం ఉండాలి, ఆ పతాక సన్నివేశంలో ఒక ట్విస్ట్ ఉండాలి, అది దాంతో అది ఒక ముగింపుకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒక రఫ్గా చెప్పిన ఒక ఇది. రచయితలు విమర్శకులు రాసిన పుస్తకాలు చదివి కథలు రాయరు, విమర్శకులే రచయితలు రాసిన కథలు చదివి ఆ పుస్తకాలు రాస్తారు. ఇది మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయం.
1: ఇప్పటిదాకా మీరు సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో వి గోపీచంద్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇంతటితో ఇలాంటి ఈగ ఈనుండ్రి కార్యక్రమం సమాప్తం. ఈగ ఈనుండ్రి ప్రతి ఆదివారం రాత్రి 9:45 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి ఆర్ట్ టీచర్ కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనిలతో ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా, సమయం 10:00 దాటి 1 నిమిషం. రేడియో మాణిక్యాలు, అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మౌన్ ధర్తి హిందీ నాటకం మొదటి భాగం, రచన చున్నీలాల్ ఘిమీరే.

ఇప్పటిదాకా మీరు మౌన్ ధర్తి హిందీ నాటకం మొదటి భాగం విన్నారు. రచన చున్నీలాల్ ఘిమిరే. ఇంతటితో ఇలాంటి రేడియో మాణిక్యాలు కార్యక్రమం సమాప్తం. రేడియో మాణిక్యాలు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డి శేషాచారి డి రాఘవాచారి పాడిన త్యాగరాజస్వామి కీర్తనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 29:44. మధురిమ మధురమైన హాయిన పాటల్ని వినిపించే కార్యక్రమం. అదిరే హృదయం అదిరే అదరం మధురం మధురం అంటూ సాగే ఈ గీతం RX 100 సినిమాలోనిది. ఈ గీతానికి చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరిస్తే చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిండ్రు. గానం చేసింది కార్తిక్. మరి ఇప్పుడు ఆ పాట విందాం.

ఒక ఆకారం లేని రాయి మాత్రమే శిల. అదే శిల శిల్పి చేతిలో పడి అందమైన శిల్పంగా మారితే దానిని చూసి ముచ్చట పడని వారుండరు. శిల శిల్పి చేతిలో ఒక ఆకారం పొందుతుంది. శిలకు శిల్పి ప్రాణం పోస్తాడు, దానికి అందాన్ని తెస్తాడు. మరిప్పుడు మధురిమలో విందాం మంచి మనసుల సినిమా నుంచి ఘంటసాల పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. కొన్నిసార్లు వాదించి బాధపడడం కంటే తప్పు నాదే అని మౌనంగా ఉండడమే చాలా మంచిది. అదేంటో మరి, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనబడుతుంది. మరి ఇప్పుడు విందాం. సాగర సంగమం సినిమా కోసం జానకి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. సంగీతం విలయరాజా, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ. మధురిమలో హాయైన పాటల్ని నా పాట నీ నోట పలకాల శిలక అనే ఈ గీతం మూగ మనసులు సినిమాలో ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రి నడుమ నదీ ప్రయాణం తర్వాత పల్లెటూరి ప్రకృతి వాతావరణంలో ఈ మధురమైన గీతం సాగుతుంది. మనసులోని భావాలను నేరుగా వ్యక్తపరచుకోలేని మూగ మనసుల మధ్య సరదాగా సాగే సంభాషణలా ఈ పాట ఉంటుంది. మరిప్పుడు మూగ మనసుల సినిమాలోని నా పాట నీ నోట పలకాల శిల్క అనే పాటిందాం. ఈ పాటకు కేవీ మహాదేవన్ స్వరాలు సమకూర్చగా సాహిత్యాన్ని అందించింది ఆత్రేయ. గానం ఘంటసాల సుశీల.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరింటున్నారు మధురిమలో హాయైన పాటల్ని. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే మనల్ని నమ్మిన వారిని మోసం చేయొద్దు. మధురిమలో ఇప్పుడు విందాం జగదేక వీరుని కథ సినిమా నుంచి ఘంటసాల గానం చేసిన ఈ పాట. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

ఇంతటితో ఇలాంటి మధురిమ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:30 ప్రసారమయ్యే మధురిమలో మరిన్ని మధురమైన పాటలు వినొచ్చు.

ఆకాశవాణిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 59:47. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 71% ఉంది. గాలి వేగం గంటకు 16 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో వినాయక చవితి ప్రాశస్తం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పంచాంగకర్త చికిలి లక్ష్మి వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం, ఇంకా అప్నీ భాష అప్నా మాన్ హిందీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకురాలు సరితారాణి ప్రసంగం, ఇంకా పెరటి చెట్టు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 47వ భాగం ప్రసారమవుతుంది. అంశం పెద్దన. రేపు రాత్రి 7:00 ఇల్లు యవసం ధరల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి శివశరణ్తో ముచ్చట, ఇంకా సమర్థ ఎరువుల వినియోగానికి రైతులు ఆచరించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది.

ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:55. ఇంతటితో ఇలాంటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.